శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 9వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, జూన్ నెల 30వ తేదీ మంగళవారం. ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శుభోదయం.

0: సమయం 6 గంటలకు వస్తుంది హిందీలో వార్తలు.
1: అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఆకాశవాణి స్టూడియోస్లో సమయం 6:05 అర్చన క్షేత్రదర్శిని కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా దేవాలయాల్లో పుష్కరిణి ఉండడం మనందరం చూస్తాం కదా. అయితే ఆ పుష్కరిణిపైనే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు రంగనాథుడి రూపంలో కొలువుతీరి భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఇంతకీ ఆలయం ఏంటి, ఎక్కడ ఉంది తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

భారతి నుంచి అర్చన క్షేత్రదర్శిని ఆకాశవాణి స్టూడియోస్లో 6:15. ఇక పుష్కరిణిపైనే శ్రీమన్నారాయణుడు రంగనాథుడి రూపంలో కొలువు తీరి భక్తులకు దర్శనమిస్తున్నాడు జియాగూడలోని రంగనాథస్వామి ఆలయంలో. ఇక హైదరాబాద్ పాతబస్తీలోని ఈ వైష్ణవ క్షేత్రానికి 400 సంవత్సరాల చరిత్ర ఉంది. వ్యయ ప్రయాసాలకు వచ్చి శ్రీరంగం కావచ్చు, తిరుమల కావచ్చు వెళ్ళలేని భక్తులు ఇక్కడి రంగనాథుడిని దర్శించుకుంటే ఈ రెండు క్షేత్రాలు చూసిన ఫలితం దక్కుతుందని చెప్తారు. ఇక మూసీనది ఒడ్డున దాదాపు 2.5 ఎకరాల ఆవరణలో పరమాత్మ విశ్వరూపాన్ని తలపించే 3 అంతస్తుల రాజగోపురంతో విరాజిల్లుతున్న ఈ ఆలయంలో శ్రీరంగనాథుడు స్వయంభూగా కొలువు తీరి భక్తుల కోరికలు తీరుస్తున్నాడని భక్తుల నమ్మకం. ఇక ఈ ఆలయ స్థల పురాణం చెప్పుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. శ్రీ పాండురంగాష్టకం విందాం. పిబి శ్రీనివాస్ గానం చేశారు.

హైదరాబాద్ పాత బస్తీలో కొలువై ఉన్న రంగనాథ స్వామి ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నాం అర్చన క్షేత్ర దర్శనంలో. హైదరాబాద్ లో కుతుబ్ షాహీ ప్రభువులు పరిపాలిస్తున్న రోజుల్లో వానమామలై పీఠాధిపతి అయిన కళ్యాణ వానమామలై జీఆర్ స్వామి దక్షిణ భారత యాత్ర చేస్తూ ఇక్కడికి వచ్చారట. అప్పుడు ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రాంతంలో కుతుబ్ షాహీ ప్రభువులు ఆయనకు 2.5 ఎకరాల భూమిని ఇచ్చారు. అదే సమయంలో జీఆర్ స్వామికి రంగనాథుడు స్వప్నంలో సాక్షాత్కరించి ఆవరణలోని భూగర్భంలో తాను ఉన్నట్టు చెప్పారట. ఆ సంకేతాల ప్రకారం తవ్వకాలు జరిగినప్పుడు దివ్య తేజస్తో వెలిగిపోతున్న శ్రీదేవి భూదేవి సమేత రంగనాథుడి ఏకశిలా విగ్రహం బయటపడింది. దాంతో జీఆర్ స్వామి అక్కడే ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. భక్తుల వితరణతో ఆలయాన్ని నిర్మించారు. అయితే వైష్ణవ సాంప్రదాయంలో పూజాధికారులు నిర్వహించగల అర్చకులు అందుబాటులో లేరు. అందుకనే శ్రీరంగం నుంచి ప్రత్యేకంగా పూజారులను పిలిపించారట. జీఆర్ స్వామి వల్లే ఆ ప్రాంతానికి జియాగూడ అనే పేరు వచ్చిందని, అదే జియాగూడగా మారిందని అంటారు. ఇంకా తెలుసుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి అర్చన క్షేత్ర దర్శనం వింటున్నారు. ఇక పాత బస్తీలో జియాగూడలో ఉన్న రంగనాథ స్వామి ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. ఇక్కడ ద్రవిడ కళా వైభవాన్ని ప్రతిబింబించే ఈ ఆలయాన్ని పుష్కరిణి పైన నిర్మించడం ఒక విశేషం అని చెప్పుకున్నాం కదా. అంటే భూగర్భంలో స్వామివారికి ప్రత్యేకంగా ఒక పుష్కరిణి ఉంటుంది, దానిపైనే గుడిని కట్టారు. ఆ కోనేటిని దాటుకునే భక్తులు గర్భగుడికి చేరుకుంటారు. ఇక స్వామికి నిత్యాభిషేకాల కోసం ఈ పవిత్ర జలాలనే వాడతారు. ఇక్కడికి వచ్చే భక్తులకు శ్రీరంగనాథుడు, రంగనాయకి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలిసి దర్శనమిస్తారు. ఇక గర్భగుడి పైన దశావతార చిత్రాలు, ఆలయ గోడలపైన ఆళ్వార్ల రూపాలు ఆకట్టుకుంటాయని చెప్తారు భక్తులు. ఇక పద్మనాభ స్వామి ఉత్సవమూర్తి, వైకుంఠ మండపం, నవగ్రహ మండపం, యజ్ఞశాల, కళ్యాణ మండపం ఇవన్నీ కలిసి కేరళలోని తిరువనంతపురం ఆలయాన్ని గుర్తుకు తెస్తాయని చెప్తారు స్థానికులు. కోరిన కోరికలు తీర్చే భక్త సులభుడగా శ్రీరంగనాథుడికి పేరు. ఇక లక్ష్మీదేవిని సంతాన లక్ష్మిగా కూడా కొలుస్తారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి అర్చన క్షేత్రదర్శిని వింటున్నారు. హైదరాబాద్ పాత బస్తీ జియాగూడలో ఉన్న రంగనాథస్వామి ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. ఇక్కడ రంగనాథుడికి రోజువారీ పూజలతో పాటు పవిత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాలు కూడా వైభవంగా జరుపుతారు. ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశికి 5 రోజులు వైకుంఠ ద్వారాలను ఏర్పాటు చేస్తారు. ఇక ఆ సమయంలోనే 10 రోజుల పాటు ప్రత్యేక అధ్యయనోత్సవాలను కూడా నిర్వహిస్తారు. ఆ తర్వాత సంక్రాంతికి ముందు రోజు అంటే భోగినాడు జరిపే గోదాదేవికి రంగనాథుడి కళ్యాణ ఘట్టాన్ని చూసి తీరాల్సిందే. ఇక ఈ వేడుకలో పాల్గొనడానికి ముక్కోటి దేవతలు ముఖ్య అతిథులుగా విచ్చేస్తారని ఒక నమ్మకం. ఈ సమయంలో రంగనాథుడికి ఉపయోగించే పుష్పమాలలు, వస్త్రాలు శ్రీరంగం ఆలయం నుంచి వస్తాయట. ఇంకా ఆస్ట్రేలియా, అమెరికా, కాశ్మీర్, బెంగళూరు, తమిళనాడు నుంచి తెప్పించిన అరుదైన పూలను స్వామి పూజకు ఉపయోగిస్తారని చెప్తారు. దీపాలంకరణలు సప్తద్వారాలతో వైకుంఠాన్ని తలపిస్తుంది ఈ ఆలయం. ఇక ఈ ఆలయం మరెక్కడో లేదు, మన హైదరాబాద్లోనే ఉంది కాబట్టి వీలున్నప్పుడు చూసొచ్చేయండి మరి.

0: మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. చట్టబద్దమైన పాలన అనేది ఒక సంక్షేమ పథకమో లేదా ఆర్థిక విధానమో కాదని, అది అధికార దుర్వినియోగాన్ని అరికడుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. పెట్రోల్ డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత మహిళల క్రికెట్ జట్టు లాస్ ఏంజల్స్లో 2028లో జరిగే ఒలింపిక్స్కు అర్హత సాధించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఈరోజు విజయనగరంలోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్నాతకోత్సవ వేడుకకు హాజరవుతారు. అనంతరం రేపు అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. స్వీడన్లోని స్టాక్హోమ్లో జరిగిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ సదస్సులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక ప్రసంగం చేశారు. రూల్ ఆఫ్ లాను రక్షించడం, భారత్ స్వీడన్ అనుభవాలు అనే ఇతివృత్తంతో జరిగిన ఈ సదస్సులో మాట్లాడుతూ ఆయన, చట్టబద్దమైన పాలన అనేది ఒక సంక్షేమ పథకమో లేదా ఆర్థిక విధానమో కాదని, అది తనంతట తానుగా ఉపాధిని సృష్టించలేదని, పేదరికాన్ని నిర్మూంచలేదని, కానీ అంతకంటే ప్రాథమికమైన అధికార దుర్వినియోగాన్ని అరికడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వాలు తమ ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకోకుండా నిరోధిస్తూ ప్రజలందరినీ చట్టం ముందు సమానులుగా చూసేలా, నిరంకుశ పాలన వల్ల ఏ ఒక్కరూ బలహీన పడకుండా ఉండేలా చట్టబద్దమైన పాలన క్రమశిక్షణ నేర్పిస్తుందని వివరించారు. వ్యక్తిగత స్వేచ్ఛను రక్షించడంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రత, రాజ్యాంగ ప్రజాస్వామ్యం ఎంతో కీలకమని జస్టిస్ సూర్యకాంత్ ఉద్ఘాటించారు. న్యాయ సమీక్ష అనేది న్యాయస్థానాలకున్న అధికారం మాత్రమే కాదని, అది కోర్టులకు అప్పగించబడిన రాజ్యాంగపరమైన బాధ్యత అని స్పష్టం చేశారు. దేశంలో ప్రాథమిక, ద్వితీయ, తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను విస్తరిస్తూ వైద్య రంగాన్ని బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 16వ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ సదస్సులో మాట్లాడుతూ మంత్రి, ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించే తొలి కేంద్రాలుగా దేశవ్యాప్తంగా 1,86,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం ప్రాథమిక, ద్వితీయ కేంద్రాల అనుసంధానాన్ని మెరుగుపరిచామన్నారు. అలాగే వెనుకబడిన వైద్య సేవలు సరిగా అందని జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి దేశంలో కొత్తగా 23 ఎయిమ్స్, 157 కంటే ఎక్కువ వైద్య కళాశాలలు నిర్మించి తృతీయ శ్రేణి వైద్య సంరక్షణను బలోపేతం చేశామని నడ్డా వివరించారు.
1: The National Health Authority and PM Jai Pradhan Mantri Jan Arogya Yojana has expanded the health facility and made it accessible and affordable throughout the length and the breadth of the country and incorporates 62 crore people and now India is the world's largest digital public infrastructure healthcare.
0: Kendra Vyavasaya Raitu Sankshema Shaka Mantri Shivraj Singh Chauhan ఈరోజు నుండి ఈశాన్య రాష్ట్రాల్లో 2 రోజుల పాటు పర్యటిస్తారు. అస్సాంలోని గౌహటిలో ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి వరదల వల్ల పంటలు, గ్రామాలు, మౌలిక సదుపాయాలపై పడిన ప్రభావాన్ని, సహాయక చర్యల పురోగతిని అంచనా వేస్తారు. రేపు అరుణాచల్ ప్రదేశ్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పంట పొలాలు, సహాయక శిబిరాలను వైమానిక, భూతల సర్వేల ద్వారా పరిశీలిస్తారు. ఈ సందర్భంగా బాధితులైన రైతులు, స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ మంత్రులు, అధికారులతో సమావేశమై పంట నష్టపరిహారం, బీమా చెల్లింపులు, దెబ్బతిన్న రోడ్లు, వంతెనల పునర్నిర్మాణం వ్యూహాలపై మంత్రి చర్చిస్తారు. పెట్రోల్ డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం సహజ

వాయు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశీయ రీటైల్ ధరలను స్థిరంగా ఉంచి సామాన్య వినియోగదారులను కాపాడింది. అయితే దీనివల్ల సాధారణ రీటైల్ ధరలకు పరిశ్రమలు కొనే బల్క్ ధరలకు మధ్య పెద్ద వ్యత్యాసం ఏర్పడింది. ఈ ధరల తేడాను ఆసరాగా చేసుకుని జరిగే అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్, నిల్వలను అరికట్టడానికి

0: వ్యాసం ఏర్పడింది. ఈ ధరల తేడాను ఆసరాగా చేసుకుని జరిగే అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్, నిల్వలను అరికట్టడానికి ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొన్ని తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా రిటైల్ బంకుల్లో ఒక వాహనానికి లేదా ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ను మాత్రమే పరిమితం చేసింది. ఈ నియంత్రణలు దేశవ్యాప్తంగా సామాన్యులకు ఇంధన కొరత లేకుండా చేయడంలో, పంపిణీని క్రమబద్దీకరించడంలో విజయవంతంగా తోడ్పడ్డాయి. ప్రస్తుతం దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా పరిస్థితి పూర్తిగా మెరుగుపడి సరఫరా వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇంధన నిల్వలను సమీక్షించిన ప్రభుత్వం ఇకపై ఈ తాత్కాలిక నియంత్రణలు కొనసాగించాల్సిన అవసరం లేదని భావించి వీటిని పూర్తిగా ఉపసంహరించుకుంది. ఢిల్లీ కేబినెట్ నూతన ఎలక్ట్రిక్ వెహికల్ ఈవీ విధానానికి ఆమోదం తెలిపింది. రేపటి నుండి 4 దశల్లో అమలు జరగనున్న ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించింది. మార్చి 31 2030 నాటికి ఢిల్లీలో రవాణా వ్యవస్థను పూర్తిగా ఉద్గారరహితంగా మార్చడమే దీని ముఖ్య ఉద్దేశం. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా మాట్లాడుతూ, నగర ప్రజల శ్రేయస్సు కోసం ఢిల్లీని కాలుష్యరహిత నగరంగా మార్చడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశమన్నారు. వచ్చే 4 ఏళ్లలో దీనిని దశల వారీగా అమలు చేయడానికి సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలిపారు.
1: इस राज्य को मिलेगी बल्कि पूरी दिल्ली को सस्टेनेबल, अफोर्डेबल और फ्यूचर रेडी ट्रांसपोर्टेशन के क्षेत्र में पूरे देश में सबसे आगे लेकर के जाएगी.
0: భారత మహిళల క్రికెట్ జట్టు 2028లో జరిగే లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు అర్హత సాధించింది. ప్రస్తుత ప్రపంచకప్లో అత్యుత్తమ స్థానంలో నిలిచిన ఆసియా జట్టుగా భారత్ విశ్వ క్రీడలకు క్వాలిఫై అయింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి నిన్న ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. మహిళల విభాగంలో భారత్తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు కూడా ఒలింపిక్ బెర్త్లను ఖరారు చేసుకున్నాయి. ప్రతి ఖండం నుండి ఒక జట్టు చొప్పున నేరుగా కేటాయించారు. ఐసీసీ ర్యాంకింగ్స్తో సంబంధం లేకుండా ప్రస్తుతం జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆధారంగా ఈ 4 ఖండాల జట్లను ఎంపిక చేశారు. మరోవైపు భారత పురుషుల క్రికెట్ జట్టు ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించాలంటే ఈ ఏడాది చివరి నాటికి ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో ఆసియా ఖండంలోనే అగ్రస్థానంలో నిలవాల్సి ఉంటుంది. ఈశాన్య భారతం, బీహార్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య భారతంలో రాబోయే 4 రోజుల్లో ఉష్ణోగ్రతలు 4 నుండి 5 డిగ్రీల వరకు తగ్గుతాయని కూడా ఐఎండీ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుండి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. చట్టబద్దమైన పాలన అనేది ఒక సంక్షేమ పథకమో లేదా ఆర్థిక విధానమో కాదని, అది అధికార దుర్వినియోగాన్ని అరికడుతుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఇది మన చట్టం శీర్షికన ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఈ అంశం గురించి ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలో లీగల్ మేనేజర్గా పనిచేస్తున్న శ్రీమతి నామాని సుజనాదేవి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఏ విధంగా పొందాలి అనే అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలో లీగల్ మేనేజర్గా చేస్తున్న నామాని సుజనాదేవి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సుజనాదేవి గారు.
1: నమస్కారం అండి.
0: చాలామంది ఈ ఇన్సూరెన్స్ పట్ల సరైన అవగాహన ఏర్పరచుకొని చాలా సందర్భాల్లో ఇన్సూరెన్స్ చేస్తుంటారు వాళ్ళ భావి భవితను భద్రంగా ఉంచుకోవడానికి.
1: అవునండి.
0: అదే ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి ఏ పథకం కింద చేసినా చనిపోవడం జరిగితే ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ని ఎవరికి ఇస్తారు?
1: ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది నిజంగా కూడా ఇవాల్టి కాలంలో తప్పనిసరిగా అందరూ వారి జీవితానికి భద్రత పెంచుకోవడానికి తీసుకోవాల్సిన పాలసీ సార్. ఇది తీసుకున్న తర్వాత వాళ్లే ప్రీమియంస్ కడతారు, వాళ్లే పాలసీ తీసుకుంటారు కాబట్టి. కానీ ఇంట్లో వాళ్లకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ప్రమాదవశాత్తు గాని మామూలుగా గాని చనిపోతే ఇంట్లో వాళ్ళ పాలసీ బాండ్స్ ద్వారా తర్వాత వీళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు డెత్ సర్టిఫికెట్ ఎట్లాగో తీసుకుంటారు కాబట్టి తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ సంస్థ యొక్క ఏజెంటు మాక్సిమం ఈ విషయం తెలిసి ఉంటుంది కాబట్టి ఆయన అప్రోచ్ అవుతాడు, వీళ్ళ దగ్గరికి వస్తాడు. లేదా వీళ్ళే ఇంట్లో ఉన్న పాలసీ బాండ్స్ ద్వారా వీళ్ళు చేశారు అనే విషయం తెలుస్తుంది. దానిని ఆ సంస్థ లోపల వాళ్ళు నిర్ధారించుకుంటారు అది ఫోర్స్లో ఉందా లేదా.
0: సుజన గారు, మనం గమనిస్తుంటాం ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు కానీ కుటుంబ సభ్యులు ఎవరైనా కోమార్బిడ్ కండిషన్స్ అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు, నిత్యము మెడిసిన్ వాడుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళకు కూడా వాళ్ళు ఏ మందులు వాడుతున్నారో తెలియచెప్పి ఉండాలి. ఎందుకంటే సడన్గా ఏదైనా అనుకోని పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ వైద్యం ఈ మందులు వాడుతున్నారని చెప్పినప్పుడు సరైన సహకారం అందించడానికి వీలవుతుంది. అలాగే ఇన్సూరెన్స్ విషయంలో కూడా, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ల విషయంలో కూడా ఇంట్లో ఇతర సభ్యులకు కూడా ఫలానా ఇన్సూరెన్స్ నేను తీసుకున్నాను, ఫలానా బ్యాంకులో నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేశానని చెప్పి ఉంచడం ఉత్తమమని అంటారా?
1: సరిగ్గా మీరన్నది 100% నిజము. తప్పనిసరిగా ఇంట్లో వాళ్ళకి కూడా ఆ అవగాహన ఉండడం అనేది చాలా సరైన పద్ధతి సార్. అలాగే ఆ ఇన్సూరెన్స్ తీసుకున్న పాలసీని కూడా ఫోర్స్లో ఉంచుకోవడం కూడా అంతకుమించి వారు తీసుకోవాల్సిన జాగ్రత్త సార్.
0: పాలసీ ఫోర్స్లో ఉండాలి అన్నారు, ఇది క్లెయిమ్ రావాలి అంటే. ఈ పాలసీ ఫోర్స్లో ఉండడం అంటే ఏమిటండి?
1: పాలసీకి దానికి తీసుకున్న తేదీని డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ అంటారు సార్. అప్పటి నుండి వాళ్ళు క్వార్టర్లీ కానీ హాఫ్ ఇయర్లీ కానీ ఇయర్లీ కానీ అంటే 6 నెలలకొకసారి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ నెలకు ఒకసారి కానీ 3 నెలలకొకసారి కానీ వారు కోరుకున్న విధంగా కట్టుకోగలిగే ప్రీమియం కట్టగలిగేటువంటి అవకాశం వారికి ఉంది. వారి యొక్క వెసులుబాటును బట్టి కొంతమందికి పంటలు సంవత్సరానికి ఒకసారి వస్తాయి కాబట్టి అప్పుడు నెల నెల జీతం వస్తుందన్న వాళ్ళు వాళ్ళ యొక్క బ్యాంక్ ఖాతాల నుండి డైరెక్ట్గా రికవర్ చేసుకునేట్లుగా అలా వాళ్ళ వెసులుబాటును బట్టి చేస్తారు. ఆ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ నుండి వాళ్ళు ఒక సంవత్సరానికి ఉదాహరణకు పెట్టుకున్నారనుకోండి, మార్చిలో పాలసీ తీసుకుంటే మళ్ళీ మార్చి లోపల ఆ తేదీ వచ్చినప్పుడు మళ్ళీ కట్టాలి. అలా కట్టకపోతే అది ల్యాప్స్ అవుతుంది, అది ఫోర్స్లో ఉండదన్నమాట. అయితే దీంట్లో కూడా కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి సార్. నెలకైతే 15 రోజుల వరకు గ్రేస్ పీరియడ్ అంటూ ఉంటుంది, ఇస్తారు. అలాగే క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఇయర్లీ వాటికి ఒక 1 నెల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆ సమయం లోపల కడితే దానికి వితౌట్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ లేకుండానే తీసుకుంటారు, అది ఫోర్స్లో ఉన్నట్టుగానే పరిగణించబడుతుంది.
0: మనం తీసుకున్న పాలసీ ప్రీమియం అంటే ఆ కిస్తీలు టైం టు టైం గనక కట్టినట్లయితే ఆ పాలసీ యాక్టివ్గా ఉన్నట్టు జీవించి ఉన్నట్టు, అలాంటి యాక్టివ్గా ఉన్న పాలసీ సమయంలో గనక ఏదైనా మరణం సంభవించినట్లయితే దానికి సంబంధించిన ప్రీమియం పాలసీ యొక్క క్లెయిమ్ అమౌంట్ పొందడానికి వీలవుతుందంట.
1: వీలవుతుంది.
0: ఒకవేళ 10 సంవత్సరాలకు గాను ఒక ఇన్సూరెన్స్ పథకం తీసుకున్నారనుకుందాము, 9 సంవత్సరాల వరకు కట్టాడు అనారోగ్య కారణాల వల్ల ఇతరత్ర కారణాల వల్ల, ఒక చివరి సంవత్సరం కట్టలేదు ఆ మధ్యలోనే తను చనిపోవడం జరిగింది, అలాంటి పరిస్థితులు ఎలా చూస్తారు?
1: ఇప్పుడు 2014

0: తర్వాత ఈ ఐఆర్డిఏ పెట్టిన రూల్స్ ప్రకారము అలాంటివి లేవు సార్.
1: కాబట్టి ఖచ్చితంగా ప్రస్తుతం ఉండే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ నిర్దేశించిన మార్గదర్శకాలను బట్టి ఇన్సూరెన్స్ పథకము యాక్టివ్లో ఉండి ఫోర్స్లో ఉంటేనే క్లెయిమ్ తీసుకోవడానికి అర్హత ఉంటుంది.
0: ఉంటుంది.
1: ఎవరు దీనికోసం అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి?
0: క్లెయిమ్ ఎప్పుడైనా కూడా ఒక పాలసీ తీసుకున్నప్పుడు దాంట్లో నామినీ ఉంటుంది సార్. తప్పనిసరిగా నామినీ వాళ్లే క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి వాళ్లే దాన్ని క్లెయిమ్ చేస్తారు. అంటే మైనర్ పిల్లల మీద తీసుకున్న పాలసీకి ప్రపోజర్గా తండ్రి ఉంటాడు. అతనికి ఆ మైనర్ బాలునికి కానీ బాలిక కానీ 18 సంవత్సరాలు రాగానే తప్పనిసరిగా ముందర నామినేషన్ రిజిస్టర్ చేయాలి. చాలా మంది అది అలాగే వాళ్ళ యొక్క ఈ బిజీ షెడ్యూల్ వల్లనో ఏమో కానీ నామినేషన్ రిజిస్టర్ చేయకపోతే ఓపెన్ టైటిల్ అవుతుంది. అప్పుడు క్లెయిమ్ తీసుకోవడానికి కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. లీగల్ గా అలాంటివన్నీ ఫిల్అప్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి.
1: అంటే వాళ్ళ ఫ్యామిలీ లీగల్ హెయిర్
0: సర్టిఫికేట్ తీసుకోవడం,
1: అందరికి అందులో భాగం రావడం, సమస్యలు ఉంటాయి. నామినీ పేరు గనక ఖచ్చితంగా నమోదు చేసినట్లయితే ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కు సంబంధించిన అమౌంట్ అంతా కూడా నేరుగా నామినీకి
0: చెందుతుంది.
1: మిగతా కుటుంబ సభ్యులు వచ్చి అడగడానికి వీల్లేదు.
0: వీల్లేదు.
1: ఉదాహరణకి నామినీగా పేరు రాసిన వాళ్ళు కూడా చనిపోయి ఉండి వాళ్ళ పేరు బదులు ఇంకొకరి పేరు అందులో చేర్చకపోయినంటే అప్పుడు పరిస్థితి ఏంటి?
0: అప్పుడు ఇదే ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఓపెన్ టైటిల్ అవుతుంది సార్. అప్పుడు అప్పుడు కూడా మళ్ళీ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకురమ్మనడము, కోర్టు నుండి తీసుకురమ్మనడము, ఇది జరుగుతుంది సార్. కాబట్టి ఒకవేళ నామినీ చనిపోతే మళ్ళీ వెంటనే వేరే నామినీని రిజిస్టర్ చేసుకోవడం ఉత్తమమైన పద్ధతి.
1: సుజన గారు, ఈ క్లెయిమ్ పొందడానికి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఎంత కాలం పడుతుంది అంటారు?
0: నిజానికి క్లెయిమ్ ఇప్పుడు చాలా తొందరగానే వస్తుందండి. దాంట్లో రెండు రకాల పద్ధతులున్నాయి. ఒకటేమో నాన్ ఎర్లీ క్లెయిమ్, ఒకటి ఎర్లీ క్లెయిమ్. ఎర్లీ క్లెయిమ్ అంటే మనకు తీసుకున్న తర్వాత 3 సంవత్సరాల లోపల 2 సంవత్సరాల లోపల గనక వాళ్ళు చనిపోతే అప్పుడు దాన్ని ఎర్లీ క్లెయిమ్ అంటే చాలా తొందరగా చనిపోవడం, దానికి ఎంక్వైరీ ఉంటుంది. ఎంక్వైరీ లోపల అది నిజంగానే వాళ్ళకి ఏమైనా జబ్బు ఉండి అది దాచి తీసుకున్నారా, ఏదైనా హాస్పిటలైజ్ అయ్యి ఆ విషయాన్ని మనకు పాలసీలో చెప్పకుండా తీసుకున్నారా, అలాంటి విషయాల మీద ఎంక్వైరీ చేసేసి అది జెన్యున్ క్లెయిమే కనుక అయితే వెంటనే ఇచ్చేస్తారండి. అది కాకుండా నాన్ ఎర్లీ క్లెయిమ్ అంటే 3 ఇయర్స్ దాటిన తర్వాత ప్రీమియమ్స్ కట్టి ఉండేది ఉంటే వారికి ఏ ఎంక్వైరీ లేకుండా వాళ్ళు క్లెయిమ్ ఫామ్స్ ఇవ్వాలండి. డెత్ సర్టిఫికెట్, వాళ్ళ యొక్క ఆధార్ ధృవీకరణ పత్రము మరియు బ్యాంక్ డీటెయిల్స్, డిశ్చార్జ్ వచ్చారు ఒకటి ఉంటుంది, ఆ డిశ్చార్జ్ వచ్చారు, క్లెయిమెంట్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది, అది ఇస్తే ఇమీడియట్గా చేసేస్తారు.
1: వీటితో పాటు క్లెయిమెంట్కి సంబంధించిన ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్, తర్వాత సాక్షి సంతకం కోసం వాళ్ళకి సంబంధికులు తోడుగా తీసుకురావాల్సిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటారా?
0: అందులోనే ఉంటుంది సార్, విట్నెస్ సిగ్నేచర్ అని. దాన్ని సాధారణంగా ఎప్పుడైనా కూడా ఏజెంట్ మాత్రమే, ఏజెంట్ చేస్తాడు. ఎందుకంటే పాలసీ చేసింది అతనే కాబట్టి. మళ్ళీ ఏజెంట్ ఈ ఇన్సూరెన్స్ కంపెనీకి ఆ పాలసీ హోల్డర్కి మధ్యన ఒక వారధిలాగా ఉంటాడు కాబట్టి అతను ఇరువైపుల పార్టీలకు తెలుస్తుంది కాబట్టి అతనే మాక్సిమం చేస్తాడు.
1: సాధారణంగా ఏ ఏ పరిస్థితుల్లో ఈ క్లెయిమ్ రిజెక్ట్ చేస్తారు?
0: ఎటువంటి పరిస్థితులలో చేస్తారంటే ఒకవేళ పాలసీ అతను చనిపోయే నాటికి ఫోర్స్లో లేకుండా ఉన్నట్లయితే, మరొకటి అతను కావాలని ముందర ఏదైనా దీర్ఘకాలిక రోగము లేదు అంటే హాస్పిటలైజ్ అయినా అట్లాంటిది ఏదన్నా అయినా అది అంత దాచి ఒకవేళ గనక పాలసీ తీసుకున్నా అది తర్వాత కనుక తెలిస్తే, దీంట్లో మళ్ళీ సెక్షన్ 45 కూడా అప్లై అవుతుంది సార్. అలా దాచి తీసుకుంటే అప్పుడు ఎంక్వైరీ చేసేసి ఆ విషయాలు కనుక వీళ్ళకి ప్రూఫ్ దొరికితే అప్పుడు దాన్ని రిజెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి.
1: అంటే ఆల్రెడీ ఒక టెర్మినల్ డిసీజ్ అంటే ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతుంది, అలాంటి విషయాలన్నీ దాచిపెట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినట్లయితే ఆ క్లెయిమ్ పొందడానికి వీలుపడదు.
0: రైవల్ క్లెయిమ్స్ కూడా ఉంటాయి సార్ ఇందులో. ఒకవేళ మీరు అన్నట్టుగా ఇప్పుడు నామినీకే తప్పనిసరిగా పే చేయాలా అంటే నామినీ వచ్చి ముందర మనకి ఇంటిమేషన్ లెటరు ఆ క్లెయిమ్ ఫామ్స్ తీసుకుని వెళ్ళి ఇన్ టైంలో తను పూర్తి చేసి ఇస్తే మనము పే చేయొచ్చు. ఈ లోపలే మనం పే చేసే లోపలనో వాళ్ళు మనల్ని ఇంటిమేషన్ ఇచ్చే లోపల వేరే వాళ్ళు ఎవరైనా, మ్యాక్సిమం ఎప్పటికీ ఇది ఎక్కడ ఉంటుంది అంటే తల్లికి ఉన్న భార్యకి మధ్యలో ఉంటుంది సార్. నామినీ తల్లి పేరుందనుకోండి, భార్య క్లెయిమ్ చేస్తుంది వచ్చి ఇది నాకు సంబంధించిన పాలసీ ఆమెకు పోకుండా ఆపండి అని చెప్పేసి కోర్టు ద్వారా రిక్వెస్ట్ చేస్తుంది.
1: అలాంటి

0: నక్షత్రంలో ఎవరికి ఇవ్వడం జరుగుతుంది?
1: ఎవరికి అంటే మనకి ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు నామిని ఎవరైతే ఉన్నారో నామినేషన్ యొక్క లీగల్గా మనకున్న సెక్షన్స్ ప్రకారము నామినేషన్ ఎవరి పేరు మీద ఉందో వారికి మాత్రమే క్లెయిమ్ ఇవ్వడానికి అధికారం ఉంది మనకి. కానీ ఈ లోపల మనం ఇచ్చేస్తే ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇచ్చే లోపలనే గనక కోర్టు ద్వారా, అది అడ్వకేట్ నోటీస్ కాదు, కోర్టు ద్వారా గనక ఆపండి అని వచ్చేదంటే మాత్రం ఆపి కోర్టు ఎవరికి ఇవ్వమంటే వారికి ఇవ్వాల్సి వస్తుంది.
0: సుజన గారు, ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఏ రకంగా అందజేస్తారు?
1: ఇన్సూరెన్స్ క్లెయిము ఇదివే ఇంతకు పూర్వం అయితే చెక్ ద్వారా ఇచ్చేవారు సార్. ఇప్పుడు నెఫ్ట్ ద్వారా మాత్రమే ఇస్తున్నాం. నెఫ్ట్ ద్వారా అంటే వాళ్ళ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ తీసుకుని, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని, దాన్ని పరిశీలన చేసేసి వాళ్ళ బ్యాంకుకు డైరెక్ట్గా అమౌంట్ వెళ్ళిపోతుంది సార్.
0: ఏదైనా కారణం చేత ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ చేశారు అని తెలిసి సరైన సహేతుకమైన కారణం కాదు అని అనిపించినప్పుడు అప్పీల్ కోసం కానీ రిడ్రెస్ లేదన్న మెకానిజం ఉందంటారా?
1: ఉంది సార్, రిడ్రెసల్ మెకానిజం. ముందర డివిజనల్ ఆఫీస్ వాళ్ళు రెప్యుడియేషన్ చేస్తారు. రెప్యుడియేషన్ చేసినప్పుడు అది ఒకవేళ గనక వాళ్ళు నచ్చకపోతే వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు. దాని లోపలనే మేము సో అండ్ సో ఈ కారణాల వల్ల మేము ఈ క్లెయిమ్ను రిజెక్ట్ చేస్తున్నాము, మీకు ఒకవేళ మా యొక్క డెసిషన్ నచ్చకపోతే మీకు మా జోనల్ రిడ్రెసల్ కమిటీ ఉంది, ఆ కమిటీలో మీరు రిపోర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ అది కూడా కాకపోతే అప్పుడు అంబుడ్స్మెన్కి వెళ్ళొచ్చు అని ఆ వివరాలన్నీ కూడా అడ్రస్లతో సహా ఇస్తారు అందులో.
0: అలాంటి అప్పీల్కి వెళ్ళి క్లెయిమ్ సాధించుకున్న సందర్భాలు ఉన్నాయంటారా?
1: ఉంటాయి సార్, ఎందుకంటే అందులోపల ఒక రిటైర్డ్ జడ్జి ఉంటాడు, ఆయన దగ్గరున్న ఎవిడెన్సెస్ అన్నిటినీ పరిగణనలోకి తీసుకుని చేస్తారు కాబట్టి అలా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి.
0: నామినేషను రాయకపోవడము లేదా నామినేషను ఇవ్వబడిన వాళ్ళు చనిపోయి ఉండడము, ఇలా ఉన్నప్పుడు ఓపెన్ టైటిల్ అవుతుందన్నారు కదండి. అలాంటప్పుడు ఒక వ్యక్తికి ఒక ఐదుగురు లీగల్ హెయిర్స్ ఉన్నారనుకుందాం, క్లెయిమ్ వల్ల వచ్చే అమౌంట్ని ఐదుగురు పేరిట ఇస్తారా, లేదంటే ఐదుగురిలో నలుగురు ఒకళ్ళ పేరు మీద ఇవ్వమని ఒక అండర్టేకింగ్ ఇస్తే ఒకళ్ళకి ఇస్తారా?
1: అలాంటప్పుడు మనము అనేది ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ సార్, దాని ప్రకారము వాళ్ళు వాళ్ళు కలిసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసి మా అందరిది ఇలా వీళ్ళ పేరు మీద ఇవ్వండి అట్లా వాళ్ళు గనక మనకు అఫిడవిట్ అది చేసి ఇస్తే, నోటరీ చేసి ఇస్తే మనం ఆ రకంగా ఇవ్వడానికి అవకాశం ఉంది.
0: సాధారణంగా మీరు అన్నట్టు అటు సంస్థకు ఇటు పాలసీదారుడికి మధ్యలో ఈ ఏజెంటు వారధిగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఒకవేళ ఏజెంటు తప్పిదం వల్లనో నిర్లక్ష్యం వల్లనో ఆ పాలసీ క్లెయిమ్ సరైన సమయంలో చేయకపోయినట్లయితే, సరైన విధానంగా చేయకపోయినట్లయితే ఆ తర్వాత ఎలా అప్రోచ్ కావాలి?
1: దీంట్లో మా ఏజెంట్కి సంబంధించి కూడా మేము క్రమశిక్షణ చర్యలు తీసుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు సార్. కొంతమంది తెలియకనో తెలిసో అట్లా కావాలని చేస్తే మాత్రం వారి మీద క్రమశిక్షణ చర్యలు మా ఆఫీస్ పరంగా తీసుకోబడతాయి.
0: క్లెయిమ్ పొందడానికి ఏదైనా కాల పరిమితి ఉందా, లిమిటేషన్ ఉందండి?
1: ఉందండి, 5 సంవత్సరాల లోపల చనిపోయిన తర్వాత వాళ్ళు మా దగ్గర అప్లై చేసుకోవాలి, లేదు అంటే టైం బార్డ్కి క్లెయిమ్ అని అంటారు. అంటే వాళ్ళు చెప్పిన రీజన్స్ అవి చేస్తే దాని మీద మన అధిష్టానం ఒకసారి డెసిషన్ తీసుకుని అది ఒకవేళ నిజంగా అనిపిస్తే ఆ రకంగా క్లెయిమ్ కూడా ఇస్తారు. ఇంతకుముందు నేను చెప్పాను, ఒకవేళ ఫోర్స్లో లేకుండా చివరి సంవత్సరం ఒకటి కట్టకుండా అని మీరు అడిగారు, అటువంటి వాటిల్లో కూడా ఎక్స్క్రేషియా క్లెయిమ్స్ అని, అంటే ఈ డెసిషన్ ద్వారా కొన్ని తీసుకునేటువంటి అధికారం అధిష్టానానికి ఉంది.
0: ఎంత సమయం పడుతుంది ఒక క్లెయిమ్ ఇవ్వడానికి?
1: నిజానికి నాన్ ఎర్లీ క్లెయిమ్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు 3 సంవత్సరాలు దాటిన క్లెయిమ్కి వారు మొత్తము అన్నీ తీసుకుని వస్తే అదే రోజు పే చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి, కోకొల్లలు ఉన్నాయి. ఎర్లీ క్లెయిమ్ అయితే మాత్రమే ఇన్వెస్టిగేషన్ ఉంటుంది కాబట్టి ఒక 1 మంత్ తీసుకుంటారు.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు సుజన గారు, నమస్కారం.
1: ధన్యవాదాలండి, నమస్కారం.
2: ఇది మన చట్టం.

మీరింతవరకు ఇది మన చట్టం శీర్షికన ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఈ అంశం గురించి ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలో లీగల్ మేనేజర్గా పనిచేస్తున్న శ్రీమతి నామిని సృజనాదేవి గారితో

పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:30, జనరంజని.

జనరంజనలో మీరు కూడా మీకు నచ్చిన పాట వినాలి అనుకుంటే 0402324 0852 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి మీ పేరు, ప్రాంతం వివరాలు, మీకు నచ్చిన పాట వివరాలతో. మరి ఈనాటి మొదటి పాట ప్రేమాభిషేకం సినిమా నుంచి దేవి మౌనం అనే పాట మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, ఎలగందుల మార్కండేయ, లక్ష్మీ, దివ్య, శ్రీను, చిన్ను ఇంకా మాకోసం కూడా ఇదే పాట ప్రసారం చేయండి అంటూ గోపికర్ ఫ్యామిలీ నుంచి ప్రేమ్ కుమార్, శ్రీలత, ప్రణీత్, లక్కీ, వరుణ్, రాహుల్, తేజశ్రీ, శ్యామ్, మనోజ్ కుమార్, భానుశ్రీ, ప్రవీణ్, కనీష్క కోరుతున్నారు. ఇంకా ఇదే పాట కోసం వాట్సాప్ చేస్తున్నారు. నెమ్మారి గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, గుడ్ మార్నింగ్ జనరంజని, మాకోసం కూడా దేవి మౌనం అనే పాట ప్రసారం చేయండి అంటున్నారు. పుట్టపాక నుంచి భవానీ వెంకట్ మాస్టర్, మిథున్, మహాదేవ్ వీరందరి కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాట

0: ఈ పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: జనరంజన వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 7:37. మరి మీరు కూడా మీకు నచ్చిన పాట వినాలి అనుకుంటే 0402324052 ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు నచ్చిన పాట కోసం. ఇక మేఘ సందేశం సినిమా నుంచి మాకోసం పాట వినిపించండి అంటున్నారు రవి హయగ్రీవాచారి రాకేష్ పోరబండ నుంచి. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు గ్రామం నుంచి రాజ్గోపాల్ సువర్ణ హర్షవర్ధన్ వివేక్ వర్ధన్. మహమ్మద్ ఇనాయతుల్లా ఇషరతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం నుంచి. అనిల్ కుమార్ సంజయరాణి అశ్వి శంకరమ్మ గుండు అంబాదాస్ లావణ్య సాయి ప్రకాష్ పైదంబర్పేట నుంచి. నల్గొండ జిల్లా నాకటిపల్లి మండలం చిన్నతుమ్మలగూడ గ్రామం నుంచి శివకోటి శేఖర్ వరలక్ష్మి సుధీర్ వైష్ణవి మహాలక్ష్మి ఐశ్వర్య కస్తూరి రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు చౌటప్పల్ నుంచి. వీరందరి కోసం పీసుశీల పడే ఈ పాట

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

జనరంజని వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 7:44. ఇక ముద్దమందారం సినిమా నుంచి మా కోసం పాట వినిపించండి అంటున్నారు జగిత్యాల జిల్లా నుంచి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శశాంక్, శివాజీ, చంద్రకళ, నర్సయ్య, పద్మ, ఆనంద్, సరోజిని.

వనస్థలపురం హైదరాబాద్ నుంచి డోనాల బాలరాజు రేణుక, బద్రి హరిణి లోకేష్ సాయి కృప, సదానంద్ గౌడ్ సత్యమ్మ, శ్రీధర్ గౌడ్ విజయలక్ష్మి, నయోమి మహాలక్ష్మి, సంతోష్ కుమార్, మాధవి, వినయ్ కుమార్, మనోజ్ కుమార్, సదా ప్రియ, సౌందర్య, వీరందరి కోసం ముద్దమందారం సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

జనరంజనిలో మా కోసం దాగుడు మూతల సినిమా నుంచి పాట వినిపించండి అంటున్నారు పెరడన నుంచి అప్పలరాజు గారు. అలాగే స్వర్ణలత శ్రీనివాస్ పార్సీ గుట్ట సికింద్రాబాద్ నుంచి, రేవన్పల్లి నుంచి పేరైతే రాయలేదండి వేణమ్మ బాలయ్య బాబు కోరుతున్నారు. అలాగే ఎద్దుమైలారం నుంచి సహస్ర వర్ష శ్రీ అంకిత్ హర్షిత్ కోరుతున్నారు. దమ్మోస్ కృష్ణమ్మ వెంకటాచారి వరలక్ష్మి మధు శ్రీవాణి రవి రాధిక శ్రీరామదాసు కృపాచారి అనిత సాయి వర్షిత్ సాయి రిత్విక్ పండు చిత్రియాల గ్రామం నుంచి కోరుతున్నారు. నాగోల్ బండ్లగూడ నుంచి సుధ అంకిత వీరందరి కోసం దాగుడుమూతల సినిమా నుంచి ఘంటసాల పి సుశీల పాడిన ఈ పాట

సంతోషం సినిమా నుంచి మా కోసం మంచి పాట వినిపించండి అంటున్నారు. వనపర్తి నుంచి కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రశ్రీ, పిర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ కోరుతున్నారు. అలాగే పోచంపాడు నుంచి అనూష, కరుణాకర్ రాజు, మోక్షిత, నిశాంత్, రామరాజు, విమల, భారతి కూడా కోరుతున్నారు. బెంగళూరు నుంచి మూర్తి, మంగమ్మ కూడా కోరుతున్నారు. జిబ్లక్పల్లి నుంచి చక్రపాణి, చందన, వీరందరి కోసం సంతోష సినిమా నుంచి రాజేష్, ఉషా పాడిన పాట

0: ఎక్కడి నుంచి?
1: మేము వనస్థలిపురం అండి, హైదరాబాద్. దోర్నాల బాలరాజు మాట్లాడుతున్నాను.
0: బాలరాజు,
1: కొన్ని సంవత్సరాల వీద భారతి మేము వింటూ ఆస్వాదిస్తున్నాము.
0: చాలా సంతోషం, మీ ఆత్మీయతను అంతటిని పంచుకున్నారు. మరి ఈ రోజు ఏ పాట వినిపించమంటారు?
1: మాకు హీరో వెంకటేష్ సౌందర్య గారు నటించిన మూవీ పెళ్లి చేసుకుందాం, అందులో మనస్సున మనస్సే.
0: సరే, తప్పకుండా మీకోసం పెళ్లి చేసుకుందాం చిత్రం నుండి ఒక మంచి పాట వినిపిస్తాము. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: శుభోదయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఉదయం లేచిన వెంటనే మంచి పాట వింటే రోజంతా ఒక తెలియని ఉత్సాహం, మన మనసుకి దగ్గరైన స్వరాలు, తీయని మాటలు. ఇదే మన జనరంజని.
1: శుభోదయం మేడం. నమస్కారం.
0: నమస్కారం.
1: భారతి ఆకాశవాణి కేంద్రానికి ప్రత్యేక ధన్యవాదాలు.
0: చెప్పండి సార్.
1: మాకు వివిధ భారతి అంటే పంచ ప్రాణాలంటే ఆకాశవాణి కేంద్రం అంటే మాకు ఎన్నలేని అభిమానం.
0: ఎవరు మాట్లాడుతున్నారు,

0: హలో.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నిజామాబాద్ నుంచి రాజు.
0: రాజు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం.
0: చెప్పండి, ఏ పాట వింటారు ఈరోజు?
1: పెళ్లి పుస్తకం నుంచి. శ్రీరస్తు శుభమస్తు, శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం.
0: బ్రహ్మాండంగా పాడారు, తప్పకుండా మంచి పాటను కోరుకున్నారు మీకోసం ఆ పాట.

0: గుడ్ మార్నింగ్ అండి, నమస్కారం. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు అనిత మేడం, భూదాన్ పోచంపల్లి నుంచి మాట్లాడుతున్నా. బాగున్నారా మేడం?
0: బాగున్నాను. అనిత గారు, మార్కండేయ గారు బాగున్నారా?
1: బాగున్నారు మేడం.
0: చెప్పండి, ఏ పాట వినిపించమంటారు?
1: మాకు తాజ్మహల్ సినిమాలో మంచు కొండలోన చంద్రమ అనే పాట కావాలి మేడం.
0: తప్పకుండా, తాజ్మహల్ చిత్రం నుండి మంచు కొండలోన చంద్రమ పాట అనిత గారి కోసం వింటూనే ఉండండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: బత్తిని రవికుమార్ మేడం.
0: రవికుమార్ గారు శ్రీకాకుళం నుంచి?
1: అవును మేడం.
0: ఎలా ఉన్నారు?
1: వజ్రపుకొత్తూరు.
0: వజ్రపుకొత్తూరు ఎలా ఉంది శ్రీకాకుళం?
1: బాగానే ఉంది మేడం.
0: చెప్పండి, ఏ పాట వినిపించమంటారు?
1: మంగమ్మ గారు మనవడు చిత్రం నుంచి పాట కావాలి మేడం.
0: మంగమ్మ గారు మనవడు, బాలకృష్ణ గారి సినిమా.
1: అవును మేడం.
0: మంచి హుషారైన పాట విందాం ఆ సినిమా నుంచి.

0: నమస్కారం మ్యామ్.
1: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
0: యాదాద్రి ఒలిగొండ మండలం గొల్లెపల్లి నుంచి ఈదురూరు లక్ష్మయ్య జంగమ్మ మేడం.
1: లక్ష్మయ్య గారు నమస్కారం, ఎలా ఉన్నారు?
0: బాగున్నాం మేడం.
1: ఏ పాట వినిపించమంటారు ఈరోజు?
0: దేవత సినిమా నుంచి తిరగట్టింది సింగారము చెప్పమూసింది బంగారం.
1: శోభన్ బాబు గారు పాట కోరుకుంటున్నారు మీరు?
0: మేడం
1: చాలా సంతోషం అండి. మరి మీరు కోరుకున్న పాట జనరంజన్ లో ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

హుషారైన పాటలు, తీయని మాటలతో ఈ ఉదయం ఎంతో ఆనందంగా గడిచింది. సంగీతం ఎప్పుడూ మనతోనే ఉంటుంది. మన అందరి జనరంజని ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి సమయం 8:40. ఇక జనరంజనిలో మా కోసం పక్కింటి అమ్మాయి సినిమా నుంచి పాట కావాలి అంటూ కోరుతున్నారు. వినాయక్ నగర్ నిజామాబాద్ నుంచి కూర్చున్న శ్రీహరి, జ్యోతి, స్నిగ్ధ, రాజ్కమల్, వినోద్ కుమార్, గ్రీష్మ, రామనందన్ కోరుతున్నారు. ఇంకా మా కోసం కూడా ఇదే పాట వినిపించండి అంటున్నారు. రఘునాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న, సిహెచ్ హనుమంతరావు, పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుంచి, భువనగిరి అర్బన్ కాలనీ నుంచి కొండ యాదగిరి, శాంత, అభి, హాసిని, అశ్విని, వైష్ణవి, నితిన్, వీరందరి కోసం పక్కింటి అమ్మాయి సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: LIC యొక్క బీమా కవర్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
1: ఆకాశవాణి స్టూడియోస్లో 8:45. ఇక జనరంజనలో మాకోసం కొండపల్లి రాజా సినిమా నుంచి పాట వినిపించండి అంటున్నారు. గజ్వేల్ నుంచి సైడ్లో వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్. కొండపల్లి రాజా సినిమా నుంచి మాకోసం కూడా ఏదైనా మంచి పాట వినిపించండి అంటున్నారు. బిఎన్ రెడ్డి చైతన్య నగర్ నుంచి జగన్నాథ్ గారు కూడా. నెక్స్ట్ మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి ఔటర్ రింగ్ రోడ్ నుంచి శేఖర్, రేఖ, లక్కీ బాబు, అవియా, నవీన్ కుమార్, అశోక్, బ్లెస్సీ, సాయి ప్రకాష్, సుష్మ, వీరందరి కోసం కొండపల్లి రాజా సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట.

స్వర్ణకమల సినిమా నుంచి మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటున్నారు మెదక్ జిల్లా గోమారం నుంచి ఫణిభూషణ్, సుమతి, కిషోర్, స్వామి, జయశ్రీ, అలాగే చోడవరపు రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విశ్వత, మహాద్యుతి, సాయి, మన్విత, సంస్కృత, సంహృత, మహాద్యుతి, గీతానగర్, హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. సఫిల్గూడ నుంచి దుర్గా సారథి, ఎడ్డమెలార నుంచి దేవునరు వీరయ్య యాదమ్మ, లీలా చిలుక నారాయణ, అనసూయ, యమున, జనకంపేట, నిజామాబాద్ నుంచి. వీరందరి కోసం స్వర్ణకమలం సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పడిన పాట.

ఆకాశవాణి స్టూడియోస్లో 8:54 ఇక జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా నుంచి పాట కోరుతున్నారు. ఎం నరేష్, మెర్సీ జయ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీనారాయణ, మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభేద, ఆయేష ఉమ్మడి నుంచి కోరుతున్నారు. నాగోల్ బండ్లు కూడా ఆనందనగర్ నుంచి గురురాజ్ కూడా ఇదే పాట కోసం కోరుతున్నారు. గోపాల్, వేదగిరి వీరి కుటుంబ సభ్యులు, గణేష్ టౌన్షిప్, కీసర మండలం, హైదరాబాద్ నుంచి. అలాగే జనరంజని లో మాకోసం జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా నుంచి పాట కావాలి అంటూ కోరుతున్నారు. రవికుమార్ వడ్లమాని ఆల్మాస్ కూడా నుంచి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రైతు భరోసా వానాకాలం సీజన్ పంట పెట్టుబడి సాయంలో భాగంగా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 73.32 లక్షల మంది రైతులకు చెందిన మొత్తం 1.5 కోటి ఎకరాలకు 9,000 కోట్ల రూపాయలను దశల వారీగా విడుదల చేయనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విబిజీరామ్జీ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట గ్రామీణాభివృద్ది పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సూచించారు. కొత్త చట్టంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలను స్పష్టం చేస్తూ న్యూఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు వినతి పత్రం సమర్పించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపడుతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పర్యాటక, ఉపాధి, ఆర్థికాభివృద్దికి కేంద్రంగా దీనిని మార్చాలన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని చెప్పారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ అమలుకు వారి మూల వేతనం నుంచి 1.5% సొమ్మును మినహాయించాలని ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. దంపతులిద్దరూ ఉద్యోగులైనా లేక ఒకరు పింఛన్దారులైనా వారిలో ఒకరికి మినహాయింపు ఇవ్వాలని సూచించింది. పదోన్నతి వల్ల గౌరవంతో పాటు బాధ్యత మరింత పెరుగుతుందని డీజీపీ సివి ఆనంద్ అన్నారు. ఇటీవల సిఐల నుంచి డిఎస్పీలుగా పదోన్నతి పొందిన 36 మందికి పోస్టింగ్స్ ఇచ్చారు. పదోన్నతితో పోలీసు శాఖ తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టేలా ప్రతి అధికారి నిజాయితీ, క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. నర్సుల్లో నైపుణ్యాలు పెంచడానికి కృషి చేసే అడ్వాన్స్డ్ స్టిమ్యులేషన్ కేంద్రం హైదరాబాద్లో నిన్నటి నుంచి అందుబాటులోకి వచ్చింది.

శిక్షణ పొందిన నర్సుల సంఘం టిఎన్ఏఐ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని అకాడమిక్ డిఎంఈ డాక్టర్ శివరాం ప్రసాద్ ప్రారంభించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ప్రతి వారం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్స్ నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. మరో 15 రోజుల్లో ప్రాక్టికల్స్కు సంబంధించిన విధి విధానాలతో మాన్యువల్ను విడుదల చేసి బోర్డు వెబ్సైట్లో పెడతామని బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ తెలియజేశారు. అటవీ శాఖలో పలువురు ఐఎఫ్ఎస్ అధికారులకు పోస్టింగ్లు, మరికొందరిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విఎస్ఎన్వి ప్రసాద్ను హైదరాబాద్లోని పీసీసీఎఫ్ కార్యాలయంలో కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా నియమించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:04. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. మరి ఎవర్ గ్రీన్ హిట్స్లో మీరు కూడా మీకు నచ్చిన పాట వినాలి అనుకుంటే 1995 నుంచి 1999 వరకు ఈ మధ్యలో మీకు నచ్చిన పాట సెలెక్ట్ చేసుకుని 0402324085 నెంబర్కి వాట్సాప్ చేయండి. మరి ఈనాటి మొదటి పాట ప్రేమించేది ఎందుకమ్మా సినిమా నుంచి సురేందర్ నెపోలియన్ సుజాత పాడిన పాట, సామవేదం షణ్ముఖ శర్మ సాహిత్యం, ఇళయరాజా సంగీతం. మరి ఈ పాట మాకు వినిపించండి అంటూ కోరుతున్నారు యాదాద్రి వలిగొండ మండలం గొల్లనేపల్లి నుంచి లక్ష్మయ్య, జంగమ్మ, పూర్ణ తేజశ్రీ, వినోద్ కుమార్, నిహారిక, తనుజశ్రీ, హరిదీక్షిత్, సురేష్, శ్రావణి, నాగాంశ్. ఇంకా ఇదే పాటని కోరుతున్న శ్రోతలు హస్తినాపురం నుంచి కనిగారు సత్యనారాయణ, ఇందిరావేణి, మేధాంశ్, అనిరుద్ధ, శ్రేయాంశ్. నెక్స్ట్ ఇదే పాట కోసం మెసేజ్ చేస్తున్నారు బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్యభార్గవి, పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం నుంచి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. సమయం 10:10. సోగ్గాడి పెళ్ళం సినిమా నుంచి మా కోసం మంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుంచి కీర్తి, రాజ్ కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మీప్రియ, ప్రతీక్ష, సుస్వర. అలాగే వరంగల్ కాశీబుగ్గ నుంచి నల్ల సుదర్శన్, సరిత, వినయ, పూజ, లోహిత్. వెంకటేష్ నందిపేట నుంచి, జిల్లాలగూడ నుంచి హరినాథ్. వీరందరి కోసం సోగ్గాడి పెళ్ళం సినిమా నుంచి కేజేఎస్ దాస్ చిత్ర పాడిన పాట విందాం. జాలాది సాహిత్యం, కోటి సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. ఆకాశవాణి స్టూడియోస్ లో 10:16. మరి ఇక సాహస వీరుడు సాగర కన్యా సినిమా నుంచి మా కోసం పాట వినిపించండి అంటున్నారు. నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి, బండి కృష్ణగౌడ్ సాయిచరణ్ బృందావిరి కుటుంబ సభ్యులు, గోదుమకుంట గ్రామం నుంచి పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య, ఆండాళ్లు చంద్రశేఖర్, శ్రీకాంత్, పుట్టపాక నుంచి పులిపాటి శ్రీనివాసరావు, కృష్ణవేణి, సుజాత, పూర్ణ, భవిత, రుద్విన్, రామాంజనమ్మ, లీనేంద్ర, హరిణి, దాసరి రవి రాయగిరి నుంచి వీరందరి కోసం సాహస వీరుడు సాగర కన్యా సినిమా కోసం మనో చిత్ర పాడిన పాట వెన్నెల కంటే గీతం, ఎంఎం కీరవాణి సంగీతం.

0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు నీ వివిధ భారతి 102.8

మన జనరంజని. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, రాజేశం, సరోజిని, మాయ వీరి కుటుంబ సభ్యులు. ఇంకా ఉమ్మడి నుంచి దివాకర్, విమల, యేష్ణ, జిందం, నరహరి, లక్ష్మి, భానుతేజ, ఉదయ్, కిరణ్, ఉదయ్, రేఖ, భాను, రియాన్ష్, హన్మహిత్ ఆర్మూర్ రంగాచార్య నగర్ నుంచి కోరుతున్నారు. ముఠామేస్త్రి సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట. వేటూరి సాహిత్యానికి రాజ్ కోటి సంగీతం అందించారు.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
1: ఆకాశవాణి స్టూడియోస్లో 10:30 ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. రాబోయే చందమామ సినిమా నుంచి పాట వినిపించండి అంటూ కోరుతున్నారు షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను, శారద, సుధీర్, శోభ, శ్రీధర్, రవి, సునీత. ఇంకా నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి కూడా శ్రోతలు కోరుతున్నారు నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి. అంకుచాపర్ నుంచి డోడాల్ సుదర్శన్, అభిష్, విధుబాబు, రాగ్ విభాస్ కూడా కోరుతున్నారు. గజ్వేల్ నుంచి శైర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్. వీరందరి కోసం రాబోయే చందమామ సినిమా నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: రాజసింహం సినిమా నుంచి మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ బుచ్చయ్య తరాలపల్లి నుంచి కోరుతున్నారు. అలాగే నెహ్రూ పార్క్ నిజామాబాద్ నుంచి అజీజ్ భాయ్, ముతీన్ భాయ్, షేక్ చాంద్ ఫరూక్, సయీద్ ఖలీల్, మొబీన్ భాయ్, మొహమ్మద్ యాసిన్, మూసా కరీం, షేక్ సలీం కూడా కోరుతున్నారు. ఇంకా రాజు, మారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినా, సుచిత్ర నుంచి కోరుతున్నారు. జాంకంపేట నుంచి శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య కూడా ఇదే పాట కోసం కోరుతున్నారు. వీరందరి కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట రాజసింహం సినిమా నుంచి.

భైరవద్వీపం సినిమా నుంచి చిత్ర బృందం పాడిన పాట విందాం. సంగీతం శ్రీనివాసరావు, సాహిత్యానికి మాధవపెద్ది సురేష్ సంగీతం అందించారు. ఇక సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి ఈ పాటను కోరుతున్నారు. శ్రీరామ్ హన్మండ్లు నిజామాబాద్ నుంచి గంగు మహేందర్ నాగలక్ష్మి గన్విత్ అశోక్ సమత శాన్విక చాణిక్య వైష్ణవి సాయి చరణ్ హర్షవర్ధన్ వీరందరూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లెంతకుంట మండలం నుంచి, కరీంనగర్ జిల్లా అమ్మనకుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ విజయ అభినయ్ సాయి కిరణ్ వీరందరి కోరికపై ఈ పాట.

కొదమసింహం సినిమా నుంచి మనోచిత్ర పాడిన పాట వేటూరి సాహిత్యానికి రాజ్ కోటి సంగీతం అందించారు. ఇక అఖిల అరుణ రాజేందర్ వీరు జగ్రాన్పల్లి మండలం నుంచి కోరుతున్నారు. నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ కూడా ఇదే పాట కోసం కోరుతున్నారు. భూదాన్ పూజంపల్లి నుంచి ఎలగెందుల మార్కండేయ లక్ష్మి, జిఎస్ కోటేశ్వరరావు గారు హన్మకొండ నుంచి కోరుతున్నారు. మలక్పేట్ మున్సిపల్ కాలనీ నుంచి దుష్యంతుల విశ్వనాథ్ కూడా ఇదే పాట కోసం కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 2 రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ మధ్యాహ్నం విశాఖపట్నం చేరుకుంటారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై డిగ్రీ పీజీ పూర్తి చేసిన 373 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వంలో పార్టీలు మారినా కొనసాగుతున్న విధాన స్థిరత్వం, సులభతర వాణిజ్య నిర్వహణ పెట్టుబడిదారులకు భరోసా ఇస్తున్నాయని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. నియంత్రణాధికారిగా కాకుండా సహాయకారిగా తమ ప్రజాప్రభుత్వం వ్యవహరిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు జూలై 5లోపు సమీప వ్యవసాయ విస్తరణాధికారిని కలిసి బ్యాంకు ఖాతా వివరాలు సమర్పిస్తే వారు కూడా పంట పెట్టుబడి సాయం, రైతు భరోసా పొందే అవకాశం లభిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణ దక్షిణ కొరియా మధ్య పర్యాటక సాంస్కృతిక సహకారం పెంపొందించుకునేందుకు మరిన్ని చర్యలు చేపట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. 25 అక్టోబర్ హైదరాబాద్లో తెలంగాణ కొరియా సాంస్కృతిక మహోత్సవం నిర్వహించాలని తెలంగాణ కొరియన్ కల్చరల్ సెంటర్లు నిర్ణయించాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విబిజీరామ్జీ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ మంత్రి సీతక్క న్యూఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు వినతి పత్రం సమర్పించారు. ఈఎస్ఐసిలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన తప్పనిసరి బదిలీలకు వ్యతిరేకంగా జూలై 22 నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్టు అఖిల భారత ఈఎస్ఐసి నర్సింగ్ ఆఫీసర్స్ ఫెడరేషన్ తెలిపింది. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖకు సమ్మె నోటీస్ ఇచ్చినట్టు వెల్లడించింది. సాకర్ ప్రపంచకప్లో మాజీ ఛాంపియన్ జర్మనీపై పరాగ్వే సంచ

0: ప్రబలన విజయం సాధించింది. బోస్టన్ స్టేడియంలో ఈ ఉదయం జరిగిన మ్యాచ్లో పరాగ్వే పెనాల్టీ షూటౌట్లో 4-3 గోల్స్ తేడాతో జర్మనీని ఓడించి ప్రీ క్వార్టర్ ఫైనల్ రౌండ్కు చేరుకుంది. రాష్ట్రంలో రాబోయే 4 రోజుల పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:04 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో గుర్తుకొస్తున్నాయి.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. ఈరోజు మంగళవారం ప్రత్యేకంలో ఒక అత్యద్భుతమైన చారిత్రక బయోపిక్ చిత్రంతో నేను మీ ముందుకొచ్చాను. మరి ఆ చిత్రం ఏంటో, ఆ చిత్ర విశేషాలేంటో మనందరి కోసం. ఇక పరిచయ వాక్యాలు చూస్తే, మన తెలుగు నేలపై తెల్లదొరల్ని తరిమి కొట్టిన ఒక వీరుడి జీవిత కథ ఇది. 80వ దశాబ్దపు మహాబాహుబలి ఈ చిత్రం. భారతదేశంలో బ్రిటిష్ వారు తమ అధికారాన్ని స్థాపించకముందే ఫ్రెంచ్ వారితో పోరాడిన ఒక భారత స్వాతంత్ర సమరయోధుడి కథ ఇది. అచ్చంగా మన తెలుగువారి కథ. ఈ చిత్రంలో భాగమైన 6 వ్యక్తులు ఆ తర్వాత కాలంలో ఎంపీలుగా, మంత్రులుగా ఎన్నికయ్యారు. బహుశా ఇలా జరగడం మొదటిసారేమో. ఎన్ని విశేషాలున్నాయి మరి ఈ చిత్రానికి. ఇంతకీ ఏంటి ఆ చారిత్రక క్లాసిక్ చిత్రం? గుర్తుపడితే నాకు ఒక సందేశం పంపించండి.

0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. చాలామంది శ్రోతలు బొబ్బిలి యుద్ధం అంటూ మనకు సందేశం పంపించారు. ఎందుకంటే కాస్త కన్ఫ్యూజ్ చేయడానికి బొబ్బిలి యుద్ధంలో పాట వినిపించాను, కానీ బొబ్బిలి యుద్ధం కాదు, దాని మూలాలున్న ఒక చిత్రం గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ఊహించండి, ఇంకా ఏ చిత్రం అయి ఉంటుంది బొబ్బిలి యుద్ధం మూలాలున్న ఒక బయోపిక్ చారిత్రక చిత్రం ఏదై ఉంటుంది ఆలోచించి 0402324 0852 ఈ నంబర్కి నా సందేశం పంపించండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: ఇప్పుడు శ్రోతలు అందరూ ఖచ్చితంగా కరెక్ట్ గా గుర్తుపట్టి నాకు సందేశం పంపించారు. తెలుగు ప్రజలు గర్వంగా చెప్పుకునే యుద్ధాలు రెండు. ఒకటి ఆంధ్ర మహాభారతం లాంటి పల్నాటి యుద్ధం, రెండవది బొబ్బిలి యుద్ధం. పల్నాటి యుద్ధం పల్నాడు ప్రాంతానికి సంబంధించిందైతే, బొబ్బిలి యుద్ధం ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరిగింది. బొబ్బిలి యుద్ధం అనగానే ఎవరికైనా గుర్తొచ్చే యోధుడు ఎవరు, ఎవరు గుర్తొస్తారు మనకి చెప్పండి?

మరిప్పుడు శ్రోతలు అత్యద్భుతంగా స్పందించేశారు. ఇంకెవరు గుర్తొస్తారు? బొబ్బిలి పులి తాండ్ర పాపారాయుడు గుర్తొస్తారంటున్నారు. బొబ్బిలి యుద్ధం సినిమా అనగానే 1964 సంవత్సరంలో వచ్చింది.

ఉబ్బిలి యుద్ధం సినిమా. తాండ్ర పాపారాయుడుగా మహానటులు ఎస్వి రంగారావు గారి నట విశ్వరూపం చూపించారు ఆ సినిమాలో. అంతటి గొప్ప చిత్రం అంటే బొబ్బిలి యుద్ధం కథను ఆధారంగా తీసుకొని కొన్ని మార్పులు చేసి తీసిన సినిమా 1986 వచ్చింది తాండ్ర పాపారాయుడు. తాండ్ర పాపారాయుడు వారి జీవిత చరిత్రే ఈ బయోపిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం తాండ్ర పాపారాయుడు బయోపిక్. విశేషాలు మన గుర్తుకొస్తున్నాయిలో వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. స్టూడియోల సమయం 11:19 దాటి 40 సెకండ్లు అవుతోంది. 1756వ సంవత్సరం జనవరి నెలలో జరిగింది ఈ బొబ్బిలి యుద్ధం. బొబ్బిలి సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నించిన తెల్లదొరలపై తిరుగుబాటు చేసిన పోరాట సమర యోధుడు అని కూడా చెప్పచ్చు వారే తాండ్రపాపారాయుడు. ఈ సినిమాలో కూడా కాస్త వాస్తవ చరిత్రని ఖచ్చితంగా ఫాలో అయ్యారు మొత్తం చిత్ర బృందం అంతా. చరిత్రను క్షుణ్ణంగా చదివిన తర్వాతే స్క్రిప్ట్ని సిద్ధం చేసుకున్నారట. 15 నెలలు పట్టిన దాదాపు ఈ స్క్రిప్ట్ పూర్తవడానికి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, రాజమండ్రిలో బుస్సీదొర అచ్చంగా అప్పుడు 1750ల్లో బుస్సీదొర ఎక్కడైతే ఉన్నారో, ఎక్కడైతే క్యాంప్ వేశారో, సినిమా కోసం కూడా అక్కడే సెట్స్ వేసి షూటింగ్ చేశారట తాండ్రపాపారాయుడు చిత్రానికి. భారీ సెట్స్, రోజుకి 5000 మంది ఆర్టిస్ట్తో 6 నెలలు పట్టిందిట ఈ షూటింగ్ కోసం. అసలు ఎందుకు జరిగింది ఈ బొబ్బిలి యుద్ధం? ఈ సినిమాలో ఎందుకు, ఎలా చూపించారు? ఎందుకు తాండ్రపాపారాయుడు అందరూ గుర్తుపెట్టుకునేంత చారిత్రక క్లాసిక్గా నిలిచింది? మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అడవి సింహాలు చిత్రం నుండి ఆ పాట విన్నారు. శ్రోతలు చాలా మంది సందేశాలు పంపిస్తున్నారు, కృష్ణరాజు గారు పాటలు బాగున్నాయి, మంచి పాటలు వినిపిస్తున్నారంటూ. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు తాండ్ర పాపారాయుడు బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. అయితే తాండ్ర పాపారాయుడు చిత్ర కథ క్లుప్తంగా చెప్పుకుంటే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లాలో ఉంది బొబ్బిలి మండలం. సినిమాలో చూస్తే బొబ్బిలి చిన్న రాజ్యం, అలాగే రాజాం కూడా చిన్న పరగణ. అప్పట్లో రాజ్యాలు పరగణాలు ఉండేవి, వాటిని రాజులు పాలించేవారు. రాజులు, సామంతరాజులు ఇలా అందరూ ఉండేవారు. అయితే బొబ్బిలి రాజ్యం చిన్నదైనా శౌర్యానికి, పౌరుషానికి, నీతి నిజాయితీలకు ప్రతీకగా ఉండేది బొబ్బిలి. తమకన్నా ఎంతో పెద్దదైన విజయనగరం రాజులతో పలు యుద్ధాల్లో వారిని ఓడించారు ఈ బొబ్బిలి వంశస్థులందరూ. ఆ కక్షతో, అవమాన భారంతో ఆనాటి విజయనగరం మహారాజైన విజయరామరాజు ఏం చేశాడు, ఎందుకు, ఎలాంటి సంఘటనలు ఈ బొబ్బిలి యుద్ధానికి దారితీశాయి చెప్పుకుందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మరి విజయరామరాజు ఏం చేశాడు, ఎలాంటి సంఘటనలు బొబ్బిలి యుద్ధానికి దారితీసే మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. ఫ్రెంచి వాడైన బుస్సీతో, హైదర్ జంగ్తో చేతులు కలిపి బొబ్బిలి కోటను నాశనం చేస్తాడు విజయరామరాజు. భీకర యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో రాణులు కూడా వీరమరణం పొందుతారు. యుద్ధంలో ఓడిపోయిన రాజకుటుంబీకులు, స్త్రీలందరూ శత్రువులకు చిక్కకుండా ప్రాణత్యాగాలు చేయటం తెలుగు వీర నారీమణుల

శౌర్య ప్రతాపాలను అత్యద్భుతంగా చూపించారు దర్శకులు దాసరి గారు. విజయనగరం జిల్లాలో ఈరోజుకి కూడా బొబ్బిలి రాజాం రణస్థలం ప్రాంతంలో, బొబ్బిలి పట్టణంలో కూడా కోట, వార్ మెమోరియల్స్ ఇప్పటికీ కూడా ఉన్నాయి. చాలామంది ఆసక్తి ఉన్నవాళ్ళు సందర్శిస్తూ కూడా ఉంటారు. అసలు అక్కడ ఎలా జరిగింది యుద్ధం, వాటి ఛాయలు అన్నీ, వాటిని వివరిస్తూ సవివరంగా చిత్రపటాలను ఆవిష్కరించారట బొబ్బిలి కోటలో. మరిన్ని విషయాలున్నాయి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: తాండ్ర పాపారాయుడు చిత్రం నుండి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించిన ఆ అత్యద్భుతమైన పాట. ఈ పాట గురించి మనకు ఒక మంచి సందేశం పంపించారు నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి. మల్లికన్న తీయన అన్న పాట సీనారే గారు రచించిన అత్యద్భుతమైన పాట. ఈ సందర్భంగా తప్పకుండా వారిని స్మరించుకోవాలంటున్నారు. తప్పకుండా ఆ మహానుభావుడిని పునఃస్మరించుకుంటున్నాం మన ఆకాశవాణి వివిధ భారతి వేదికగా. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు తాండ్ర పాపారాయుడు బయోపిక్ విశేషాలు మాట్లాడుకుంటున్నాం. అయితే తాండ్ర పాపారాయుడు సినిమా కోసం రాజస్థాన్, ఒరిస్సా, కర్ణాటక రాష్ట్రాల నుండి గుర్రాలను తెప్పించారట. అప్పట్లో 3 అంతఃపురాలను, రాజ్యసభలను అద్భుతమైన సెట్టింగ్స్తో చూపించారు నిర్మాత కృష్ణరాజ్ గారు, వారి సోదరుడు మరియు దర్శకులు దాసరినారాయణరావు గారు. అయితే ఇక్కడ మనం ఖచ్చితంగా ఒక విషయం చెప్పుకోవాలి, ఆర్ట్ డైరెక్షన్ బృందానికి ప్రత్యేక అభినందనలు చెప్పాల్సిందే. ఎందుకంటే ఎటువంటి గ్రాఫిక్స్, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకుండా భారీ ఖర్చుతో నిర్మించారు ఆ సెట్స్ అన్నింటినీ. అందుకే ఇందాకలా పరిచయ వాక్యాల్లో చెప్పుకున్నాం కదా, 80s మహాబాహుబలి అన్న ఈ చిత్రం అతిశయోక్తి కాదేమో. ఇక శ్రీ శంకరంబాడి సుందరాచారి గారు రచించిన మా తెలుగు తల్లికి గీతం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ గీతంలో రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మర శుద్ధియుక్తి, కృష్ణరాయుని కీర్తి అని వస్తుంది. గుర్తుందా ఆ పాటలో వచ్చే మల్లమ్మ పతిభక్తిని ఈ సినిమాలో అత్యద్భుతంగా ఆవిష్కరించారు దర్శకులు. రాజు చనిపోయాక వీరత్వంతో పోరాడి ప్రాణత్యాగం చేస్తుంది మల్లమ్మ. గుర్తుందా? మరి ఆ చిత్రం నుండి ఒక పద్యం విందాం ఇప్పుడు.
1: వీర భయద గండర గండ రావు రంగారాయణిల్ గారి కత్తి పోటు వ్రేటారు తునియలౌ రీతి నాటో పిల్చు వే

0: వాచాలత కట్టి పెట్టు ప్రళయాగ్ని జ్వాలికా మాలికా జీవ జీవులు పద్మనాయకులు బుస్సి అపరాయుండిదే మీ వర్గీయుల రాజవంశజుల భస్మీభూతము జేయుతో రావే కావవే ఎంచు యక్షింపలేదెవడు
1: కొండవీటి వెంకట కవిగారి రచించిన పద్యాలు రామకృష్ణ గారు, కేజేఎస్ దాస్ గారు అత్యద్భుతంగా ఆలపించారు కదా. అసలు ఇలాంటి పాత చిత్రాలు మనం మళ్ళీ ఒకసారి వెళ్ళి చూస్తే ఎంత అర్థవంతంగా ఉంటాయో. అప్పుడు కొంతమందికి చిన్నతనంలోనే మనకు అవి అంత ఎక్కువగా అర్థమయ్యేవి కాదు, కానీ మళ్ళీ మళ్ళీ చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే చిత్రాలు ఈరోజు అలాంటి చిత్రాన్ని మనం మాట్లాడుకుంటున్నాం మన గుర్తుకొస్తున్నాయిలో. అయితే ఈ కథను, తాండ్రపాపారాయుడు కథను, దాసర్ నారాయణరావు గారు, కృష్ణరాజు, కొండవీటి వెంకట కవి త్రయం అత్యద్భుతంగా ఒక దృశ్య కావ్యంగా మలిచారు. సినిమాలో పద్యాలను సంభాషణలను కొండవీటి వెంకట కవి రాశారు. సాలూరి రాజేశ్వరరావు గారి సంగీత దర్శకత్వంలో పాటలు పద్యాలు చాలా శ్రావ్యంగా ఉంటాయి. అలాంటి మచ్చితునకే మనం ఇప్పుడు విన్నాం. 1964 వచ్చిన బొబ్బిలి యుద్ధం సినిమాకు కూడా ఆయనే సంగీత దర్శకుడిగా పనిచేశారు. భారీ తారాగణంతో చిత్రీకరించారు తాండ్రపాపారాయుడు చిత్రాన్ని.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

సుశీలమ్మ వాణిజయరామ్ గారు పోటీ పడి పాడిన పాట, అత్యద్భుతమైన పాట తాండ్రపాపారాయుడు చిత్రం నుండి విన్నారు. ఇక తాండ్రపాపారాయుడుగా కృష్ణరాజు గారి గంభీరమైన రూపం, డైలాగ్ డెలివరీ, యుద్ధ సన్నివేశాల్లో ఆయన చూపించిన రౌద్రం సినిమాకే ప్రధాన ఆకర్షణ. ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి, కృష్ణరాజు గారి కాస్ట్యూమ్స్ ఎంత అందంగా ఉంటాయో ఈ సినిమాలో మీరు ఒకసారి గమనిస్తే తెలుస్తుంది. ఆయనవే కాదు, సినిమాలో నటించిన అందరి కాస్ట్యూమ్స్ కూడా చాలా రిచ్గా ఉంటాయి. కాబట్టే కాస్ట్యూమ్స్ డిజైనర్ కామేశ్వరరావు గారికి నంది పురస్కారం కూడా వచ్చింది తాండ్రపాపారాయుడు చిత్రానికి. అంతేకాదు, 11వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది తాండ్రపాపారాయుడు చిత్రం. అప్పట్లో మహాబాహుబలి ఈ తాండ్రపాపారాయుడు. కృష్ణరాజు, జయప్రద, మోహన్ బాబు, జయసుధ, సుమలత, ప్రభ, సుధాకర్, అంజలీదేవి, గుమ్మడి, కోటి శ్రీనివాసరావు గారు ముఖ్య పాత్రలో నటించారు. ఇక ప్రముఖ హిందీ నటులు ప్రాణ్ బుస్సిగా మరో ముఖ్య పాత్రలో మాణిక్ ఇరానీ నటించారు. అయితే ఈ చిత్ర షూటింగ్ సమయానికి జయసుధ గారు నిండు గర్భిణీట. అయినా సరే చాలా ఓర్పుగా నటించారు ఆఖరి సన్నివేశం వరకు జయసుధ గారు. మనం సినిమాలో గమనిస్తే ముఖ్యంగా ఎక్కువగా క్లోజప్ షాట్స్లోనే కనిపిస్తారు జయసుధ గారు. మరిన్ని విషయాలున్నాయి, మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఎందరో దిగ్గజాలు అందించిన అత్యద్భుతమైన పాట ఇది. తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉండే పాట. సీనారాయణ రెడ్డి గారు, సాలూరి రాజేశ్వరరావు గారు, కేజే యేసుదాస్ గారు, సుశీలమ్మ, అబ్బా పాట వింటుంటే ఎంత హాయిగా ఉంటుంది కదా. తాండ్రపాపారాయుడు బయోపిక్ చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం. ఎంతో ఆత్మీయమైన సందేశాన్ని పంపించారు మనకి వేముల నరసింహరావు గారు, వడ్లమాని రవికుమార్ గారు. అయితే ఈ సినిమాలో ఒక పెద్ద విశేషం ఉంది చెప్తానన్నాను. ఈ విశేషం ఏంటో చాలామంది శ్రోతలు మనకి సందేశాలు పంపించేశారు. వేర్వేరు కాలాల్లో పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన 6 ఎంపీలు ఈ సినిమాకు పనిచేశారు. ప్రపంచంలోనే అలా ఉన్న ఏకైక చిత్రమేమో తాండ్రపాపారాయుడు. కృష్ణరాజు గారు, దాసరినారాయణరావు గారు, సి నారాయణ రెడ్డి గారు, జయప్రద, సుమలత, మోహన్ బాబులు, ఇక జయసుధ, కృష్ణరాజు, దాసరి నారాయణరావు గారు మంత్రులుగా కూడా పనిచేశారు వీరిలో అన్నమాట. కోటి శ్రీనివాసరావు గారు కూడా ఎమ్మెల్యే అయ్యారు ఆ తర్వాత. మరి ఇన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టే ఈ చిత్రం ఎప్పటికీ చారిత్రాత్మకంగా ఒక అపురూప చిత్రంగా నిలిచిపోయింది. తాండ్రపాపారాయుడు
1: గుర్తుకొస్తున్నాయి. Go retro with Akashvani Telugu.

ప్రేమ తరంగాలు చిత్రం నుండి ఆత్రేయ గారి రచనలో బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా అనిపించిన పాట విన్నారు. గుర్తుకొస్తున్న కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 11:56 దాటి 38 సెకండ్లు. తాండ్ర పాపారాయుడు అసమాన పరాక్రమాన్ని కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించారు ఈ చిత్రంలో. మాతృభూమి పట్ల బొబ్బిలి ప్రజలకు ఉన్న భక్తిని అత్యద్భుతంగా చూపించారు. తెలుగువారి శౌర్య పరాక్రమాలను, చారిత్రక వైభవాన్ని చాటి చెప్పిన ఒక అపురూప దృశ్య కావ్యంగా మలిచారు తాండ్ర పాపారాయుడు చిత్రాన్ని. 1986 విడుదలై 2026 అంటే ఈ సంవత్సరానికి 40 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది ఈ సినిమా. సమయం దొరికితే ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. పిల్లలకి తప్పకుండా చూపించండి. మన తెలుగు చరిత్ర వాళ్ళకి తెలుస్తుంది. ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి తాండ్ర పాపారాయుడు బయోపిక్ చిత్ర విశేషాలు. మీకు నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుండి వార్తలు వింటారు. 12:05 చైతన్య స్ఫూర్తిలో మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:05 దాటి 40 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం. ఇప్పుడు ఎక్కడ చూసినా మన చుట్టుపక్కల, ముఖ్యంగా గ్రామాల్లో అని నేను చెప్పలేను కానీ పట్టణాల్లో ఆర్గానిక్ ఉత్పత్తులు, ఆర్గానిక్ ఆర్గానిక్ అని విరిగా వినిపిస్తోంది. ఇదంతా ఎందుకు అని ఆలోచిస్తే పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు, వాతావరణ మార్పులు, ఇవన్నీ మనం తినే ఆహారం గురించి ఆలోచించే విధానాన్ని మొత్తాన్ని మార్చేస్తున్నాయి. అవునా? మరి ఈరోజు ఏం మాట్లాడుకోబోతున్నాం మనం, పద్మిని ఏ విషయం గురించి చైతన్య స్ఫూర్తిలో మాట్లాడబోతోంది అని ఎదురు చూస్తున్నారా? సేంద్రియ విధానం గురించి మనం కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకోబోతున్నాం. సేంద్రియ సహజంగా పండిన ఆహారానికి డిమాండ్ బాగా పెరుగుతోంది. చాలామంది రైతులు రసాయన ఎరువులు, పురుగుల మందులను నివారించే సహజ వ్యవసాయ పద్ధతుల వైపు క్రమంగా మళ్ళుతున్నారు. అలాంటి వ్యవసాయాన్ని చేస్తున్నారు. దాంట్లో ఎన్ని సవాళ్లు ఎదురైనా సరే, మొన్ననే ఆదివారం జరిగిన మన్ కీ బాత్లో మన గౌరవ ప్రధాని ఈ నేచురల్ ఫార్మింగ్, సహజ ప్రకృతి వ్యవసాయం గురించి మాట్లాడారు. ఏంటి ఆ విశిష్టత? ఇంతకీ దీని గురించి ఇంకొక గొప్ప విషయం ఉంది. మన దేశంలో ఏ రాష్ట్రం ఈ సహజ వ్యవసాయంలో, నేచురల్ ఫార్మింగ్లో అగ్రగామిగా ఉంది? మరి మీకు తెలిస్తే నాకు ఒక వాట్సాప్ సందేశం పంపించండి 0402324-0852కి. దీని గురించి పోలెడని విషయాలు ఈనాటి మన చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

శ్రీకారం చిత్రం నుండి పృథ్వీచంద్ర ఆలపించిన పాట విన్నారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం బికి జే మేయర్. నిజంగా శ్రీకారం సినిమా మీ అందరికీ గుర్తుండుంటే ఈ పాటలో వాళ్ళు ఎంత మోడర్న్ యువకులైనా ఒక రకమైన ఆర్గానిక్ ఫార్మింగ్కి శ్రీకారం చుడతారు. ఈ సినిమా కూడా చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. అయితే మరి మన దేశంలో ఏ రాష్ట్రం సహజ వ్యవసాయంలో అగ్రగామిగా ఉంది అంటే మనకి ఎంఎస్ శాస్త్రి గారు ఉమా, సుగంధి, కార్తీక్ పంజగుట్ట నుండి సందేశం పంపించారు. భారతదేశంలో సహజ వ్యవసాయంలో, నేచురల్ ఫార్మింగ్లో తెలంగాణ రాష్ట్రం, మన తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. సహజ వ్యవసాయం ఆహార నాణ్యతను మెరుగుపరచడమే కాకుండా నేల తల్లిని, నీటి సారాన్ని, పర్యావరణాన్ని కూడా కాపాడుతుంది ఈ నేచురల్ ఫార్మింగ్. అందుకే ఇప్పుడు ప్రపంచమంతా పదే పదే మన భారతదేశం వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే మనం కొత్త రెవల్యూషన్ని తీసుకొస్తున్నాం ఆర్గానిక్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్ పద్ధతుల్లో. ఇక ఇలా సహజ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతన్నలందరికీ ఎన్నో శుభాభినందనలు చెప్పాల్సిందే కదా. ఎందుకంటే మామూలుగా రసాయనాలు, తర్వాత వేరే రకమైన పంట ఉత్పత్తులు వాడి వ్యవసాయం చేయడం వేరు, సహజంగా ప్రకృతి సిద్ధమైన వాటితో వ్యవసాయం చేయడం వేరు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటి

సారిగా సేంద్రియ ఉత్పత్తుల క్రయ విక్రయాల కోసం, అంటే మొత్తం ఈ నెగోషియేషన్స్ అన్ని, అంటే రైతుల నుండి కన్జ్యూమర్ వరకు, వీటి కోసం ఒక ప్రత్యేక మొబైల్ యాప్ని కూడా మొదలుపెట్టింది. చాలా రీసెంట్గా కిందటి నెల లాంచ్ చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇంతకీ ఆ యాప్ పేరేంటో మీకు తెలిస్తే నాకు సందేశం పంపించండి. ఒక మంచి పాట విందాం, దాని తర్వాత మరిన్ని విషయాలు వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి.

0: కృష్ణార్జున యుద్ధం ఈ చిత్రం నుండి పెంచల్ దాస్ స్వీయ రచనలో ఆలపించిన పాట విన్నారు. సంగీతం హిప్ హాప్ తమిళ. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:17 దాటి 40 సెకండ్లు అవుతుంది. ఎస్, మరి మీకు ఆ యాప్ గురించి తెలుసా అంటే శ్రోతలు ఎంతో బాగా స్పందించారు. నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, అలాగే పాషా వరంగల్ నుండి మనకు సందేశం పంపించారు. వారు పంపించి ఊహించింది అక్షరాల నిజం. టీజీ ఆర్గానిక్స్ వారు పంపించిన ఊహించిన యాప్ పేరు. దేశంలోనే తొలిసారిగా సేంద్రియ ఉత్పత్తులు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని నేరుగా విక్రయాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీజీ ఆర్గానిక్స్ అనే మొబైల్ అప్లికేషన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది ఎంత బాగుంటుందో అసలు వాడుతూ ఉంటే మనకు తెలుస్తుంది ఈ యాప్ తాలూకా ఎంత సులభంగా ఉంటుందనేది. ఈ యాప్ ద్వారా రైతులు తమ పంటని, సేంద్రియ ఉత్పత్తులను మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారులకు విక్రయించుకునే అవకాశం కల్పిస్తోంది మన రాష్ట్ర ప్రభుత్వం. టీజీ ఆర్గానిక్స్ యాప్లో వినియోగదారులు తమకు 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న రైతుల వివరాలు, వాళ్ళ చిరునామా, మొబైల్ నెంబర్, అంతేకాదు వాళ్ళ పొలానికి వెళ్ళి నేరుగా మనమే వాళ్ళతో మాట్లాడి మనం కొనుక్కోవచ్చు. అంత అత్యద్భుతమైన సువిధ మనకి అవకాశాన్ని కల్పిస్తోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరిన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి ఈ టీజీ ఆర్గానిక్స్ యాప్ గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: మహర్షి సినిమా నుండి శంకర్ మహదేవన్ ఆలపించిన పాట విన్నారు రచన శ్రీమణి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:24 దాటి 50 సెకండ్లు. మరి ఎంత బాగుంది అసలు ఈ పద్ధతి అంతా. మనమే స్వయంగా ఫామ్కి వెళ్ళి పొలం నుండి కావలసిన కూరగాయలు పళ్ళు తెచ్చుకుంటూ వీకెండ్స్లో పిల్లలు కుటుంబంతో కలిసి ఫామ్ టూర్స్, వీకెండ్ ఫార్మింగ్, అదే ఇప్పుడు విన్నాం కదా మహర్షి సినిమాలో పాటలాగా. ఒకసారి ఇలాంటి ఫామ్ టూర్స్ అవకాశం ఉంటే మీరు కూడా ప్రయత్నించండి. ఆరోగ్యం, ఆనందంతో పాటు రైతన్నుల కష్టం కూడా స్వయంగా చూస్తే మనం తినే ఆహారాన్ని వృధా చెయ్యం. ప్రతి మెతుకు విలువ మనకి తెలుస్తుంది, మన పిల్లలు కూడా స్వయంగా తెలుసుకుంటారు. ఏమంటారు?
1: పరాయి పాలనపై కాలు దువ్వి కొమ్ములు విదిలించిన కోడెగిత్తల్లాంటి అమరవీరులని తలుచుకుంటూ

ట్రిపుల్ ఆర్ చిత్రం నుండి విశాల్ చంద్ర, పృథ్వీ చంద్ర పాడిన ఆ పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన రామజోగయ్య శాస్త్రి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:30 కావస్తోంది. మరి కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరవుతారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ది చేయకుండా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించలేమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వీధి కుక్కల దాడికి సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఈరోజులోగా ఖచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలను సంస్థలను ఆదేశించింది. ఆపరేషన్ అమిస్తాద్ పేరిట వెనిజులాలో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్టు వెనిజులాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. 2 రోజుల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ మధ్యాహ్నం విశాఖపట్నం చేరుకుంటారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరై డిగ్రీ పీజీ పూర్తి చేసిన 373 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేస్తారు. రేపు అనంతపురంలోని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్నాతకోత్సవ వేడుకలో రాష్ట్రపతి పాల్గొంటారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ది చేయకుండా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించలేమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. హర్యానాలోని హిస్సార్లో ఈరోజు జరిగిన ఖేత్ బచావ్ అభియాన్ ముగింపు సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి నేల స్వభావం, దానికి ఏ మోతాదులో ఎరువులు అవసరమవుతాయి అనే పూర్తి సమాచారాన్ని అందించే ఒక మొబైల్ యాప్ను రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. భూసారాన్ని కాపాడుకోవడం కోసం రైతులు తమ పొలాల్లో రసాయన ఎరువులు, కీటకనాశనులను సమాన పద్ధతిలో వాడాలని, అలాగే సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపాలని మంత్రి సూచించారు.
1: हम संतुलित खाद डालें, संतुलित कीटनाशक जितनी जरूरत है, जिन तत्वों की आवश्यकता वही डालें. अत्यधिक केमिकल फर्टिलाइजर के उपयोग से हमारी धरती बीमार हो रही है, हमारी मिट्टी खराब हो रही है और उसमें उत्पादित जो फल सब्जी और अनाज है उसके कारण कई तरह की बीमारियां मानव शरीर में भी घर कर रही है. अलनीनो का प्रभाव यहां भी है, बारिश नहीं हो रही है, तो इस प्राकृतिक संतुलन को हमको बना के रखना पड़ेगा ताकि हमारी धरती सुरक्षित रहे तो हम भी सुरक्षित रहेंगे.
0: ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గితే దానివల్ల కలిగే నష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తోందని పేర్కొన్నారు. భారత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో, ఆహార ధాన్యాల నిల్వలను సమృద్దిగా ఉంచడంలో హర్యానా రైతులు అందిస్తున్న సహకారాన్ని ఈ సందర్భంగా చౌహాన్ కొనియాడారు. పెట్రోల్ డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణలను రేపటి నుండి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన ధరలు భారీగా పెరిగినప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశీయ రీటైల్ ధరలను స్థిరంగా ఉంచి సామాన్య వినియోగదారులను కాపాడింది. అయితే దీనివల్ల సాధారణ రీటైల్ ధరలకు, పరిశ్రమలు కొనే బల్క్ ధరలకు మధ్య పెద్ద వ్యత్యాసం ఏర్పడింది. ఈ ధరల తేడాను ఆసరాగా చేసుకుని జరిగే అక్రమ రవాణా, బ్లాక్ మార్కెటింగ్, నిల్వలు అరికట్టడానికి ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొన్ని తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగా రిటైల్ బంకుల్లో ఒక వాహనానికి లేదా ఒక వినియోగదారుడికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ మాత్రమే పరిమితం చేశారు.

ఈ నియంత్రణలు దేశవ్యాప్తంగా సామాన్యులకు ఇంధన కొరత లేకుండా చేయడంలో, పంపిణీని క్రమబద్దీకరించడంలో విజయవంతంగా తోడ్పడ్డాయి. ప్రస్తుతం దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా పరిస్థితి పూర్తిగా మెరుగుపడి సరఫరా వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇంధన నిల్వలను సమీక్షించిన ప్రభుత్వం ఇకపై ఈ తాత్కాలిక నియంత్రణలు కొనసాగించాల్సిన అవసరం లేదని భావించి వీటిని పూర్తిగా ఉపసంహరించుకుంది. అంతర్జాతీయ పార్లమెంటరిజం దినోత్సవం సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రజాప్రతినిధులకు, ప్రపంచ ప్రజాస్వామ్య సంస్థలకు శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంటు ప్రజల ఆకాంక్షలు, హక్కులకు అత్యున్నత ప్రతీక అని, దేశ భవిష్యత్తును నిర్ణయించే వేదిక అని అన్నారు. భారతదేశంలో పార్లమెంట్ జాతీయ సమగ్రతకు, రాజ్యాంగ విలువలకు అద్దం పడుతుందని, ఇక్కడ ప్రతి పౌరుడి మాటకు స్థానం ఉంటుందని అన్నారు. ప్రస్తుత యుగంలో చట్టాలు చేయడంతో పాటు ప్రభుత్వ జవాబుదారీతనాన్ని నిర్ధారించడం, ప్రజా ప్రయోజనాలపై చర్చించడం పార్లమెంటు ముఖ్య బాధ్యతలని ఓం బిర్లా చెప్పారు. ఈ దినోత్సవం చర్చలు, పారదర్శకతను బలోపేతం చేసేందుకు ఒక మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వీధి కుక్కల దాడికి సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఈరోజులోగా ఖచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలను, సంస్థలను ఆదేశించింది. ప్రజల భద్రతను మెరుగుపరచడం, కుక్కల నుండి వాటి దాడుల నుండి అరికట్టడం, న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయడం కోసం అధికారులు చర్యలను ముమ్మరం చేశారు. నిర్ణీత గడువులోగా ఈ మార్గదర్శకాలు అమలు జరిగేలా చూడాలని సంబంధిత శాఖలను కోరారు. ముఖ్యంగా ప్రతిరోజు ప్రభుత్వ ప్రాంగణాలకు వచ్చే రోగులు, పిల్లల రక్షణ కోసం ఈ బహిరంగ ప్రదేశాలను సురక్షితంగా మార్చాలనే ఉద్దేశంతో గత ఏడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ఈ తాజా ఆదేశాలను జారీ చేసింది. గ్రీస్కు చెందిన యూరోబ్యాంక్ ఎన్పీసీఐ భాగస్వామ్యంతో గ్రీస్ నుండి భారతదేశానికి నగదు బదిలీల కోసం యూపీఐ ఆధారిత సేవలను ప్రారంభించింది. భారత డిజిటల్ చెల్లింపుల అంతర్జాతీయ విస్తరణలో ఇదొక కీలక మైలురాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హర్షం వ్యక్తం చేశారు. దీనివల్ల కస్టమర్లు చాలా తక్కువ ఖర్చుతో సురక్షితంగా క్షణాల్లో నగదును బదిలీ చేసుకోవచ్చని తెలిపారు. సాంకేతికత ద్వారా సరిహద్దులు దాటిన సంబంధాలను బలోపేతం చేయాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్కు యూపీఐ గ్లోబల్ గుర్తింపే నిదర్శనమని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని ఫక్తియా, పక్తికా, కునార్ ప్రాంతాలపై పాకిస్తాన్ సైన్యం జరిపిన వైమానిక దాడులను పలువురు ప్రపంచ దేశాల నాయకులు అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించాయి. మహిళలు, పిల్లలతో సహా అనేక మంది పౌరులు ఈ దాడుల్లో మరణించడం, గాయపడ్డంపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నెల 28 రాత్రి జరిగిన ఈ వైమానిక దాడుల్లో 36 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, 163 మంది గాయపడ్డారని, నివాస గృహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని తాలిబాన్ ఉప ప్రతినిధి హమ్దుల్లా ఫ్రితత్ వెల్లడించిన నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం స్పందించింది. ఈ హింసాకాండపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శత్రుత్వానికి తక్షణమే ముగింపు పలకాలని పిలుపునిచ్చిన ఆయన పౌరులను రక్షించాలని ఇరుపక్షాలను కోరారు. యూరోపియన్ యూనియన్ స్పందిస్తూ ఉద్రిక్తతలను వెంటనే తగ్గించుకోవాలని, సంయమనం పాటించాలని కోరింది. అంతర్జాతీయ మానవతా చట్టాలను ఎల్లప్పుడూ గౌరవించాలని, ప్రజల రక్షణను నిర్ధారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈయు స్పష్టం చేసింది. మంగళూరు తీరంలో చేపట్టిన సముద్ర శోధన సహాయక చర్యల్లో భాగంగా ప్రమాదంలో చిక్కుకున్న మంజుమాత అనే భారతీయ మత్స్యకార పడవ నుండి 6 మత్స్యకారులను భారత తీర రక్షక దళం నౌక సచేత్ విజయవంతంగా రక్షించింది. నిన్న సముద్రం అల్లకల్లోలంగా ఉండడం వల్ల మంజుమాత పడవ అడుగు భాగం దెబ్బతిని అందులోకి నీరు చేరిందని ఐసీజీ సామాజిక మాధ్యమ వేదికగా తెలిపింది. రక్షించిన మత్స్యకారులకు అవసరమైన సహాయం అందించి స్థానిక అధికారులకు అప్పగించడానికి న్యూ మంగళూరుకు తీసుకొస్తున్నట్టు ఐసీజీ స్పష్టం చేసింది.

0: వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తారు. విశాఖపట్నంలో ఈరోజు జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకకు రాష్టపతి ముఖ్య అతిథిగా హాజరవుతారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ది చేయకుండా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించలేమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వీధి కుక్కల దాడికి సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ఈరోజులోగా ఖచ్చితంగా పాటించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలను సంస్థలను ఆదేశించింది. ఆపరేషన్ అమిస్తాద్ పేరిట వెందిజిలాలో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్టు వెందిజిలాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 12:40 దాటి 50 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు మీ రేడియోనే సంపద్మినితో. ఎండలు తగ్గి అన్ని చోట్ల కాస్త వానజల్లులు పులకరిస్తున్నాయి. మనం కూడా ఆ వానజల్లుల్లో పులకరిస్తున్నాం ఆ పలకరింపుతో. అసలు ఒకటి చెప్పండి, వర్షం పడుతూ ఉంటే మీ గుర్తొచ్చేదేంటి? అబ్బా, వర్షం పడుతూ ఉంటే వేడివేడి పకోడీలు, బజ్జీలు, పుణుకులు అంటారా, వాటితో పాటు ఒక గరం చాయ్ లేదా అంటే మంచి కాఫీ. అవునా? అవి కాదు, అవి అయితే కొంచెం కష్టపడాలి చేసుకోవడానికి. వెళ్ళి అవి కొని తెచ్చుకోవడానికి కూడా కష్టపడాలి. అలా కాకుండా తేలిగ్గా చవకగా అన్ని చోట్ల దొరికే ఒక ఆరోగ్యకరమైన ఆహారం ఉంది. ముఖ్యంగా వర్షాకాలంలో శీతాకాలంలో దొరికే ఆహారం అది. ఏంటి, ఏం గుర్తొచ్చేస్తుంది మీకు? మరి ఆ ఆహారం గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం మన ఈట్ ఫిట్లో. మరి వర్షం పడుతూ ఉంటే ఆ వేడివేడి ఆరోగ్యకరమైన ఆహారం మీకు ఏం గుర్తొచ్చిందో నాకు 0402324085204023240285 ఈ నంబర్కు సందేశం పంపండి. ఆ యమ్మీ వస్తువుతో పాటు వర్షాకాలంలో తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు చెప్పుకుందాం ఈనాటి మన కార్యక్రమంలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
3: తింటికి పప్ప
4: దిగిడి దిగిడి
3: తింటికి పప్ప
4: తింటికి పప్ప
3: దిగిడి దిగిడి
4: తింటికి పప్ప

డిస్కో రాజా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన హుషారైన పాట విన్నారు. సంగీతం ఎస్ఎస్ తమన్. మరి శ్రోతలు ఊరుకుంటారా, వర్షం పడుతుంటే మీకేం గుర్తొస్తుంది? ఆ ఆరోగ్యకరమైన ఆహారం ఏం గుర్తొస్తుందంటే ఎంతమంది స్పందించారో. శిరీష్ గారు, ఇంకా వనస్థలిపుర నుండి మహేశ్వరి మురళి, ఇంకా సీతారామమూర్తి గారు మదీనాగూడ నుండి, స్వరాగ్ని రవి పటాన్చెరు నుండి, అలాగే పోలేపల్లి శ్రీనివాస్ గారు, వేడివేడి మొక్క కంకులు, అదేనండి మన మొక్కజొన్న పొత్తులు, మొక్కజొన్న కంకులు అంటాం కదా, ఇవన్నీ గుర్తొస్తాయి అంటున్నారు. ఇంకా కొంతమంది అమ్మ చేసే వేడివేడి పుణుకులు కూడా మాకు చాలా ఇష్టం, ఉల్లిపాయ పకోడీ కూడా ఇష్టం అంటున్నారు. నిర్మల వైష్ణవి భిక్షపతి గారు హన్మకొండనండి, అవన్నీ కూడా మంచివే అనుకోండి, కానీ ఈట్ ఫిట్ కార్యక్రమంలో మనకి బాగా ఆరోగ్యకరమైన విషయాల గురించి మాట్లాడుకుంటాం కాబట్టి హెల్దీ ఫుడ్ మనకి ఆరోగ్యకరమైన విషయం మొక్కజొన్న పొత్తులు. ఎస్, మీరనుకున్న యమ్మీ వర్షాకాలం దోస్త్ మన ఫ్రెండ్ మొక్కజొన్న పొత్తులు, మొక్కజొన్న బుట్టలు. ఉడికించినా కాల్చుకొని తిన్నా ఎలా తిన్నా సూపర్గా ఉంటాయి కదా. కాస్త ఉప్పు

నిమ్మకాయ పిండుకొని తింటే ఆహా ఇంకా బాగుంటుంది. నోరూరిపోతుందా? నాకు కూడా మీకు చెప్తూ ఉంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు తినాలనిపిస్తోంది కదా. మరి హాయిగా తినేయండి, ఎందుకంటే బోలెడన్ని పోషకాలు ఉంటాయి ఈ మొక్కజొన్న పొత్తులో. మరి ఆ పోషకాలేంటో ఆ పోషక విలువలేంటో కూడా చెప్తాను, వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి.

ఎస్, ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. డీజే టిల్లు నుండి హుషారైన పాట విన్నాం. రామ్ మిర్యాల ఆలపించారు, రచన కాసర్ల శ్యామ్. స్టూడియో క్లాక్ల సమయం 12:53 దాటి 13 సెకండ్లు. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. మరి మొక్కజొన్న పత్తులు హాయిగా తినేయచ్చు, బోలెడని పోషకాలు ఉన్నాయి చెప్తాను, మాట్లాడుకుందాం అన్నాను కదా. అయితే మొక్కజొన్నలో ఉండే విటమిన్ ఏ, బి, జింక్ శరీర నిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీని పెంచి మనల్ని బోలెడంత ఫిట్గా ఉంచుతాయి. అందుకనే జొన్న పిండితో చేసే రొట్టెలన్నా, జొన్న పిండితో చేసే ఎలాంటి వంటకాలైనా మనకి ఎంతో ఆరోగ్యకరం అంటారు పోషకాహార నిపుణులు. ఇందులో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఇది పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాను పెంచి వర్షాకాలంలో సాధారణంగా వచ్చే గ్యాస్, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుందిట. మరి మీకు మొక్కజొన్న పత్తు ఎలా తిన్న ఇష్టం? కాల్చుకొని తిన్నవా, లేకపోతే ఉడికించుకొని తిన్నవా? నాకు వాట్సాప్ చేయండి. మరిన్ని విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. వెంటనే ఉండండి ఆకాశవాణి, వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

జల్సా చిత్రం నుండి టిప్పు గోపికా పూర్ణిమ అలపించిన పాట విన్నారు. రచన భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. 1200 మంది శ్రోతలు సందేశాలు పంపిస్తున్నారు. వేడివేడి మొక్కజొన్న కంకులు, నిమ్మకాయ రసం, ఉప్పు కారం అద్దించి తింటే ఆ మజాన వేరంటున్నారు. రామలక్ష్మి ఆనందం గారు కరీంనగర్ జిల్లా నుండి మనకు సందేశం పంపించారు. అలాగే ఇంకొక సందేశం వచ్చింది, సీతారామమూర్తి గారు దంపతులు మదీనాగూడా నుంచి పంపించారు. ఎలా తిన్నా మొక్కజొన్న బాగుంటుందమ్మా అంటున్నారు. చాలా సంతోషం అండి. మరి వర్షాకాలపు చల్లని వాతావరణంలో వేడివేడి మొక్కజొన్న ఎంత బాగుంటుంది.

కదా. దీనిలో కార్బోహైడ్రేట్లు శరీరానికి కావలసిన తక్షణ శక్తిని అందిస్తాయి. దీనిలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ కంటి చూపును మెరుగుపరచడంతో పాటు విటమిన్ B5, B6, మెగ్నీషియం రక్తపోటును నియంత్రించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయంటున్నారు వైద్యులు. మరి అస్సలు మిస్ అవ్వకండి ఈ సూపర్ ఫుడ్ని, ఎందుకంటే ఇప్పుడు ఎన్నో థియేటర్స్లో స్వీట్ కార్న్ రూపంలో కూడా దొరుకుతుంది. పిల్లల్ని కూడా తినేలాగా ప్రోత్సహించండి. మరి నాకు ఉడకబెట్టిన జొన్న పొత్తులు ఇష్టం అంటున్నారు డాక్టర్ శ్రీపతి బాబు గారు బెంగళూరు నుండి. థ్యాంక్ యూ సార్ మీ సందేశానికి. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఈట్ ఫిట్, మన ఆకాశవాణి వివిధ భారతిలో.

0: గారు.
1: ఇట్స్ ఓకే చిన్ని గారు.
2: ఇట్స్ ఓకే చిన్ని గారు అంటూ ఎన్సీఏ చిత్రం నుండి ఆ పాట విన్నారు దివ్య కుమార్, శ్రావణ్ భార్గవి ఆలపించారు. రచన బాలాజీ, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. అయ్యో బాబోయ్, అసలు మొక్కజొన్న కంకులకి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారనిపిస్తోంది. ఎన్ని సందేశాలు వచ్చాయో ఈరోజు ఈట్ ఫిట్ కార్యక్రమంలో. మేము మొక్కజొన్న పొత్తుల్ని పిండి పట్టుకొని రొట్టెలు చేసుకొని తింటాం, చాలా బాగుంటుంది అంటున్నారు పోలేపల్లి శ్రీనివాస్ గారు. అలాగే మొక్కజొన్నల్ని మిక్సీలో వేసి బియ్యం పిండితో కలిపి ఉల్లిపాయ కలిపి వడలు చేస్తామంటున్నారు అల్వాల్ నుండి ఈశ్వర్ గారు. అబ్బా ఎంత ఇట్లా మీరు రెసిపీలు కూడా పంపించి నాకు నోరూరించేస్తున్నారు. అలాగే మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి మనకు సందేశం పంపించారు, ఎలా తిన్నా బాగుంటాయండి మొక్కజొన్న పొత్తులు అంటున్నారు. మరి అదే కదా దానిలో ఉండే మజా, ఏదైనా తినచ్చు కానీ ఒకటే మంత్రం, ఏం తిన్నా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది మితం హితం. ఏం తిన్నా తగినంత మోతాదులో తింటే అది ఆరోగ్యానికి ఎటువంటి చేటు చేయదంటున్నారు వైద్యులు.

0: వానాకాలంలో వీలైనంత వరకు తాజాగా వండిన వేడివేడి ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం మంచిది. బయట జంక్ ఆహారాన్ని, నిల్వ ఉంచిన ఆహారాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. స్టే హెల్దీ, స్టే ఫిట్. ఇది ఇవాల్టి ఈట్ ఫిట్.
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

అల వైకుంఠపురం చిత్రం నుండి అనురాగ్ కుల్కర్ణి మంగ్లి ఆల్పించిన పాట విన్నారు. రచన కాసర్ల శ్యామ్, సంగీతం ఎస్ఎస్ థమన్. మరి తింటే గార్లే తినాలి, వింటే భారతం వినాలి అనే సామెతలాగా రుచి అభిరుచి ఉన్న మొక్కజొన్న కొంకులు ఈ సీజన్లో తింటే బలవర్ధకమైన ఆహారం అంటున్నారు జరగామ చంద్రశేఖర్ శర్మ గారు నిజామాబాద్ నుండి. అలాగే ఎల్దుర్తి నుండి షేక్లు, శ్యామ్ల మరియు వారి కుటుంబ సభ్యులు కూడా పంపించారు. మాకు మొక్కజొన్న పొత్తులతో మిర్చి బజ్జీలు చాలా ఇష్టం అంటున్నారు. బోలెడని సందేశాలు పంపించారు. సందేశాలు పంపించిన వాళ్ళందరికీ అనేకానేక ధన్యవాదాలు. ఈట్ ఫిట్ కార్యక్రమం విన్నారు. స్టూడియో క్లాక్ల సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో

తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. తిరిగి 1 గంట 20 నిమిషాల నుండి మనందరం కలుద్దాం షో టైం కార్యక్రమంలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. భారత్లో ఏరోస్పేస్ రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి తెలంగాణ ఒక ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట రైతులకు పంట పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా వానాకాలం సీజన్ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం శిల్పకళా వేదికలో విడుదల చేస్తారు. సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించడం అవగాహన లేమికి నిదర్శనమని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. రాష్ట్రంలో రాబోయే 4 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. భారత్లో ఏరోస్పేస్ రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి తెలంగాణ ఒక ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రత్యేక పారిశ్రామిక పార్కులు, చిన్న మధ్య తరహా పరిశ్రమల విస్తృత నెట్వర్క్ను సద్వినియోగం చేసుకోవడం ద్వారా తెలంగాణ ఇంజనీరింగ్కు ఒక కీలక కేంద్రంగా నిలిచిందన్నారు. హైదరాబాద్లోని చేసేసిలో ఏరో మార్ట్ హైదరాబాద్ 2026ను మంత్రి ఈరోజు ప్రారంభించారు. వైమానిక రక్షణ రంగాలకు సంబంధించిన ఈ అంతర్జాతీయ వ్యాపార సదస్సులో భాగంగా వివిధ దేశాలకు సంబంధించిన కంపెనీల ప్రదర్శన స్టాల్స్ను కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
1: Our state is home to more than 1500 specialized MSMEs and precision engineering suppliers serving the aerospace, defense and space industries. The state's new MSME policy is designed to help more enterprises enter precision engineering and allied industries. With a strong network of DRDO laboratories, defense PSUs and industry partners, Hyderabad is a national center for innovation and maintenance, repair and overhaul.
0: ఈ కార్యక్రమంలో బీసీఐ ఏరోస్పేస్ సీఈఓ స్టెఫాన్ పియర్ కాస్టెట్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు సభ్యులు డాక్టర్ సతీష్ రెడ్డి, తెలంగాణ ఏరోస్పేస్ డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్తో పాటు ఇటలీ కాన్సల్ జనరల్, ఫ్రాన్స్ కాన్సల్ జనరల్ కూడా పాల్గొన్నారు. ఈ 3 రోజుల సదస్సుకు 20 దేశాల నుంచి 400 పైచిలకు సంస్థల తరఫున 1200 మంది అంతర్జాతీయ ప్రతినిధులు పాల్గొంటారు. సదస్సులో 10,000కు పైగా ముందస్తు B2B వ్యాపార సమావేశాలు నిర్వహిస్తారు. బోయింగ్, ఎయిర్బస్, లాక్హీడ్ మార్టిన్, జేఈ ఏరోస్పేస్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో పాటు భారతీయ MSMEలు పాల్గొంటున్న ఈ సదస్సు భారత్ను ప్రపంచ వైమానిక తయారీ కేంద్రంగా నిలిపే లక్ష్యంతో జరుగుతోంది. రాష్ట రైతులకు పంట పెట్టుబడి సాయంగా అందించే రైతు భరోసా వానాకాలం సీజన్ నిధులను ప్రభుత్వం ఈరోజు విడుదల చేస్తుంది. తొలి విడత కింద 2 ఎకరాల వరకు భూమి ఉన్న 41,37,000 మంది రైతుల ఖాతాల్లో సుమారు 2,482 కోట్ల రూపాయల నిధులు జమ కానున్నాయి. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ సాయంత్రం జరిగే రైతు భరోసా పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీట నొక్కి విడుదల చేస్తారు. ఖమ్మం జిల్లా మధురలో ఈ కార్యక్రమం నిర్వహించవలసి ఉన్నప్పటికీ అక్కడ భారీ వర్షాల కారణంగా సభ రద్దయింది. దేశవ్యాప్తంగా దారిద్ర్య దిగువ రేఖకు దిగువన ఉన్న 25 కోట్ల మంది ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చిందని, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలకు అనుగుణంగా పేదల సంక్షేమానికి కృషి చేస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ అన్నారు. అనేక రాష్ట్రాల్లో అవినీతికి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తోందని చెప్పారు. మేడ్చల్ మల్కాజ్గిరి ఘట్కేసర్లో జరుగుతున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నితిన్ నవీన్ మాట్లాడారు.
2: कि जब हमारी सरकार यहाँ बनेगी, हम इस धर्म के आधार पे आरक्षण को खत्म करेंगे और उसका लाभ हमारे SC, BC और हमारे ST समाज के लोगों को मिलेगा, क्योंकि हम उन लोगों को आगे लाना चाहते हैं। देश के 25 करोड़ आबादी को हमने गरीबी रेखा से बाहर लाया तो हमने उस संकल्प को पूरा किया जो हमारे प्रेरणा पुरुष दीनदयाल उपाध्याय जी ने कहा था.
0: ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ లీటల రాజేందర్, టీకే అరుణ, డాక్టర్ కె లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. హ్యామ్ రోడ్లతో పాటు ప్రతిపాదిత రహదారుల నిర్మాణంతో రాష్ట్ర రూపురేఖలు మారిపోతాయని, అందుకే తమ ప్రభుత్వం

ప్రభుత్వం విద్యా వ్యవసాయంతో పాటు రోడ్ల అభివృద్దిపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన 2 సంవత్సరాల కాలంలోనే ప్లాన్ నాన్ ప్లాన్ కింద 7,110 కోట్ల నిధులు మంజూరు చేయించి రోడ్డు పనులు చేపట్టినట్టు వెల్లడించారు. హైదరాబాద్ విజయవాడ రహదారి విస్తరణతో పాటు సుమారు 11,000 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ప్రతిష్టాత్మక రీజనల్ రింగ్ రోడ్ పనులకు సైతం టెండర్లు పిలిచినట్లు మంత్రి తెలియజేశారు. వన్యప్రాణులకు ఇబ్బంది లేకుండా నల్లమలాట

0: మణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర రైతాంగానికి సరిపడా ఎరువుల కోటాను కేటాయించేలా బీజేపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. రైతులకు సన్నవడ్ల బోనస్, ఎరువులు, విత్తనాలు, విద్యుత్ సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా చూస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట ప్రభుత్వం ఈవేళ నుంచే రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు విడుదల చేస్తుందని, ఈసారి కూడా 9 రోజుల్లోనే రైతు భరోసా పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రభాకర్ చెప్పారు. హుస్నాబాద్ పట్టణంలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని మంత్రి ఈ ఉదయం స్వయంగా పరిశీలించారు. సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించడం అవగాహన లేమికి నిదర్శనమని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి మాట్లాడుతూ 2 సంవత్సరాల్లో బొగ్గు అమ్మకాల ద్వారా సింగరేణికి 11,000 కోట్ల రూపాయల లాభాలు వచ్చాయని, బొగ్గు మాయమైతే లాభాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. గత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, బీఆర్ఎస్ నాయకులు సింగరేణి సొమ్ము వాడుకుని కార్మికులకు అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధులు తనకు వ్యవసాయ అవసరాలకు చాలా ఉపయోగపడ్డాయని, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం పోసెట్టిపల్లి గ్రామానికి చెందిన తోటశేఖర్ చెప్పారు. ఆయన ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: నా పేరు తోటశేఖర్, రాజన్న సిరిసిల్ల జిల్లా. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 23వ విడుదల నిధులు నా బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. ఈ పథకం ద్వారా నాకు సంవత్సరానికి 3 సార్లు 2000 చొప్పున మొత్తం 2-3 విడతలుగా 46,000 రూపాయలు జమ అయ్యాయి. ఈ యొక్క డబ్బులతో నాకు వ్యవసాయ అవసరాలకు చాలా ఉపయోగపడ్డాయి. ముందుగాను కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
0: ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ ఎస్ఆర్లో భాగంగా ఓటర్లు ఉన్న ప్రతి ఇంటికి ఎన్యూమరేషన్ ఫామ్స్ అందించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ చెప్పారు. కలెక్టరేట్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీతో కలిసి సమీక్ష నిర్వహించారు. నల్గొండ జిల్లాలో ఎస్ఐఆర్ను వేగవంతంగా పారదర్శకంగా పూర్తి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని నకరికల్, నల్గొండ మండలాల్లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ఎస్ఐఆర్లో భాగంగా హనుమకొండ జిల్లాలో ఎన్యూమరేషన్ ఫామ్ల పంపిణీ వేగవంతంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయి చెప్పారు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై జిల్లాలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ చెప్పారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో నియమించిన సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫామ్స్ పంపిణీ చేస్తున్నారని ఆమె తెలియజేశారు. నిర్మల్ జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యార్థులందరికీ మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. నిన్న రాత్రి నిర్మల్ గ్రామీణ మండలం అనంతపేట గ్రామంలో కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి సామర్థ్యాలను పరీక్షించారు. దేశవ్యాప్తంగా రైతాంగంతో పాటు దాదాపు 14 కోట్ల కుటుంబాలు ఏదో ఒక రూపంలో సహకార వ్యవస్థతో ముడిపడి ఉన్నాయని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లిమిటెడ్ నాఫ్స్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సహకార వారోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని 122 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్ల క్రితం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో రాబోయే 4 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఈరోజు, బుధవారం ఆదిలాబాద్, కొమరం భీమ, సిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోనూ పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని యెల్లో అలర్ట్ జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఇంటింటికి సర్వే పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం 99.49% పూర్తయిందని జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ ఏంజల్ ఆల్ఫ్రెడ్ చెప్పారు. జిల్లాలో 5 సంవత్సరాల్లో కొన్న చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేయడం విజయవంతంగా కొనసాగుతోందన్నారు. విశేషాలు మరొకసారి. భారత్లో ఏరోస్పేస్ రక్షణ రంగ ఉత్పత్తుల తయారీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రైతు భరోసా వానాకాలం సీజన్ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం శిల్పకళకి వేదికలో విడుదల చేస్తారు. సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించడం అవగాహన లేమికి నిదర్శనమని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. రాష్ట్రంలో రాబోయే 4 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:20 దాటి 30 సెకండ్లు. మరి కొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన షో టైం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియోల సమయం 1:21 దాటి 33 సెకండ్లు. మరి షో టైం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని. షో టైంలో పాల్గొనాలంటే ఏం చేయాలి? నేను అడిగిన ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానాలు మీ పేరు 0402324082, 0402324082 ఈ నంబర్కు నాకు సందేశం పంపడమే. ఎవరు తొందరగా నాకు సందేశం పంపిస్తారో దానిలో కరెక్ట్ సమాధానాల్ని నేను చదువుతాను. మరి షో టైం ప్రారంభం చేసుకుందాం. బోల్డ్ మంది శ్రోతలు అప్పుడే వెల్కమ్ టు షో టైం అని నాకు సందేశాలు కూడా పెట్టేస్తున్నారు. షో టైంలో ఎప్పటిలాగే ఈరోజు కూడా కొన్ని సినిమా ప్రశ్నలు, కొన్ని జనరల్ నాలెడ్జ్ అండ్ కొన్ని సరదైన ప్రశ్నలతో సిద్ధంగా ఉన్నాను. మరి మీరు కూడా సిద్ధమేనా? షో టైంలో వస్తుంది మొదటి ప్రశ్న. మేము సిద్ధమే అంటున్నారు శ్రోతలందరూ. షో టైంలో మొదటి ప్రశ్న, జపాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే ప్రదేశం ఎక్కడ ఉంది? ప్రశ్న మరొకసారి, జపాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే ప్రదేశం ఎక్కడ ఉంది? మీకు తెలిస్తే 0402324082 ఈ నంబర్కు సందేశం పంపండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

శ్రోతలు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను అడిగిన ప్రశ్న జపాన్ ఆఫ్ ఇండియా అంటే క్లూ ఇవ్వనా, ఇక్కడ మొట్టమొదటి సూర్యోదయం కనిపిస్తుంది దాన్ని జపాన్ ఆఫ్ ఇండియా అంటారు, మరి ఆ ప్రదేశం ఎక్కడుంది, ఏ రాష్ట్రంలో ఉంది, నాకు సందేశం పంపించండి.

షో టైంలో ఒక మంచి హుషారైన పాటతో మొదలెట్టేసుకున్నాం. మరి కలిసిందాం రా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎస్ఏ రాజ్కుమార్, రచన చంద్రబోస్. నేనేం అడిగాను, శ్రోతలు ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారో నాకు తెలీదు. చాలామంది 75% మంది తప్పు సమాధానాలు పంపించారు. చాలా బాధగా ఉంది. షో టైంలో మీరు తప్పు సమాధానాలు పంపించడం ఏమిటి? మరి నేను షో టైంలో అడిగాను, జపాన్ ఆఫ్ ఇండియాగా పిలవబడే ప్రదేశం ఏంటి, ఎక్కడుంది అంటే, చాలామంది తమిళనాడు శివకాశి అంటూ సందేశాలు పంపించారు. కాదు, తమిళనాడు శివకాశి కాదు. మరి సరైన సమాధానం ఒక 6 మంది మాత్రమే పంపించారు. వాళ్ళు ఎవరో నేను చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ పంపించిన వాళ్ళ పేర్లు చెప్పాక మీకు సమాధానం చెప్తాను. దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు నుండి, బలరాం హరిణి బోయిన్పల్లి నుండి, అలాగే వనస్థలిపురం నుండి మహేశ్వరి మురళి, అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్ గారు పంపించారు. మనకి భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ, అనిత మరియు వారి కుటుంబ సభ్యులందరూ పంపించారు. సరైన సమాధానం ఏంటో తెలుసా? డాంగ్ డాంగ్. ఇంకా వేముల నరసింహరావు గారు కూడా మనకి సరైన సమాధానం పంపించారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అంజావ్ జిల్లాలో ఉన్న డాంగ్ అనే గ్రామాన్ని జపాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. మన దేశంలో తొలి సూర్యకిరణాలు ఈ నెలను స్పృశిస్తాయి. ఎప్పుడు స్పృశిస్తాయో తెలుసా? పొద్దున్న 4:25 నుండి 4:30 మధ్యలో సూర్యోదయం అవుతుందట. మరి అంత తొందరగా సూర్యోదయం అయితే సూర్యాస్తమయం ఎప్పుడవుతుందంటే 3 గంటలకే సూర్యాస్తమయం అయిపోతుందట. అందమైన ఈ గ్రామం చైనా మయన్మార్ సరిహద్దుల మధ్యలో ఉంటుంది. అందుకే ఆ గ్రామాన్ని జపాన్ ఆఫ్ ఇండియాగా పిలుస్తారన్నమాట. ఇది మరి ఇప్పుడు చాలామంది సందేశాలు పంపిస్తున్నారు. నేను ఆన్సర్ రివీల్ చేశాక పంపించిన వాళ్ళ పేర్లు నేను చదవలేను. మరి ఇది మొదటి ప్రశ్న, షో టైంలో ప్రశ్న మరియు సమాధానం. నో ప్రాబ్లం, సెకండ్ ప్రశ్నకి మీరందరూ సరిగ్గా సమాధానం చెప్పేస్తారని నేను అనుకుంటున్నాను. షో టైంలో వచ్చేస్తుంది 2వ ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, తెలుగులో అత్యధికంగా 25 చిత్రాలకు పైగా చిత్రాల్లో ద్విపాత్రాభినయం డ్యూయల్ రోల్ చేసి, 7 సినిమాల్లో త్రిపాత్రాభినయం ట్రిపుల్ రోల్ చేసిన హీరో ఎవరు? ప్రశ్న మరొకసారి, తెలుగులో అత్యధికంగా 25 సినిమాల్లో డ్యూయల్ రోల్, 7 సినిమాల్లో ట్రిపుల్ రోల్ చేసిన హీరో ఎవరు? మీకు తెలిస్తే 0402324852 ఈ నెంబర్కి సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

జగదే కవిరుడు అతిలోక సుందరి చిత్రం నుండి ఆ పాట విన్నారు. మ్యూజిక్ సంగీతం అందించిన వారు మాస్ట్రో ఇళయరాజా, రచన వేటూరి సుందరరామూర్తి గారు. మరి ఇంత సులభమైన ప్రశ్న అడిగితే మన శ్రోతలు ఊరుకుంటారా? మరి ఎన్ని సమాధానాలు వచ్చాయి, నేను ఎవరి పేర్లను చదవగలను చెప్పండి. ప్రశ్న ఏంటంటే, షో టైంలో రెండవ ప్రశ్న, తెలుగులో అత్యధికంగా 25కు పైగా చిత్రాల్లో ద్విపాత్రాభినయం డ్యూయల్ రోల్ చేసి 7 సినిమాల్లో త్రిపాత్రాభినయం ట్రిపుల్ రోల్ చేసిన హీరో ఎవరు అని అడిగాను. 100% కరెక్ట్ సమాధానాలు వచ్చాయి. అక్కడక్కడ కొంతమంది ఎన్టీఆర్ గారు అంటూ తడబడ్డారు, కానీ కాదు, సరైన సమాధానం కృష్ణ గారు. హీరో కృష్ణ గారు ఈ సినిమాల్లో 25 సినిమాల్లో డ్యూయల్ రోల్, 7 సినిమాల్లో ట్రిపుల్ రోల్ చేశారు. మరి మనకి ఫాస్ట్గా సమాధానాలు పంపించిన వాళ్ళ కొన్ని పేర్లు, దివాకర్ ఉమ్మడి నుండి సిహెచ్ విజయ్ కుమార్ గారు, చందానగర్ నుండి పానుగంటి రవిగౌర్ గారు, వారి కుటుంబ సభ్యులు బిహెచ్ఎల్ నుండి, భిక్షుపతి నిర్మల హన్మకొండ నుండి, శ్రీనివాస్ ఎర్రగడ్డ నుండి, పునా వెంకటేశం హేమలత నిమ్మాన్ నుండి, డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుండి,

0: దేశం రమ్య అయ్యప్పగుడి ప్రగతినగర్ నుండి భోగ మార్కండేయ అనిత భూదాన్ పోచంపల్లి, పద్మావతి శిల్ప చెంచల్గూడ బ్రహ్మయ్య గారి కర్నూలు నుండి యలగందుల మార్కండేయ లక్ష్మి భూదాన్ పోచంపల్లి, వెంకటాచారి గారి చిత్రలయాల నుండి నాగనాథ్ గుప్తా గారు, గోదావరి గుప్తా గారు, నిజామాబాద్ నుండి అప్పలరాజు పెడన, కట్లె సతీష్ మరియు వారి కుటుంబ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం నుండి, అలాగే మురహరి యశోద గారు వీక్లీ బజార్ నిజామాబాద్ నుండి పంపించారు, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి మరియు వారి కుటుంబ సభ్యులు, ఇంకా చాలామంది సులోచన్ గారు పంపించారు, చాలామంది సరైన సమాధానం పంపించారు, మేము కూడా అంటున్నారు మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి. మరి సరైన సమాధానాలు పంపించిన వాళ్ళందరికీ మెనీ మెనీ కంగ్రాచులేషన్స్.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్ కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863.
0: షో టైం వింటున్నారు. స్టూడియోల సమయం 1:36 దాటి 45 సెకండ్లు. మరి షో టైంలో మూడో ప్రశ్న కూడా సినిమాకు సంబంధించిన ప్రశ్నే. ప్రశ్న జాగ్రత్తగా వినండి, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రశ్న ఏంటంటే, ఒక తెలుగు సినిమా పాటలో నలుగురు గొప్ప స్వాతంత్ర సమరయోధులు కనిపిస్తారు, ఆ పాట ఏంటి? సినిమా పేరు కూడా తెలిస్తే నాకు 04023240852 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

లక్ష్మీ నరసింహ చిత్రం నుండి ఆ హుషారైన పాట విన్నారు. శంకర్ మహాదేవన్ బృందంతో కలిసి ఆలపించారు ఆ పాట. సంగీతం మణిశర్మ, రచన చంద్రబోస్. మరి షో టైంలో మూడో ప్రశ్నగా నేను అడిగాను, శ్రోతలందరూ సరిగ్గా సమాధానాలు పంపించారు. ప్రశ్న ఏంటంటే, ఒక తెలుగు సినిమా పాటలో నలుగురు గొప్ప స్వాతంత్ర సమరయోధులు వేషంలో కనిపిస్తారు అని ప్రశ్న అడగడం జరిగింది. ఆ పాట ఏంటి అంటే, కరెక్ట్గా గెస్ చేశారు, పుణ్యభూమి నాదేశం నమో నమామి అనే పాట. మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఎన్టీఆర్ గారు నాలుగు గొప్ప స్వాతంత్ర సమరయోధుల వేషంలో కనిపిస్తారు. ఇక సరైన సమాధానాలు తొందరగా పంపించిన వాళ్ళు ఎవరంటే, ఈరోజు చాలామంది కొత్త శ్రోతలు వచ్చారు మన షో టైంలో పాల్గొంటున్నందుకు మీ అందరికీ మెనీ మెనీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ చెప్తోంది ఆకాశవాణి వివిధ భారతి. మరి తొందరగా పంపించిన వాళ్ళ పేర్లు ఎవరంటే, విష్ణువర్ధన్ బాబు ఎల్లారెడ్డిగూడ నుండి, సంగీత శ్రవణ్ కుమార్ లంగర్ హౌస్ నుండి, సేర్ల వెంకటేష్ గజ్వేల్ నుండి, ఆడపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి, బాలకృష్ణ నర్సంపేట నుండి, హర్షిణి అదిలాబాద్, పాషా కిష్రాపురం నుండి, మధురెడ్డి గిర్మాపూర్ నుండి పంపించారు, అరవిందాచారి లావణ్య, సీతారాం బాగ్, శైలజ వేణు, ధర్మసాగర్, రమణి సుబ్బారావు గారు సికింద్రాబాద్ నుండి, దివాకర్ ఉమ్మడి నుండి, గణేష్ వేదవతి గారు హైదరాబాద్ నుండి, ధనరాజ్ సునీత శివగంగానగర్, శ్రీనివాస్ పద్మావతి కానాజీగూడ ఇందిరానగర్ నుండి, సత్యనారాయణ గారు ఖమ్మం నుండి, సాయి చరణ్ పూజిత హయత్నగర్, పోలేపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట సిరిసిల్ల నుండి, ఇంకా అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు మనకి సందేశం పంపించారు ప్రొద్దుటూరు నుండి. సరైన సమాధానాలు పంపించిన వాళ్ళందరికీ మెనీ మెనీ కంగ్రాచులేషన్స్. మరి షో టైంలో చివరి ప్రశ్న వస్తోంది. ఈ ప్రశ్న ఎప్పుడు అడిగేలాగే కాస్త సరదా అయిన ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, ఈ ప్రశ్నకి అందరి సమాధానాలు చదివే ప్రయత్నం చేస్తాను. ప్రశ్న ఏంటంటే, మీ చిన్నతనంలో మీరు మొట్టమొదటిసారిగా చూసిన సినిమా ఏంటి? గుర్తుంటే నాకు సందేశం పంపించండి. మీరు మొట్టమొదటిసారిగా మీకు మీ ఊహలో గుర్తున్న సినిమా ఏంటో నాకు సందేశం పంపించండి. 0402324085252 ఈ నంబర్కు.

వావ్, ఎన్ని సందేశాలు పంపించారు మన శ్రోతలందరూ. మేం చూసిన మొదటి సినిమా ఇదే అంటూ షో టైంలో నేను సరదాగా అడిగిన ఒక ప్రశ్న, మీ చిన్నతనంలో మీ ఊహకి గుర్తుండి మీరు చూసిన మొట్టమొదటి సినిమా ఏది అని. ఉమ్మడ నుండి దివాకర్ గారు పంపించారు, భక్త ప్రహ్లాద్ సినిమా చూశానండి మా అన్నయ్య వదినలతో అంటున్నారు. దేవుడు చేసిన మనుషులు అంటున్నారు ఈశ్వర్ గారు అల్వాల్ నుండి. ఇక మనకి నవగ్రహ పూజా మహిమని అనే ఒక సినిమా చూశాను, నాకు అదే గుర్తు అంటున్నారు. గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులు పంపించారు. చిత్తూరు నాగయ్య గారు నటించిన భక్త రామదాస్ సినిమా చూశానండి మొట్టమొదటిసారి అంటున్నారు రమణి సుబ్బారావు గారు. సికింద్రాబాద్ నుండి శ్రీనివాసరెడ్డి గారు రాశారు మనకి జీవన తీరాలు, ఆ సినిమా చూశానంటున్నారు. ఆదిలాబాద్ నుండి సంధ్య మనకి సందేశం పంపించారు, ప్రెసిడెంట్ గారి పెళ్ళం అంటే ఈ మధ్య వచ్చిన చిత్రమే, ఈ సినిమా నేను మొదటిసారి చూశానంటున్నారు. ఇక శతమానం భవతి ఈ సినిమా చూశానంటున్నారు శ్రీనిధి శ్రీహిత నిజామాబాద్ నుండి. ఇక రౌడీ అల్లుడు నేను చూసిన మొట్టమొదటి సినిమా అంటున్నారు శైలజ వేణు ధర్మసాగర్ హనుమకొండ నుండి. మేడం గారు నమస్కారం, నేను మొట్టమొదటిగా చూసిన సినిమా సంపూర్ణ తీర్థయాత్ర, సంపూర్ణ రామాయణం అంటున్నారు చిత్తలూరి యాదగిరి చిరాకుడూరు గ్రామం నుండి మనకు సందేశం పంపించారు. ఇక భక్త ప్రహ్లాద్ అన్న మొదటి సినిమా అంటున్నారు సేర్ల వెంకటేష్ మరియు సుగుణ. మంగమ్మ గారి మనవడు నేను మొదటి సినిమా అంటున్నారు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి. షోలే నేను తెలుగు సినిమా అడిగానండి, మీరు చూసిన తెలుగు సినిమా ఏంటో నాకు పంపించండి. సంపూర్ణ రామాయణం చూశానంటున్నారు భిక్షపతి నిర్మల హన్మకొండ వరంగల్ నుండి. ఇక దానవీర సూరకన్న చూశానంటున్నారు పానగంటి రవి గౌడ్ గారు మనకి బీహెచ్ఎల్ నుండి సందేశం పంపించారు. నాగ్నాథ్ గుప్తా గారు పంపించారు లవకుశ సినిమాని చూశానండి మొట్టమొదటిసారిగా, మా గురువుగారు తీసుకెళ్లారంటున్నారు. అగ్గిపెడుగు సీనియర్ ఎన్టీఆర్ నటించిన అగ్గిపెట్టుకు చూశారంటున్నారు బలరామ్ గారు హైదరాబాద్ నుండి. ఇక పాతాళ భైరవి నేను చూసిన మొట్టమొదటి సినిమా అంటున్నారు శంకర్ భీమ్గల్ నుండి. నా చిన్నతనంలో మా అమ్మ నాన్నగారితో వెళ్ళిన మొట్టమొదటి సినిమా సంపూర్ణ రామాయణం, ఈ సినిమాకు అందరం వెళ్ళాం కుటుంబం అంతా అంటున్నారు. హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నాల బాలరాజు మరియు వారి కుటుంబ సభ్యులు. మరి నెమ్మని ఈ గ్రామం నుండి వెంకటేశం హేమలత గారు సందేశం పంపించారు, కార్తీక దీపం శోభన్ బాబు గారు నటించిన సినిమా మా దగ్గరలో ఉండే చిట్యాల టాకీస్లో చూసాం మేడం అంటున్నారు, చాలా సంతోషం. మరి ఎన్టీఆర్ గారు నటించిన వేటగాడు మొట్టమొదటి సినిమా అంటున్నారు అప్పలరాజు గారు పెడన నుండి. లక్ష్మి సినిమా చూశాను వెంకటేష్ నయనతార నటించింది అంటున్నారు సుష్మిత హనోజిపేట్ నుండి మనకి సందేశం పంపించారు.

ఇక పాపం పసివాడు చూశానంటున్నారు అశోక్ కుమార్ సోమాజీ కూడా నుండి. నువ్వు వస్తావని సినిమా చూశానంటున్నారు మూసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుండి నరేష్ మెర్సీ విజయ. మరిన్ని సందేశాలు ఉన్నాయి, చదువుతాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

సినిమాలంటే ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి. సినిమాలతో మనకి ఎంతో అనుబంధం ఉంటుంది. శివ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శైలజ బృందం ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. మరి షో టైంలో మీ చిన్నతనంలో మీ ఊహకు గుర్తుండి

సినిమా చూశారు అని అడిగితే భార్య బిడ్డలు సినిమా నా మొదటి చిత్రం అంటున్నారు చిత్రియాల గ్రామం నుండి తమ్మోజు వెంకటాచారి. అలాగే మనకి మనుషులు, దేవుడు చేసిన మనుషులు ఈ సినిమా నా మొదటి సినిమా అంటున్నారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి. ఇక కల్వకుర్తి నుండి నాగర్ కర్నూలు జిల్లా నుండి పంపించారు శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర నేను మొదటిసారిగా చూసిన సినిమా అంటున్నాను. నేదనూరి కళ్యాణాచారి గారు మనకి సందేశం పంపించారు. వినాయక విజయం అంటున్నారు పంతాడు శ్రీనివాసరావు గారు మోరిపల్ల నుండి. వందే మాత్రం సినిమా చూశానంటున్నారు ఆడెప్ సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుండి. ఇక ఆదర్శ్ నగర్ నుండి మనకి కీర్తి రాజ్ కుమార్ నిజామాబాద్ నుండి సందేశం పంపించారు. మేము చూసిన మొట్టమొదటి సినిమా కలెక్టర్ జమున అనుకుంటాను, ఆ సినిమా పేరు రాశారు వాళ్ళు. ఇక మొదటిసారి నేను చూసిన సినిమా వెంకటేశ్వర మహత్యం అంటున్నారు. మనకి ఈ సందేశం విశాఖపట్నం నుండి పంపించారు. మరి శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర నేను చూశాను మొదటి సినిమా అంటున్నారు. పోలేపల్లి శ్రీనివాస్ గారు రాజన్నపేట సిరిసిల్ల నుండి నా చిన్నతనంలో చూసిన మొట్టమొదటి సినిమా అది అంటున్నారు. నార్కెట్పల్లి నెమ్మాని గ్రామం నుండి పంపించారు. పవిత్ర బంధం నేను చూసిన మొట్టమొదటి సినిమా అంటున్నారు అజయ్ కుమార్. పావని మనకు సందేశం పంపించారు. ఇక లవకుశ నేను 4వ తరగతిలో ఉన్నప్పుడు చూసిన సినిమా అంటున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు ప్రొద్దుటూరు నుండి. ఆత్మగౌరవం శోభన్ బాబు గారి సినిమా నేను మొట్టమొదటిసారిగా చూశానంటున్నారు. పాలకుర్తి జనగా నుండి మనకి సునీత రాము గారు సందేశం పంపించారు. ఇక సంతానం ఏఎన్ఆర్ గారు సంతానం మొదటి సినిమా అంటున్నారు శ్రీపతి బాబు గారు డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుండి మనకు సందేశం పంపించారు. ఓల్డ్ శివగంగానగర్ నుండి ధనరాజ్ గారు ప్రాస్తున్నారు. భక్త ప్రహ్లాద 1965లో నేను చూసిన మొదటి సినిమా. అమ్మాయిల శపథం చూశానంటున్నారు జయశ్రీనగర్ లక్ష్మీ నిలయ నుండి రామయ్య రాజ్యలక్ష్మి గారు మనకు సందేశం పంపించారు. ఇక లంగర్ హౌస్ నుండి పంపిస్తున్నారు మైనే ప్యార్ క్యా. మరి తెలుగు సినిమా రాయాలి కదండి. శ్రవణ్ కుమార్ గారు సంగీత్ గారు లంగర్ హౌస్ నుండి మనకు సందేశం పంపించారు. మొహమ్మద్ జైనుద్దీన్ గారు అమ్మ నేను చూసిన మొదటి సినిమా లవకుశ, నాకు అదే గుర్తుంది. జరిగిన కథ సినిమా చూశాను మొట్టమొదటిసారిగా అంటున్నారు. ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి ఇక హనుమంతరావు గారు రాస్తున్నారు. వెంకటేశ్వర మహత్యం నేను మొట్టమొదటి సినిమా చూశాను. ఇక నాకు గుర్తున్న సినిమా నేను చూసింది ఏంటంటే లవకుశ అంటున్నారు. ఎవరు దయానంద్ కాలనీ నుండి పుట్టా చంద్రమోహన్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు. మోహన్ గారు భాగ్లింగంపల్లి నుండి రాస్తున్నారు. నేను డమరుకం సినిమా చూశాను మొట్టమొదటి సినిమా. అమ్మ నాకు గుర్తు రావటం లేదు కానీ మంచి ప్రశ్న అడిగారు అంటున్నారు. హైదరాబాద్ నుండి గణేష్ వేదవతి గారు నమస్కారం అండి మీకు కూడాను. ఇలాగే మనకి ఇంకొక సందేశం వచ్చింది మధు ఆర్ఎస్ టైలర్స్ మల్లాపూర్ నుండి. దేశంలో దొంగలు పడ్డారు నేను చూసిన మొదటి సినిమా అంటున్నారు. ఇక ప్రేమాభిషేకం నేను చూసిన మొదటి సినిమా అంటున్నారు ఎల్బీ నగర్ ఊర్మిళ సతీష్. ఇంకా చాలామంది భద్రాద్రి కొట్టగూడెం జిల్లా కట్ల సతీష్ సుమలత. పూజ సినిమా నేను మొట్టమొదటిసారిగా చూశానంటున్నారు. బంగారు తిమ్మరాజు చూశానంటున్నారు సూర్యశ్రీ కౌకూరు నుండి. ఇక నోము మంచిర్యాల నుండి చంద్రముగలి పద్మరాణి అక్షర. ఇది ఇంకా చాలామంది రాశారు వాళ్ళ పేర్లు చదవలేను ఎందుకంటే సమయం అయిపోతుంది. నేను చూసిన మొట్టమొదటి సినిమా రామకృష్ణ హీరోగా నటించిన రౌడీలకు రౌడీలు అంటున్నారు మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుండి. ఇక ఎస్ఎం అరవిందాచారి సీతారాం బాగ్ నుండి మనకి చూశారు శివాట వాళ్ళు చూసిన మొదటి సినిమా. ఇక చాలామంది రాశారు చాలా చాలా సందేశాలు వచ్చాయి. మరి అందరి ప్రశ్న అందరి సమాధానాలు చదివే సమయం మనకి లేదు. దోర్నాల సుదర్శన్ గారు రాస్తున్నారు 1971లో వచ్చిన మా నాన్న అనే సినిమా నేను చూశాను భూదాన్ పోచంపల్లిలో మొట్టమొదటిసారిగా చూశాను అంటున్నారు. ఇది ఇవాళ షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అనేకానేక ధన్యవాదాలు తెలుపుతోంది మీ రేడియో నేస్తం పద్మిని. ఇలాగే రోజు షో టైంలో పాల్గొనండి. మీ పేర్లు చదివినా చదవకపోయినా షో టైంలో పాల్గొనడమే ఒక సెలబ్రేషన్ అంటారు చాలామంది శ్రోతలు. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. తిరిగి 2 గంటల ఇప్పుడు 2 గంటలకి మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్లో వార్తలు విందాం. 2:15 ఒక మంచి సంగీత స్వర ప్రయాణం లాంటి శక్తిశీలిని మీకు పరిచయం చేస్తాను. మరి వింటూనే ఉండండి స్టేట్ యూన్టు 102.8 FM తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సమయం 2:00 మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్లో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాప్ సమయం 2:15 దాటి 30 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా

0: అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి, రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి, వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశైలి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో శ్రోతలందరికీ మరొక్కసారి శుభ మధ్యాహ్నం అంటోంది పద్మిని. ఈరోజు శక్తిశైలి రోజు కంటే కాస్త భిన్నంగా ఉండబోతోంది. ఇందాక చెప్పాను కదా, ఒక సంగీత స్వర ప్రయాణాన్ని ఆస్వాదించబోతున్నాం ఈనాటి మన శక్తిశైలిలో. రెండు గాత్రాలు, ఒకటే స్వరం, సంప్రదాయమైన కట్టు బొట్టు జుగల్బందీ కచేరీలు చేసే ద్వయం వారు రాగా సోదరీమణులు. 2026 సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారంతో సత్కరింపబడ్డ ఆ సంగీత సరస్వతి మానస పుత్రికల గురించి ఈనాటి మన శక్తిశీలి. ఎవరు వారు? మీరు గుర్తుపడితే నాకు 0402324852 ఈ నంబర్కు సందేశం పంపండి. మంచి మంచి పాటలు విందాం ఈనాటి మన శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: స్వరాభిషేకం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎస్పీ శైలజతో కలిసి ఆలపించిన పాట విన్నారు. సంగీతం విద్యాసాగర్, రచన వేటూరి సుందరరామూర్తి గారు. మరి ఇంతకీ ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం ఈనాటి మన శక్తిశీల్లో? రా గా సోదరిమణులు ఇటీవల 2026వ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం అందుకున్న ఆ సోదరిమణులు ఎవరు అని అడిగాను. చాలామంది శ్రోతలు స్పందించారు. మరి వారి గురించి బోలెడని విషయాలు ఈనాటి మన శక్తిశీల్లో.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:24 దాటి 35 సెకండ్లు. రా గా సోదరిమణులు వారే పద్మశ్రీ పురస్కార గ్రహీతలు శ్రీమతి రంజని, శ్రీమతి గాయత్రి గార్ల సంగీతపు ప్రయాణపు విశేషాలు మన శక్తిశీల్లో. శృతిలో పరిపూర్ణత, శక్తివంతమైన స్వర నియంత్రణ, సంప్రదాయ కర్ణాటక సంగీతపు వైభవాన్ని దేశ విదేశాల్లో చాటుతూ, కొత్త సొబగులు అద్దుతూ, సంగీతంలో నూతన మార్గాలను అన్వేషిస్తూ చాలా తరాల వారికి, అంటే ముందు తరాల వారికి అందిస్తున్నారు ఈ సోదరిమణులు. ఇంకో విషయం ఏంటంటే వీరిద్దరికీ తెలుగు మూలాలు ఉన్నాయి. మరి ఆ రాగా సోదరిమణులు శ్రీమతి రంజని గాయత్రి గారి గురించి ఎన్నో విశేషాలు వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి.
3: Go by 8.1, jump, and action!

ఎన్టీఆర్ కథానాయకుడు చిత్ర నుండి చిత్ర శ్రీనిధి ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఎంఎం కీరవాణి, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 2:30 దాటి 43 సెకండ్లు. మహారాష్ట్ర రాజధాని అయిన ముంబై నగరం

0: లో ఒక సంగీత కుటుంబంలో పుట్టారు రంజనీ గాయత్రి గారు. తల్లి దగ్గరే సంగీతాభ్యాసం చేశారు. చిన్నతనం నుండే వయలిన్ నేర్చుకుని బాలమేధావులుగా విద్వాంసులుగా రేడియో జాతీయ పోటీల్లో విజేతలుగా నిలిచారు ఈ రాగా సోదరిమణులు. అయితే ఆల్ ఇండియా రేడియోతో కూడా అత్యంత ఆత్మీయ అనుబంధం ఉంది వీరిద్దరికీ. ఎలా అంటే, ఆల్ ఇండియా రేడియో ద్వారా గుర్తింపు పొందిన అగ్రశ్రేణి ఏ గ్రేట్ కళాకారులుగా ఉన్నారు ఈ రాగా సోదరిమణులు. ఇద్దరు వయలిన్ వాద్యకారులుగా సంగీత దిగ్గజాలైన డీకే పట్టమ్మాళ్, డాక్టర్ ఎం బాలమురళీకృష్ణ గారి వంటి దిగ్గజాలకు కచేరీలకు పక్క వాయిద్య సహకారం అందించారు రంజనీ గాయత్రి. ఎంత గొప్ప విశేషం! అది కూడా అత్యంత చిన్న వయసులోనే వారి ఈ వాయిద్య సహకారం అందించారట. వీరితో అనుబంధం ఉంది అంటున్నారు నూతి సత్యానంద్ గారు. మనకి హయత్ నగర్ నుండి సందేశం పంపించారు. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం రంజనీ గాయత్రి గారి గురించి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. రంజనీ గాయత్రి గారి గురు ప్రఖ్యాత సంగీత కళాచార్యులైన శ్రీ పిఎస్ నారాయణ స్వామి గారి ప్రోత్సాహంతో వయలిన్ విద్వాంసులుగానే కాకుండా గాయని గాయకులుగా కూడా వేదికపైన గాత్ర కచేరీ చేయడం మొదలుపెట్టారు రంజనీ గాయత్రి. 1997 ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్ళలో ఎవరు పెద్ద అనేది ఎప్పుడూ చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. అయితే గాయత్రి గారి కన్నా రంజనీ 3 ఏళ్ళు పెద్దవారు. అయితే వీరిద్దరూ సంగీతంలో మాత్రమే కాదు అకాడమిక్స్లో కూడా మహారాణులే. ఎందుకంటే ఇద్దరు కామర్స్లో గ్రాడ్యుయేట్స్, గాయత్రి గారైతే చార్టర్డ్ అకౌంటెంట్ కూడా. కానీ అవన్నీ పక్కన పెట్టి కేవలం జీవితాన్ని సంగీతానికి అంకితం చేశారు ఈ రాగా సోదరిమణులు. కఠోర సంగీత సాధన, సంగీతం అంటే అపరిమితమైన గౌరవం, ప్రేమ ఈరోజు పద్మశ్రీ పురస్కారం అందుకునేలా చేసిందంటారు రంజనీ గాయత్రి.

0: శృతి లయలు చిత్రం నుండి బాలసుబ్రహ్మణ్యం గారు బృందంతో కలిసి ఆలపించిన పాట విన్నారు. సంగీతం కెవి మహాదేవన్. ఇది ఒక అన్నమాచార్య కృతి. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. ఈ పాటలో విన్నట్టే అన్ని వర్గాలకు సంగీతం చేరాలనే ఉద్దేశం. అందుకే హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని సమన్వయం చేస్తూ ఎన్నో అత్యద్భుతమైన కచేరీలను నిర్వహిస్తున్నారు. కచేరీల్లో పాడుతున్నారు శ్రీమతి రంజనీ గాయత్రి. చక్కటి లయజ్ఞానం, సాంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటిస్తూ క్రమ పద్ధతిలో సంగతులను ఆలపిస్తారు వీరిద్దరు. మనోధర్మం అంటే ఆ రాగం ఆలాపన ఆశువుగా పాడే సామర్థ్యం రాగా సోదరిమణుల ప్రత్యేకత అంటారు. మరి రాగా సోదరిమణుల్లో గాయత్రి గారు ఒక సినిమా పాట కూడా పాడారు. ఆ పాట కూడా విందాం ఈనాటి మన శక్తిశీలి కార్యక్రమంలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: రంగమార్తాండ చిత్రం నుండి వారు పాడిన ఈ పాట.

0: వారు సినిమాలో ఆలపించిన ఏకైక పాట ఇది. ఎన్నో ప్రయోగాలు చేశారు ఈ పాటలో, దీనికి సంగీతం అందించారు మాస్ట్రో ఇళయరాజా గారు. ఎన్నో రెండు మూడు రాగాల్లో సాగుతూ ఉంటుంది ఈ పాట. వింటూనే మనకు అనిపించింది కదా పాడడం ఇంకెంత కష్టతరంగా ఉండి ఉంటుందో. కానీ అటువంటి అద్భుతమైన పాటను మనకు అందించారు ఈ సోదరిమణులు. సంగీతంలో ఎన్నో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు ఈ రాగాద్వయం, రంజనీ గాయత్రి ద్వయం. నిరావల్ అంటే కర్ణాటక సంగీత కచేరీల్లో రాగం తాళం మార్చకుండా మారకుండా ఒకే కీర్తనలోని సాహిత్యానికి పదే పదే కొత్త రాగభావాలను జోడించి ఆలపించడమే నిరావల్. దీనిలో వీరు సిద్ధహస్తులంటారు సంగీత విశ్లేషకులందరూ. వరుసగా రెండు లేదా మూడు రాగాలను ఒకదాని తర్వాత ఒకటిగా రెండు మూడు విభిన్న తాళాలతో ప్రయోగాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు రంజనీ గాయత్రి సోదరిమణులు.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: స్వాతికిరణం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట విన్నారు. సంగీతం కేవి మహదేవన్, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:50 దాటి 30 సెకండ్లు.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?

0: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
1: శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. ఈనాటి మన శక్తిశీల్లో పద్మశ్రీ పురస్కార గ్రహీతలు శ్రీమతి రంజనీ గాయత్రి గారి సంగీత స్వర ప్రయాణం గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే కర్ణాటక హిందుస్థానీ శాస్త్రీయ కీర్తనలు, అరుదైన రచనలు, వర్ణాలు, పదాలు, సమకాలీన భజనలకు సమాన ప్రాధాన్యతనిస్తాయి వారి కచేరీలు. స్వరంతో మాత్రమే కాదు, ఇద్దరు నిండైన రంగుల చీరల్లో కూడా వారి కెమిస్ట్రీని ఇష్టపడతారు వారి అభిమానులు. 5 భాషల్లో, తెలుగు, తమిళం, కన్నడం, సంస్కృతం, మరాఠీల్లో అనర్గళంగా మాట్లాడగలరు వీరిద్దరు. అంతేకాదండి, 8 భాషల్లో కచేరీలు చేస్తారట ఈ జంట. ఎన్నో ఉత్తమ సంగీత పురస్కారాలు, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వందల కచేరీలు చేశారు. ఎన్ని సత్కారాలు అందుకున్నా మన భారతదేశ పద్మశ్రీ పురస్కారం ఎంతో విలువైంది అంటారు శ్రీమతి రంజనీ గాయత్రి.

సాగర సంగమం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, ఎస్పీ శైలజ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు పద్మశ్రీ పురస్కార గ్రహీతలు శ్రీమతి రంజని గాయత్రి గారుల స్వర ప్రయాణాన్ని వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. ఒకవైపు భార్యగా, అమ్మగా తమ బాధ్యతలు నిర్వహిస్తూనే అలుపెరగని పట్టుదల, సాధన, శాస్త్రీయ సంగీతంపై చెరగని ప్రేమతో స్వర విన్యాసం చేస్తున్న శ్రీమతి రంజనీ గాయత్రి గారుల ప్రయాణం ఎందరికో ఎందరో మహిళా మండలకు, అలాగే సంగీతంలో సాధన చేయాలనుకుంటున్న అందరికీ స్ఫూర్తిదాయకం. కర్ణాటక సంగీత విద్యావేత్తలుగా, రాయబారులుగా, అంటే మన భారతదేశం శాస్త్రీయ సంగీతానికి రాయబారులుగా గర్వించే ఈ గాయనీ మండలికి ఎన్నో శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఇది ఇవాల్టి శక్తిశీలి శ్రీమతి రంజనీ గాయత్రి రాగా సోదరిమణుల సంగీత స్వర ప్రయాణం గురించి మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ మరొక రోజు మరొక కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలుస్తుంది మీ రేడియో నేస్తం పద్మిని. నమస్కారం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 3 గంటలు దాటి 30 సెకండ్లు. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.
1: राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन कुछ ही पलों में कार्यक्रम सुनिए सखी सहेली.

నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లో ఎయిర్టెల్ డిజిటల్ క్లౌడ్ సైబర్ సెక్యూరిటీ ఏఐ కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని ప్రముఖ పారిశ్రామికవేత్త భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఈరోజు ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో సునీల్ భారతి మిట్టల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఏకపక్షం విజయం సాధించడమే తక్షణ కర్తవ్యమని, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కమలం జెండా ఎగరడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో కదలాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. పెట్రోల్ డీజిల్ విక్రయాలపై విధించిన తాత్కాలిక నియంత్రణను రేపటి నుంచి పూర్తిగా ఎత్తివేస్తూ కేంద్ర పెట్రోలియం ఖనిజ వాయు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ సాయంత్రం జరిగే రైతు భరోసా పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేస్తారు. తొలి విడత కింద 2 ఎకరాల వరకు భూమి ఉన్న 41,37,000 మంది రైతుల ఖాతాల్లో సుమారు 2,482 కోట్ల రూపాయల నిధులు జమ కానున్నాయి. సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పీఆర్ స్టంట్లు చూసి రైతులు అసహించుకుంటున్నారని, ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తానన్న గ్యారంటీల గారడీ చేసి చివరికి ఉన్నది ఊడగొట్టే దుస్థితి తెచ్చినందుకు ముక్కు నేలకు రాయాలని విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్

పిటిషన్లపై విచారణను హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. సోమవారం వరకు మధ్యంత ఉత్తర్వులు కొనసాగుతాయి. విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేయవద్దని తీసుకొచ్చిన జీవో 9లోని 4 నిబంధనలపై స్టే కొనసాగనుంది. రాష్ట్రంలో రాబోయే 4 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. ఈవేళ రేపు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని యెల్లో అలర్ట్ జారీ చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

0: హలో, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు చాయ్తో హాయ్ కబుర్లు విత్ యువర్ ఆర్జీ నాగ్. మంచి మంచి కబుర్లు చెప్పడానికి నేను రెడీ అయిపోయాను. మీరు కూడా బయట ఉండే వాతావరణం చూసి టీ తాగాల కాఫీ తాగాల అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఏదో ఒకటి తాగేసేయండి. వెదర్ మాత్రం సూపర్గా ఉంది. హ్యాపీగా చేతిలో హాట్ హాట్ చాయ్ కప్ తీసుకోండి. ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్ట్ కబుర్లతో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా వింటూ ఈ 1 అవర్ ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఇవాల్టి స్పెషల్ గురించి ముందుగా మాట్లాడుకుందాం. ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డే. అంతేకాదు ఇంకో స్పెషల్ కూడా ఉంది, అంతర్జాతీయ పార్లమెంటరిజం దినోత్సవం. ఈ రెండింటి గురించి ముందుగా ముచ్చటించుకొని ఆ తర్వాత ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ కబుర్లు, డెఫినెట్గా మీకు మంచి ఫీల్ ఇచ్చే ముచ్చట్లు మాట్లాడుకుందాం. మీరు జస్ట్ అలా హాట్ హాట్ చాయ్ తాగుతూ నేను చెప్పే హాయ్ హాయ్ కబుర్లు వింటూ ఉండండి. స్టేట్ ఇంటూ ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఏమైనా చెప్పు తంబి, ఈ పోర్ల జోలికి మాత్రం పోవద్దు.
2: అందుకే నాన్న నీకు ఇంకా పెళ్లి కాలే.
1: ఏదేంలే, వాళ్ళ జోలికి పోయిన వాళ్ళు ముచ్చట చెప్తా, ఇను

0: ఇదేనా ఇదే? అమ్మాయిల గురించి ఇంత చెప్పి ఇప్పుడు వాళ్ళతో వెళ్ళిపోతున్నాడు? ఎవరు లేరింది? బావా బావా నన్ను బాగా. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వన్నా చెప్పరా.
1: ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా? రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాట అది.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. స్టూడియో క్లాక్ టైం 5:08 క్రాస్ చేసి 27 సెకండ్స్ అవుతుంది. లిజనర్స్, డైనోసర్స్ ఎందుకు మిస్ అయ్యాయో తెలుసా? ఎందుకు అవి కనపడకుండా పోయాయో తెలుసా? అకార్డింగ్ టు సైంటిస్ట్, కోట్ల ఏళ్ల క్రితం ఒక భారీ ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొనడం వల్ల ఈ డైనోసర్స్ కనపడకుండా పోయాయంట. అంటే ఇదొకటే రీజన్ కాదు, బట్ ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అంట. అంటే ఆకాశంలో చిన్న చుక్కలా కనిపించే రాయి భూమి చరిత్రనే మార్చేయగలదన్నమాట. అందుకే ఆస్ట్రాయిడ్స్ అంటే శాస్త్రవేత్తలకు కూడా ఎంతో ఇంట్రెస్ట్. ఈ ఆస్ట్రాయిడ్స్లో కొన్ని చాలా డేంజరస్ కూడా, ఇంకొన్ని మాత్రం విశ్వ రహస్యాలకు నిలయాలు. ఆకాశం ఎంతో పెద్దది, మన క్యూరియాసిటీ ఇంకా ఇంకా పెద్దది. మరి ఈ ఆస్ట్రాయిడ్స్ గురించి ప్రపంచమంతా ఎందుకు మాట్లాడుతోంది? ఈ డేను అంటే జూన్ 30th ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? ఈ డే టార్గెట్ ఏంటి? ఈ విషయాలన్నీ తెలుసుకుందాం ఈ పాట తర్వాత. ఎందుకంటే ఆకాశం ఒక అద్భుతం, ఆ విజ్ఞానాన్ని తెలుసుకోవడం తరగని ఆనందం, అలరించి సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

0: బంగారాజు సినిమా కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట అది అనూప్ రుబెన్ సంగీతం, బాలాజీ సాహిత్యం.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్ కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఇవాల్టి డే స్పెషల్ అంతర్జాతీయ ఆస్ట్రాయిడ్ దినోత్సవం గురించి మాట్లాడుతున్నాం కదా. 2015లో ఎంతో మంది ఫేమస్ సైంటిస్ట్, ఆస్ట్రోనాట్స్, స్పేస్ రీసెర్చర్స్ చొరవతో ఈ డే స్టార్ట్ అయితే 2016లో అఫీషియల్గా ఐక్యరాజ్య సమితి దీన్ని రికగ్నైజ్ చేసింది. కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే 1908 జూన్ 30th రష్యాలోని సైబీరియాలో జరిగిన టుంగుస్కా ఇన్సిడెంట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఒక భారీ ఆకాశ వస్తువు పేలడంతో దాదాపు 8 కోట్ల చెట్లు నేలకూలాయి. 8 కోట్ల చెట్లు. అందుకే ఈ ఇన్సిడెంట్ ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం జూన్ 30th ఆస్ట్రాయిడ్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ డే వల్ల ఆస్ట్రాయిడ్స్ గురించి ప్రజల్లో అవేర్నెస్ వస్తుంది, అంతరిక్ష పరిశోధనల్ని ఎంకరేజ్ చేసినట్లవుతుంది, అలాగే భూమికి ముప్పు కలిగించే ఆకాశ వస్తువుల్ని కాస్త ముందుగానే గుర్తించే టెక్నాలజీ అభివృద్ధి కూడా ఈ డేని సెలబ్రేట్ చేయడం హెల్ప్ అవుతుందని చాలా మంది నమ్మకం. అండ్ యూత్లో సైన్స్, ఖగోళ శాస్త్రాలపై ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. సో ఆకాశంలో తిరిగే రాళ్ల గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, భూమి సేఫ్టీ గురించి ఆలోచించడం కూడా ఈ డే మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట. విశ్వాన్ని తెలుసుకుందాం, విజ్ఞానాన్ని పెంచుకుందాం, భూమిని కాపాడుకుందాం. ఇంకా వేరే విషయాలు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.
3: అన్నీ

0: హరిచరణ్ చిన్మయి శ్రీపాద పాడిన పాట, భాస్కర భట్ల రవికుమార్ రచన, బి అంజనీష్ లోక్నాథ్ సంగీతం, కాంతార సినిమా కోసం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: స్వామియే శరణమయ్యప్ప, ఇప్పుడేంటి ఈ స్లోగన్ అనుకుంటున్నారా? ఎందుకంటే రవితేజ రీసెంట్ మూవీ నుంచి, రాబోయే మూవీ నుంచి ఒక ట్రైలర్ సాంగ్ రిలీజ్ అయింది. అయ్యప్ప భక్తుల గుండెల్లో భక్తిని నింపేస్తూ హీరో రవితేజ ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ని డబుల్ చేస్తూ ఇరుముడి సినిమా నుంచి ఆ సాంగ్ వచ్చేసింది. కట్టు కట్టు ఇరుముడి కట్టు, ఎక్కువ ఎక్కువ శబరిమల ఎక్కువ అంటూ స్టార్ట్ అయ్యి పాట వింటుంటే ఒక్కసారి అయ్యప్ప మాల వేసుకుని శబరిమల యాత్రలో నడుస్తున్న ఫీలింగ్ వస్తుందంట చాలామందికి. జీవి ప్రకాష్ కుమార్ ఇచ్చిన పవర్ఫుల్ ట్యూన్, అయ్యప్ప నామస్మరణ, హై ఎనర్జీ విజువల్స్, ఇవన్నీ కలిసి ఈ పాటను గూజ్ బంప్స్ ఇచ్చే డివోషనల్ యాంథమ్గా మార్చేశాయి. ఈ సినిమాలో రవితేజను మనం ఇంతకుముందు ఎన్నడూ చూడని అవతారంలో చూడబోతున్నామంట. మద్యం వ్యసనంతో కుటుంబానికి దూరమైన ఓ తండ్రి తన కూతురి కోసం ఆ వ్యసనాన్ని వదిలి అయ్యప్ప దీక్ష తీసుకుని జీవితాన్ని ఎలా మార్చుకున్నాడు అనే హృదయాన్ని హత్తుకునే ఎమోషనల్ జర్నీయే ఈ ఇరుముడి అనే మూవీ. నిన్న ఆఫ్టర్నూన్ రిలీజ్ అయిన ఇరుముడి కట్టు పాట సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. ఇక సినిమాలో విల్లాలి వీరుడు, మల్లెపూల పల్లకి వంటి డివోషనల్ సాంగ్స్ కూడా ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఈ సినిమా రవితేజ కెరీర్లో ఓ ప్రత్యేకమైన ల్యాండ్ మార్క్గా నిలుస్తుంది అనే అంచనాలు డే బై డే ఎక్కువైపోతున్నాయి. ఇంకొన్ని కబర్లు ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: భద్ర సినిమా కోసం మల్లికార్జున్ సుమంగలి పాడిన పాట అది. దేవిశ్రీప్రసాద్ సంగీతం, కులశేఖర్ సాహిత్యం.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా

0: ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: జిఎస్టి రంగంలో కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారా? ఉపాధి ఉద్యోగ అవకాశాల గురించి పూర్తి అవగాహన కావాలా? అయితే వివిధ భారతి హైదరాబాద్ 102.8 ఎఫ్ఎంపై రేపు ఉదయం 9:15 నుంచి 10 వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం మీకోసమే. జిఎస్టీతో ఉపాధి ఉద్యోగ అవకాశాలు, ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి సికింద్రాబాద్ జిఎస్టీ కమిషనరేట్ కమిషనర్ శ్రీ దాసరి బాలయ్య ఐఆర్ఎస్ గారు ప్రత్యక్షంగా కార్యక్రమంలో పాల్గొని విలువైన మన శ్రోతలకు ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తారు. విద్యార్థులు, ఉద్యోగార్థులు, యువత, వ్యాపారవేత్తలు ఈ గోల్డెన్ ఛాన్స్ అస్సలు మిస్ కావద్దు. రేపు ఉదయం 9:15 నుండి 10 వరకు మీ వివిధ భారతి హైదరాబాద్ 102.8 మెగాహెర్ట్స్ పై బిజినెస్ ముచ్చట్లు.

0: విమానం సినిమా కోసం మాంగ్లీ పాడిన వండర్ఫుల్ ట్రాక్ విన్నారు. సంగీతం సాహిత్యం చరణ్ అర్జున్.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు విత్ యువర్ ఆర్జే నాగ్. ఇంట్లో ఒక ప్రాబ్లం వస్తే అందరూ కలిసి మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు కదా. స్కూల్లో కూడా అంతే, క్లాస్ లీడర్, టీచర్స్, ప్రిన్సిపాల్ ఇలా అందరూ ఒకటై సొల్యూషన్ కోసం వెతుకుతారు. మరి కోట్లాది మంది ప్రజల సమస్యలను ఎవరు వింటారు, ఎవరు నిర్ణయాలు తీసుకుంటారు? అదే పార్లమెంట్. ప్రజల మాటకు విలువ, ప్రజాస్వామ్యానికి బలం. ఒక్కో చట్టం వెనుక ఎన్నో చర్చలు, ఒక్కో నిర్ణయం వెనుక కోట్ల మంది ఆశలు. మరి ప్రపంచం మొత్తం పార్లమెంటును గౌరవించేలా ఒక స్పెషల్ డే ఉందని మీకు తెలుసా? అదే జూన్ 30th. అంటే ఈరోజు సెలబ్రేట్ చేసుకునే అంతర్జాతీయ పార్లమెంటరిజం దినోత్సవం. దాన్నే వరల్డ్ పార్లమెంట్ డే అని కూడా అంటూ ఉంటారు. 2018లో ఐక్యరాజ్య సమితి ఇడియన్ అనౌన్స్ చేసింది. దీని కారణం 1889 జూన్ 30th ప్రపంచంలోని పార్లమెంట్లను ఒక వేదికపైకి తీసుకురావడానికి ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ IPU ఫామ్ అయింది. కాబట్టి ప్రజాస్వామ్య విలువల్ని బలోపేతం చేస్తూ, ప్రజల సమస్యలు పార్లమెంట్లో చర్చకు రావాలని గుర్తు చేస్తూ, దేశాల మధ్య సహకారం, శాంతి, సంభాషణని పెంచుతూ, ప్రజల్లో ఓటు హక్కు, ప్రజాస్వామ్యంపై అవగాహన కల్పించడమే ఈ డే మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట. ప్రజల గొంతుక వినిపించే వేదికను గౌరవిద్దాం, ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరుద్దాం. స్టేట్ యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: రూల్స్ రంజన్ సినిమా కోసం శ్రేయా ఘోషాల్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు రత్నం కృష్ణ, రాంబాబు గోసల సాహిత్యం, అంబరీష్ సంగీతం.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: లిజనర్స్, ఈ అనౌన్స్మెంట్ మీకోసమే. జీఎస్టీ రంగంలో ఎవరైనా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారా, లేదంటే ఉపాధి ఉద్యోగ అవకాశాల గురించి ఆ రంగంలో మీకు కంప్లీట్ అవేర్నెస్ కావాలా, అయితే వివిధ భారతి హైదరాబాద్ 102.8 MHz పై రేపు ఉదయం 9:15 నుండి 10 గంటల వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం వినండి. జీఎస్టీతో ఉపాధి ఉద్యోగ అవకాశాలు, ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి సికింద్రాబాద్ జీఎస్టీ కమిషనరేట్ కమిషనర్ శ్రీ దాసరి బాలయ్య ఐఆర్ఎస్ గారు ప్రత్యక్షంగా పాల్గొని విలువైన మన శ్రోతలకు ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తారు. విద్యార్థులు, ఉద్యోగార్థులు, యువత, వ్యాపారవేత్తలు ఈ గోల్డెన్ ఛాన్స్ అస్సలు మిస్ కావద్దు. రేపు ఉదయం ట్యూన్ చేయండి 102.8 FM 9:15 ఇన్ ద మార్నింగ్ బిజినెస్ ముచ్చట్లు. స్టే ట్యూన్డ్.

0: సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం మధుప్రియ పాడిన పాట శ్రీమణి, సాహిత్యం దేవిశ్రీ ప్రసాద్, సంగీతం.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజన్.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు విత్ యువర్ అర్జున. హీరో రామ్ పోతినేని నెక్స్ట్ మూవీ అతి త్వరలో రాబోతుంది. ఈసారి జస్ట్ హీరోగా మాత్రం కాదు డైరెక్టర్గా కూడా ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఎస్, మీరు విన్నది నిజమే. రామ్ సినీ కెరీర్లోని క్రేజీ ప్రాజెక్ట్ ర్యాపో 23 నిన్న హైదరాబాద్లో గ్రాండ్గా స్టార్ట్ అయిపోయింది. ఈ మూవీ రామ్ కెరీర్లోనే ఎక్కువ బడ్జెట్తో రెడీ అవ్వడం ఒక విశేషం, అయితే దీనికి ఒరిజినల్ స్టోరీని కూడా స్వయంగా రామ్ రాయడం మరో పెద్ద హైలైట్ అనమాట. అంటే కథా హీరో, ఇప్పుడు డైరెక్టర్ కూడా హీరో రామ్. తొలి షాట్కు స్వయంగా రామ్ డైరెక్ట్ చేసి అదే రోజు పూజ అయిన వెంటనే రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఈ సినిమా ఒక సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్, అంతేకాదు నియో నోర్ డ్యాబ్ బ్యాక్డ్రాప్లో సాగే ఈ స్టోరీలో రామ్ ఇప్పటి వరకు ఎప్పుడూ కనిపించని కొత్త అవతార్లు కనిపించనున్నారని ఇన్ఫర్మేషన్. కథ, పాత్ర, ట్రీట్మెంట్, ఇలా ప్రతి విషయంలోనూ ఇది రామ్ కెరీర్లోనే డిఫరెంట్ మూవీగా నిలబోతుందని టాక్ వినిపిస్తుంది. టెక్నికల్ టీం కూడా సూపర్ స్ట్రాంగ్గా ఉందంట. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే నేషనల్ అవార్డ్ విన్నర్ సినిమాటోగ్రాఫర్ తిరు కెమెరా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అనమాట. మొత్తానికి హీరో నుంచి డైరెక్టర్గా తన ఎనర్జీతో అలరించిన రామ్ అదే ఎనర్జీని ర్యాప్ 23తో డైరెక్టర్ కూడా చూపిస్తాడా లేదా అనేది చూడాలి. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో రామ్ హీరోగా వచ్చిన ఉన్నది ఒకటే జిందగీ సినిమా నుంచి దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట శ్రీమణి సాహిత్యం.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

రాము రాథోడ్ అదితి భరద్వాజ్ పాడిన పాట. ది బ్యాండ్ మేళం సినిమా కోసం చంద్రబోస్ సాహిత్యం, విజయ్ బుల్గానిన్ సంగీతం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6 గంటల 10 నిమిషాలు. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. సమానత్వంతో కూడిన సమగ్రమైన సమాజాన్ని నిర్మించడానికి విద్యను సాధనంగా ఉపయోగించుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విద్యార్థులకు పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ది కోసం తిరుమలలో అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కమలం జెండా ఎగరడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో పనిచేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో సుమారు 30,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులను నిలిపివేసి రైతులను మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆరోపించారు. సమానత్వంతో కూడిన సమగ్రమైన సమాజాన్ని నిర్మించడానికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈరోజు విశాఖపట్నంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, చదువుకున్న యువత తమ స్వంత పురోగతి కోసమే కాకుండా బలహీన వర్గాల అభ్యున్నతికి, దేశ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్య కేవలం ఉపాధిని పొందడానికే పరిమితం కాకుండా సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆర్థిక పురోగతిని బలోపేతం చేయడానికి సహాయపడాలని, విద్యార్థులు సామాజిక మార్పుకు వాహకులుగా మారాలని రాష్ట్రపతి ఉద్బోధించారు. చదువుకున్న ప్రతి యువకుడు వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడానికి సహాయపడాలని, 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడంలో తమవంతు సహకారాన్ని అందించాలని ముర్ము తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో కలిసి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో యాదగిరిగుట్ట ఆలయ అభివృద్దిపై సమీక్ష నిర్వహించారు. హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్కు మార్కెట్ ధరలకే భూమి కేటాయించాలని అధికారులను ఆదేశించారు. మఠాలు, కమ్యూనిటీ సంస్థల కోసం నిబంధనలను రూపొందించడానికి తిరుమల విధానాలను అధ్యయనం చేయాలని, తద్వారా యాజమాన్య హక్కులు ఆలయం వద్దే ఉండేలా చూడాలని సూచించారు. భూసేకరణ నిధులను వెంటనే విడుదల చేయాలని, వారం రోజుల్లో ఇంజనీరింగ్ నివేదికను సమీక్షించాలని, దశలవారీగా గెస్ట్ హౌస్లు, పబ్లిక్ ప్రైవేట్ టూరిజం సర్క్యూట్స్ ను సిద్దం చేయాలని ఆయన ఆదేశించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సునీల్ భారతి మిట్టల్, మరీ చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ప్రభుత్వ పాఠశాలల అప్గ్రేడేషన్,

0: స్కిల్ యూనివర్సిటీ స్థాపన, ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చడం వంటి రాష్ట్ర విద్యారంగ సంస్కరణలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు. చందన్వెల్లి డేటా సెంటర్ పనులను వేగవంతం చేయాలని, హైదరాబాద్లో భారీ ఏఐ ఇన్ఫ్రాస్టక్చర్ క్యాంపస్ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి మిట్టల్ను కోరారు. విద్యార్థుల కోసం భారతీ ఫౌండేషన్ స్కాలర్షిప్స్ను అందిస్తోందని మిట్టల్ హామీ ఇచ్చారు. అలాగే డేటా సెంటర్లు, ఫైబర్ కనెక్టివిటీని విస్తరించడానికి కట్టుబడి ఉన్నామని, ఎయిర్టెల్ సంస్థ హైదరాబాద్ను తన రెండవ ప్రధాన కార్యాలయంగా భావిస్తోందని పేర్కొన్నారు. హైదరాబాద్ తార్నాకలోని పరిశోధన సంస్థ సీఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో నూతన పరిశోధన సౌకర్యాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరిశోధనలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో నిర్మించిన అత్యాధునిక ల్యాబ్లను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న 37 సీఎస్ఐఆర్ ల్యాబ్లు సరికొత్త ఆవిష్కరణలతో సరికొత్త పుంతలు తొక్కుతున్నాయని కొనియాడారు. ముఖ్యంగా వన్ వీక్ వన్ ల్యాబ్, వన్ వీక్ వన్ థీమ్ వంటి కార్యక్రమాల ద్వారా ప్రజలలో ఆదరణ పెరిగిందని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఏకపక్ష విజయం సాధించడమే తక్షణ కర్తవ్యమని, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కమలం జెండా ఎగరడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో కదలాలని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ పిలుపునిచ్చారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్లో ఈరోజు నిర్వహించిన రాష్ట బీజేపీ కార్యవర్గ సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశాలు చేశారు. అనంతరం జరిగిన ఈ సదస్సులో మాట్లాడుతూ, కాంగ్రెస్ హామీల అమలులో జరుగుతున్న ఆలస్యంపై ప్రజా పోరాటాలు చేయాలని, రాష్టంలో పార్టీ సంస్థాగత కమిటీల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా రాజకీయ తీర్మానం చేశారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని పంజాగుట్ట తండా నుంచి రాస్ తండాను అనుసంధానించే 2.10 కోట్ల రూపాయల బీటీ రోడ్డుకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. గిరిజన తండాల అభివృద్దికి రోడ్డు, మౌలిక సదుపాయాలు అత్యంత కీలకమని చెప్పారు. నిర్ణీత గడువులోగా నాణ్యమైన నిర్మాణాన్ని పూర్తి చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఓటర్ల జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, అర్హులైన ప్రతి పౌరుడు నమోదయ్యేలా ఇంటింటికి వెళ్లి సర్వే చేయాలని అధికారులకు సూచించారు. టీపీసీసీ అధ్యకుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు మేయర్ ఉమారాణి అధ్యక్షతన జరిగిన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో నగర అభివృద్ది, ప్రజల సమస్యలు, మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థలపై ప్రధానంగా చర్చించారు. పౌరులకు మెరుగైన సేవలు అందించడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మహబూబ్నగర్ జిల్లాలో విద్యుత్ సేవలను మరింత బలోపేతం చేసి వినియోగదారులకు అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ అందించేందుకు టీజీఎస్పీడీసీఎల్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆ సంస్థ సీఎండీ జితేష్ పాటిల్ తెలిపారు. జిల్లా కేంద్రంలో సుమారుగా 53 లక్షల రూపాయలతో నిర్మించనున్న నూతన విజిలెన్స్ కార్యాలయ భవనానికి ఎమ్మెల్యే ఎంఎం శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎండీ జితేష్ పాటిల్ మాట్లాడుతూ,
1: మహబూబ్ నగర్ పట్టణానికి అవసరం ఉన్న అన్ని మెటీరియల్స్ గురించి ఈజీఎస్పీడీసీఎల్ సంస్థ పూర్తి అందుబాటులో తీసుకొచ్చి ఇంకా నెట్వర్క్ కి ఇంప్రూవ్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ రోజు కట్టిన భవనం అంటే యాంటీ పవర్ థెఫ్ట్ స్క్వాడ్ అని ఒక మా దగ్గర వింగ్ ఉంటుంది. అందరికి మంచి సేవలు అందిస్తూ నాణ్యత ఉన్న విద్యుత్ సరఫరా చేసే ఉద్దేశంతో పాటు ఇంకా ఎక్కడైనా లోపాలు జరుగుతున్నాయో దానికి సరి చేసుకోవడానికి కూడా ఈ భవనం ద్వారా ఈజీఎస్పీడీసీఎల్ లో కూడా పోలీస్ అధికారులు ఎవరితో ఉంటారో వాళ్ళు దీని ద్వారా మంచిగా సేవలు అందించగలుగుతారు.
0: ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసుల విచారణ న్యాయస్థానం నాంపల్లి కోర్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ను నిర్దోషిగా ప్రకటిస్తూ హుజూరాబాద్ పోలీసులు ఆయనపై నమోదు చేసిన కేసును కొట్టివేసింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ డబ్బులు పంచిపెట్టిందని ఆరోపించిన నేపథ్యంలో వివిధ ఐపీసీ సెక్షన్లు, ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఈ కేసు నమోదైంది. విచారణ అనంతరం కోర్టు ఆయనపై ఉన్న అన్ని ఆరోపణలు కొట్టివేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో సుమారుగా 30,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులను నిలిపివేసి రైతులను మోసం చేసిందని ఆరోపించారు. యూరియా కొరత, పంట కొనుగోలు వైఫల్యాలు, రుణమాఫీ అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం బహిరంగ సభలను, పీఆర్ స్టంట్స్గా నిర్వహిస్తోందని విమర్శించారు. గతంలో 11 సీజన్లలో కేసీఆర్ 73,000 కోట్ల రూపాయల నిధులను ఎలాంటి ఆటంకాలు లేకుండా రైతుల

ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. ఏరోస్పేస్ రక్షణ రంగాలకు తెలంగాణ సరికొత్త గ్లోబల్ హబ్గా మారిందని పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఏరోమార్ట్ హైదరాబాద్ 2026 సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఐఏఎఫ్ ఫైటర్ పైలట్గా తనకున్న అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ గ్లోబల్ దిగ్గజాలైన ఐటీపీ ఏరో, ఎఫ్టీజీ ఏరోస్పేస్ సంస్థలు ఇక్కడ అపాచీ స్ట్రక్చర్, F-16 వింగ్స్ వంటి కీలక భాగాలను తయారు చేస్తున్నాయని చెప్పారు. రాష్ట ప్రభుత్వ

0: ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో గల 4 ప్రధాన రహదారుల అభివృద్ది కోసం హామ్లో భాగంగా రాష్ట ప్రభుత్వం 203.76 కోట్లు కేటాయించినట్లు సిర్పూరు బీజేపీ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జడ్చర్లలో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు సదస్సులు మోసపూరితమైన మాటలను కొట్టిపారేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమానత్వంతో కూడిన సమగ్రమైన సమాజాన్ని నిర్మించడానికి విద్యను సాధనంగా ఉపయోగించుకోవాలని రాష్టపతి ద్రౌపది ముర్ము విద్యార్థులకు పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ది కోసం తిరుమలలో అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కమలం జెండా ఎగరడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో పనిచేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో. టైం 6:21 గ్రాసెస్ 15 సెకండ్స్ అవుతుంది. లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటారు. పోలీస్ కంప్లైంట్ సినిమా కోసం వివాన్ సారిక పాడిన ఈ పాట వచ్చేస్తుంది. స్టేట్ ఇంటూ ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: తెలుసు కదా ఈ సినిమా కోసం కార్తీక్ అద్వితీయ ఉజ్జల పాడిన పాట, కృష్ణకాంత్ రచన, థమన్ ఎస్ఎస్ సంగీతం. లేడీస్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: హాయ్ లిజనర్స్, జిఎస్టీ రంగంలో మీరు కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారా? ఉపాధి ఉద్యోగ అవకాశాల గురించి పూర్తి అవేర్నెస్ కావాలా? అయితే వివిధ భారతి 102.8 MHz పై రేపు ఉదయం 9:15 నుంచి 10 వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం మీకోసమే ఖచ్చితంగా వినండి. జిఎస్టీతో ఉపాధి ఉద్యోగ అవకాశాలు, ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి సికింద్రాబాద్ జిఎస్టీ కమిషనరేట్ కమిషనర్ శ్రీ దాసరి బాలయ్య ఐఆర్ఎస్ గారు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విలువైన సమాచారాన్ని అందిస్తారు. విద్యార్థులు, ఉద్యోగార్థులు, యువత, వ్యాపారవేత్తలు ఈ గోల్డెన్ ఛాన్స్ అస్సలు మిస్ కావద్దు. రేపు ట్యూన్ చేయండి ఉదయం 9:15 మీ 102.8 FM. స్టే ట్యూన్డ్.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
2: మీట్ ద స్టార్.
3: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: తండేల్ సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాట వచ్చేస్తుంది. సాహిత్యం శ్రీమణి, నకాష్ అజిత్ శ్రేయా ఘోషాల్ గానం. లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు విత్ యువర్ ఆర్జే నాగ్.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586. బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరం.

0: హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యో ఆర్జే చేతన్. ఒక్కసారి అలవాటైతే చంపేదాకా వదలదు, మత్తుమందు. ప్రాణాలను హరించే మహమ్మారి మాదక ద్రవ్యం. ఈ అలవాటుకు ఒక్కసారి బానిసలైతే అది చంపేదాకా వదిలిపెట్టదు మై డియర్ ఫ్రెండ్స్. అంతేకాదు, ఈ అలవాటుకు బానిసైన వ్యక్తుల వల్ల సమాజానికి ప్రమాదమే, కుటుంబ సభ్యులకు నరకం కనబడుతుంది. జీవితంలో ఇంతటి విలయాన్ని సృష్టించే మాదక ద్రవ్యాలకు తేలిగ్గా యువత ఆకర్షితులవుతున్నారు. కళాశాల విద్యార్థుల్లో డ్రగ్స్ తీసుకోవడం ఓ ఫ్యాషన్ గా మారిపోయింది. ఇలా ప్రపంచం మొత్తం మీద మత్తుమందుకు బానిసైన వారు ఎన్నో కోట్ల మంది ఉన్నట్లు ఐక్యరాజ్య సమితి తన నివేదికలో వెల్లడించింది. ఒక స్ట్రేంజ్ ఫ్యాక్ట్ చెప్పాలా మై డియర్ ఫ్రెండ్స్, డ్రగ్స్ అన్నా గానీ ఆల్కోహాల్ అన్నా గానీ ఇదంతా వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్సెస్, వెస్టర్న్ కంట్రీస్ అంటారు. కానీ స్టాటిస్టిక్స్ రిపోర్ట్స్ చూసినట్టయితే ముఖ్యంగా ఈ మత్తుమందు వినియోగం ఏషియన్ కంట్రీస్ లో ఎక్కువ ఉంది. ఇది ఆందోళన వ్యక్తం చేస్తుంది. మన దేశంలో సుమారు 10 లక్షల మంది యువత నల్లమందుకు బానిసైనట్లు తన నివేదికలో తెలిపింది. అయితే ఈ సంఖ్య 17 లక్షలకు మించి ఉంటుందని అనధికార సమాచారం. మరింత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే, మత్తుమందుకు బానిసవుతున్న వారిలో అధికులు ధనవంతుల కుటుంబాలకు చెందిన వారు కావడం, తల్లిదండ్రుల నిరాధారణ, ఒంటరితనం, చదువు ఒత్తిడి ఇత్యాది కారణాల వల్ల యువత మత్తుమందుకు అలవాటు పడుతున్నట్లు తేలింది. ఇక ఇప్పుడు ఈ అలవాటు క్రమేణా మధ్యతరగతి కుటుంబాలకు పాకుతున్నట్లు వెల్లడవుతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన అంశం. మాదక ద్రవ్యాల వ్యాపారం చేసేవారు మధ్యతరగతి యువతను లోబర్చుకుని మత్తుకు బానిసలుగా మార్చేస్తున్నారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తర్వాత గుట్టుచప్పుడు కాకుండా మత్తుమందు వ్యాపారం సాగిపోతుంది. పెట్రోల్ ఆయుధాల వ్యాపారం తర్వాత ఈ స్థాయిలో మాదక ద్రవ్యాల వ్యాపారమే జరుగుతున్నట్లు తేలింది. దీని టర్నోవర్ సుమారు 50,000 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు గణనాంకాలు చెప్తున్నాయి. భయంకరమైన డ్రగ్స్ వాడకం వల్ల ఏటా చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ఇక 20-25% ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక చదువుకునే విద్యార్థుల్లో 20% మంది జీవితాలను ఇది కబళిస్తుంది. మరో 22% మంది మత్తు బానిసలు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ మత్తు భూతాన్ని వదలగొట్టాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిస్తుంది. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మత్తు వద్దు, ఆరోగ్యమే ముద్దు అని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేస్తుంది.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522739. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

0: అవయవాలతో పాటు మెదడుపై ప్రభావం చూపిస్తాయని డాక్టర్స్ చెప్తున్నారు. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ చీఫ్ ఆఫ్ పోలీస్ మాదక ద్రవ్యాలను ప్రధానంగా సిఎన్ఎస్ డిప్రెసెంట్స్, సిఎన్ఎస్ స్టిమ్యులెంట్స్ లను హాలిసోజెనస్, ఎనాల్జెసిక్స్, ఇన్హలెన్స్ అని ఎన్నో రకాలుగా వర్గీకరించారు. హలూసినోజన్స్ తీసుకున్నప్పుడు మనిషి వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఆలోచించేలా ప్రయత్నిస్తాడు. డెలీరియం అనే దశకు దారి తీసిన తర్వాత రాత్రికి పగటికి తేడా తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, చేతిలో ఫోన్ లేకపోయినా ఫోన్ ఉన్నట్లు ఊహించుకోవడం, కిటికీలను ద్వారాలను భావించడం, లేని మనుషులను ఉన్నట్లుగా ఊహించుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. నార్కోటిక్ ఎనాల్జిక్స్ వాడటం వల్ల నొప్పి తగ్గి ఉద్రేకాన్ని కలిగిస్తాయి. ఇవి తీసుకునే వారి భావోద్వేగాలు మారిపోతూ ఉంటాయి. ముక్కు ద్వారా పీల్చి తీసుకునే వాటిని ఇన్హలెన్స్ అంటారు. ఇవి మనసును మెదడును ఉద్రేకపరుస్తాయి. గాంజాయికి శాస్త్రీయ నామం క్యానబిస్. ఇందులో డెల్టా 9 టెట్రాయిడ్ కెనాబిలన్ అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన తర్వాత జీవనశైలి మారిపోతుంది. వారు నిర్వర్తించాల్సిన బాధ్యతలను మర్చిపోతారని డాక్టర్స్ చెప్పారు. పిల్లల ప్రవర్తనలో అసాధారణ రీతిలో మార్పులు కనిపిస్తున్నా, సాధారణ స్థాయి మించి డబ్బులు ఖర్చు పెడుతున్నా ఆ పిల్లలపై తల్లిదండ్రుల దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇటువంటి లక్షణాలు కల్పించగానే డీఅడిక్షన్ సెంటర్స్ ని సంప్రదించాలి. చికిత్సతో పాటు మానసిక కౌన్సిలింగ్ కూడా అందించాలి. మాదక ద్రవ్యాలు తీసుకునే వారిని నేరస్తుల్లా చూడటం మానేసి వారికి డీఅడిక్షన్ చేసేందుకు సహకారం అందించాలి. తల్లిదండ్రులు, డాక్టర్స్, సమాజం, మీడియా కూడా సహకారం అందించాలి. టెక్నాలజీ వల్ల మాదక ద్రవ్యాల సరఫరా సులభంగా మారిపోతుంది. పోలీసులు మాదక ద్రవ్యాలు తీసుకుంటున్న వారిని కాకుండా సరఫరా చేస్తున్న వారిని శిక్షించడం పట్ల దృష్టి సారించాలి.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

0: తెలిసింది వెళ్ళిన. వెల్ డియర్ ఫ్రెండ్స్, ఒక మహమ్మారి, ఒక భూతం, ఒక పెనుభూతం గురించి మాట్లాడుకున్నాము. ఇది చాప కింద నీరు లాగా మాట్లాడుకునేటప్పుడు అబ్బో ఇది ఎక్కడో అవుతుంది, దూరం మన దగ్గర కాదు అనుకుంటాం. కానీ ఒక్కసారి మన చుట్టుపక్కల చూసుకుంటే ఎవరు డ్రగ్ అడిక్ట్ కూడా తెలియని పరిస్థితి మన లోపలే వెళ్తున్నారు, మన ఫ్యామిలీలో కూడా ఉండొచ్చు. ఇది ఒక వార్నింగ్ అండ్ కాషన్ మాత్రమే, మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పాల్సింది కాదు. పిల్లలు ఏ పని చేస్తున్నా తల్లిదండ్రులు తప్పకుండా గమనించాలి, వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. స్కూల్స్ లో, కాలేజెస్ లో ఈ మధ్య అవేర్నెస్ కూడా బాగా పెరిగిపోయింది. ఏమిటంటే చేతిలో ఒక సెల్ ఫోన్ వచ్చింది, దాంట్లో ఏం ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎవరితో ఏం మాట్లాడుకుంటున్నారు, ఎలా అవుతుంది, ఎలా లభ్యం అవుతున్నాయి ఈ డ్రగ్స్ కూడా తెలియని పరిస్థితి. మనం ఏదో చిన్నపిల్లలు కదా చేయరు అనుకుంటాం, మన కంట్రోల్లో ఉన్నారు కదా చేయరు అనుకుంటాం, లేదా మేము చాలా మంచి వాల్యూస్ తో పెంచామో చేయరు కదా అనుకుంటాం. ఇలా ఇవన్నీ మానేసి రియాలిటీలోకి వచ్చి ఏమవుతుంది అనే రిపోర్ట్ తీసుకొని దాని తర్వాత చర్య తీసుకోవాలి, ఒకవేళ వాళ్ళు డ్రగ్స్ కి అడిక్ట్ అయితే. విత్ దిస్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐ విల్ గెట్ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ టైం, బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: మీరింతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: భీమ్ సిసిడెల్యో మ్యూజిక్ కంపోజిషన్ లో సింహ ఉమానేహ పాడిన పాట విన్నారు. దేవకీ నందన వాసుదేవ సినిమా కోసం భోలే షావళి రచన.
1: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: గుంటూరు కారం సినిమా కోసం సాహితీ చాగంటి శ్రీకృష్ణ పాడిన పాట, రామజోగేశ్ శాస్త్రి రచన, థమన్ ఎస్ఎస్ సంగీతం. లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు విత్ యువర్ ఆర్జే నా గెస్ట్ టుడే. క్లాక్ టైం 6:53 క్రాసెస్ 12 సెకండ్స్ అవుతుంది.

0: మంగ్లీ కార్తిక్ పాడిన పాట అనంత శ్రీరామ్ సాహిత్యం, గోపి సుందర్ సంగీతం, ద ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్. టైం 7:00 రాసేసి 48 సెకండ్స్ అవుతుంది. పెద్ది సినిమా నుంచి ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసి పాడిన పాట వింటారు. అనంత శ్రీరామ్ రచన. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే తమ సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. నిబంధనలను అనుసరించి నిజాయితీగా పనిచేసే వారికి విదేశీ విరాళాలు అందుకునేందుకు వ్యవస్థ కూడా తోడ్పడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి 50,000 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేపట్టామని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో మొరాకో పారాగ్వే రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే తమ సంస్కృతి మూలాల కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో జరిగిన సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగించారు. సమానత్వంతో కూడిన అందరినీ కలుపుకోయే సమాజాన్ని నిర్మించడానికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చినారు. చదువుకున్న యువత కేవలం తమ సొంత ఎదుగుదల కోసమే కాకుండా సమాజంలోని బలహీన వర్గాల అభ్యున్నతికి దేశ నిర్మాణానికి కృషి చేయాలని రాష్ట్రపతి అన్నారు. విద్య కేవలం ఉద్యోగం సంపాదించడానికే పరిమితం కాకుండా సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆర్థిక ప్రగతిని బలోపేతం చేయడానికి సహాయపడాలని, విద్యార్థులు సామాజిక మార్పుకు వాహకులుగా మారాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. చదువుకున్న ప్రతి యువకుడు, యువతి వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడానికి సహాయపడాలని, 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశం వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో తమ వంతు సహకారాన్ని అందించాలని రాష్ట్రపతి చెప్పారు.
1: बस 2047 तो विकसित भारत बनाने का हमारा लक्ष्य है. मुझे विश्वास है कि आंध्र प्रदेश का एक केंद्रीय जनजातीय विश्वविद्यालय अपना सार्थक, समावेशी और पर्यावरण संरक्षण पर केंद्रित व्यवहारिक शिक्षण पद्धति से इस लक्ष्य प्राप्त करे और उसका महत्वपूर्ण भूमिका निभाएगा.
0: అర్థవంతమైన విద్య ప్రాముఖ్యతను చెబుతూ విద్యార్థులు విద్యాపరమైన అభ్యాసాన్ని ఆచరణాత్మక జ్ఞానంతో ముడిపెట్టాలని రాష్ట్రపతి సూచించారు. వేగంగా మారుతున్న ప్రపంచ అవసరాలు తీర్చడానికి కొత్త నైపుణ్యాలు పెంపొందించుకుంటూనే తమ సమాజం, సంస్కృతి, సంప్రదాయాలతో ఎల్లప్పుడూ ముడిపడి ఉండాలని అన్నారు. సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వంటి సామాజిక న్యాయం అనే లక్ష్యంతో ఏర్పాటైన సంస్థలకు గిరిజన విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ది, జీవనోపాధి, అటవీ హక్కులను ప్రోత్సహించడంలో మరింత ఎక్కువ బాధ్యత ఉందని ద్రౌపది ముర్ము అభిప్రాయపడ్డారు. గిరిజన సాధికారత కోసం ఈ విశ్వవిద్యాలయం చేపట్టిన సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్ ట్రైబల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ క్షేత్రస్థాయి అభివృద్ది కార్యక్రమాలు రాష్ట్రపతి అభినందించారు. గిరిజన భాషలు, మాండలికాలను పరిరక్షించవలసిన అవసరం ఉందని, కోయా సవర వంటి గిరిజన వర్గాల మాండలికాలను విశ్వవిద్యాలయం డాక్యుమెంట్ లిఖితబద్ధం చేయడాన్ని ప్రశంసించారు. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థుల్లో దాదాపు 40% మంది, బంగారు పథకాలు సాధించిన వారిలో సుమారు 70% మంది యువతలు ఉండడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ భారత జ్ఞాన వ్యవస్థకు మూలాలు గిరిజన సమాజంలో ఉన్నాయని, ఈ సంప్రదాయ మేధస్సును సమకాలీన అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాలని సూచించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ఎఫ్

0: ఎస్సీఆర్ఏ 2.0 పోర్టల్ను, ఎలక్ట్రానిక్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఈఓసీఐ కార్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రెండు పౌర సేవలను మెరుగుపరుస్తాయని, ఎఫ్సీఆర్ఏ పోర్టల్ ద్వారా విరాళాలు పొందేవారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగిస్తాయని చెప్పారు. ఉద్దేశం స్పష్టంగా, విధానం పారదర్శకంగా ఉండి సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించే మనస్తత్వం ఉన్నప్పుడు నిజాయితీ పరులైన ప్రజలకు అన్ని రకాల పరిపాలన సులభతరం అవుతుందని ఆయన అన్నారు. నిబంధనలను అనుసరించి నిజాయితీగా పనిచేసేవారికి విదేశీ విరాళాలు అందుకునేందుకు వ్యవస్థ కూడా తోడ్పడుతుందని కేంద్ర హోంమంత్రి చెప్పారు. తప్పులు చేసేవారిపై కఠినమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశారని, దీనివల్ల దేశ భద్రత మరింతగా పెరుగుతుందని ఆయన చెప్పారు. పాత ఓసీఐ వ్యవస్థలో ఎదురైన సమస్యలను కొత్త వ్యవస్థలో పరిష్కరించామని, ఇది 50 లక్షల కంటే ఎక్కువ మంది ఓసీఐ కార్డు హోల్డర్లకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అమిత్ షా తెలియజేశారు. హైదరాబాద్ తార్నాకాలోని పరిశోధన సంస్థ సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో నూతన పరిశోధనా సౌకర్యాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరిశోధనలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో అక్కడ నిర్మించిన అత్యాధునిక ల్యాబ్లను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. వాటితో పాటు సంస్థలో నిర్మించనున్న నూతన హాస్టల్ భవనానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న 37 సిఎస్ఐఆర్ ల్యాబ్లు సరికొత్త ఆవిష్కరణలతో కొత్త పుంతలు తొక్కుతున్నాయని ప్రశంసించారు. ముఖ్యంగా 1 వీక్ 1 ల్యాబ్ 1 వీక్ 1 థీమ్ వంటి కార్యక్రమాల ద్వారా ఈ ల్యాబ్ల గుర్తింపు, ప్రజాబాహుళ్యంలోకి వీటి చేరిక బాగా పెరిగిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రహదారి భద్రతపై న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్స్, కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్న రహదారి భాగాలను ప్రభుత్వం గుర్తించిందని, సుమారు 50,000 కోట్ల రూపాయల ఖర్చుతో వాటిని అభివృద్ది చేసే పనులు చేపట్టిందని ఆయన తెలియజేశారు. సరైన సైనేజీలు, సంకేతాలు, లేన్ మార్కింగ్లు, అండర్ పాస్లతో సహా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రోడ్ ఇంజనీరింగ్ ఉండేలా చూసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గడ్కరీ తెలియజేశారు. రహదారి భద్రతను పెంపొందించడంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మితిమీరిన వేగాన్ని నివారించాలని, హెల్మెట్లు, సీట్ బెల్ట్లు ధరించాలని, లేన్ క్రమశిక్షణ పాటించాలని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్లు వాడకుండా ఉండాలని గడ్కరీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. హ్యూమన్ రిసోర్స్ మొబిలిటీ ఫోరం సదస్సులో ఈరోజు న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ప్రసంగించారు. మన దేశం ఇప్పటి వరకు 26 కంటే ఎక్కువ దేశాలతో 28 వలస రవాణా భాగస్వామ్య ఒప్పందాలపై సంతకాలు చేసిందని, మైగ్రేషన్ మొబిలిటీ పార్ట్నర్షిప్కి సంబంధించి మరికొన్ని దేశాలతో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని డాక్టర్ జయశంకర్ చెప్పారు.
1: India's vision for mobility is not limited to facilitating overseas employment opportunities. We in fact view mobility as a very important pillar of international cooperation. These partnerships are based on mutual benefit, shared responsibility and long-term sustainability. We also recognize the need for bilateral collaborations in ensuring safe, orderly and legal migration.
0: అక్రమ వలసలు, దోపిడీ పద్ధతులు, మోసపూరితమైన మధ్యవర్తులు, మానవ అక్రమ రవాణాను అరికట్టడానికి ద్వైపాక్షిక సహకారం ఎంతో ముఖ్యమని, దేశాలకు ఉమ్మడి బాధ్యత ఉందని డాక్టర్ జయశంకర్ ఈ సందర్భంగా చెప్పారు. వలసల నిబంధనలను మార్చడంలో డిజిటల్ వ్యవస్థలు, సాధనాల వినియోగాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మానవ వనరుల రవాణా అనేది కేవలం ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారడం కంటే చాలా ఎక్కువని, మొబిలిటీ అంటే ఆకాంక్షలను అవకాశాలతో, ప్రతిభతో అనుసంధానించడమని డాక్టర్ జయశంకర్ చెప్పారు. వార్షిక అమర్నాథ్ యాత్రకు సంబంధించి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ 55,000 మంది యాత్రికుల వసతి కోసం విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ అమర్నాథ్ దేవస్థానం బోర్డు చైర్మన్ అయిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్రికుల మొదటి కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభిస్తారు. 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న అమర్నాథ్ గుహాలయంలోని స్వయంభూ శివలింగం దర్శనం కోసం సాగే ఈ 57 రోజుల తీర్థయాత్ర 3 జూలై ప్రారంభమవుతుంది. అనంతనాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల నున్వాన్ పెహల్గాం మార్గం ద్వారాను, గండర్బల్ జిల్లాలో కాస్త తక్కువ దూరంతో కూడిన అత్యంత ఎత్తైన 14 కిలోమీటర్ల బల్తల్ మార్గం ద్వారాను ఈ యాత్ర ప్రారంభమవుతుంది. జమ్మూ డివిజన్ వ్యాప్తంగా దాదాపు 55,000 మంది యాత్రికులకు వసతులు కల్పించినట్లు జమ్మూ డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్ తెలియజేశారు. ఉగ్రవాదానికి నిధుల సరఫరా, మనీ లాండరింగ్కు వ్యతిరేకంగా సాగుతున్న ప్రపంచ పోరాటంలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఒక అనివార్యమైన భాగమని

0: మన దేశం అభివర్ణించింది. ఈ ఒప్పందానికి మన దేశం మద్దతును పునరుద్ఘాటించింది. యునైటెడ్ నేషన్స్లో ఉగ్రవాద నిరోధక వారోత్సవాల సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో యునైటెడ్ నేషన్స్లో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ, పాకిస్తాన్ వివిధ అంశాలపై విమర్శలు చేసిన నేపథ్యంలో భారతదేశం తన వైఖరికి కట్టుబడి ఉన్న విషయాన్ని పునరుద్ఘాటిస్తోందని చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ పోటీలో మొరాకో పరాగ్వే జట్లు రెండో రౌండ్ ఆఫ్ 16 ప్రీ క్వార్టర్ ఫైనల్స్కి దూసుకెళ్లాయి. మెక్సికోలో జరిగిన మ్యాచ్లో పెనల్టీ షూటౌట్లో మొరాకో 3-2 తేడాతో నెదర్లాండ్స్ని ఉంచింది. మరొక మ్యాచ్లో పారాగ్వే జర్మనీని ఓడించి రౌండ్ ఆఫ్ 16కి చేరుకుంది. విశేషాలు మరొకసారి. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్టపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. నిజాయితీగా పనిచేసేవారికి విదేశీ విరాళాలు అందుకునేందుకు వ్యవస్థ కూడా తోడ్పడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు జరిగే చోట్ల 50,000 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేపట్టినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో మొరాకో పారాగ్వే రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఆరోగ్య జీవనం ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ డాక్టర్ కె శ్రీధర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ ఈ అంశం గురించి తెలియజేయడానికి డాక్టర్ కట్టెపోగు శ్రీధర్ గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ గారు, ఈ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అని దేన్ని అంటారండి?
1: ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అనేది ఒక ట్రెడిషనల్ వేలో వెళ్తున్న వైద్యం కాదు. అంటే ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అనేది అలోపతి మందులు వాడుతున్న పేషెంట్లందరూ కూడా దాంతోపాటుగా ఇతర వైద్య విధానాలు, అంటే అది హోమియోపతి కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, యునాని కావచ్చు, నేచురోపతి కావచ్చు, అలాంటి ఇతర వైద్య విధానాలను కలిపి అలోపతితో పాటు కలిపి వాడుకునేదాన్ని ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అంటాం. ఇది సమగ్రంగా ఒక పేషెంట్ ని ట్రీట్ చేయడం అనమాట. అంటే ఒక జబ్బు వచ్చిందని చెప్పి ఆ జబ్బుని ఒక ఆర్గానిక్ ఒక శరీరంలో ఒక భాగానికి జబ్బు వచ్చిందని చెప్పి ఆ శరీరంలో ఆ పర్టికులర్ ఆర్గానికే కాకుండా ఒక వ్యక్తిని పూర్తిగా అండర్స్టాండ్ చేసుకుని ఆ వ్యక్తిని పూర్తిగా ఆరోగ్యవంతునిగా చేయడము ఇంటిగ్రేటివ్ మెడిసిన్ యొక్క లక్ష్యం.
0: అంటే మామూలుగా చెప్తుంటారు డాక్టర్ గారు, యూనివర్సిటీ లెవెల్ లో కూడా విద్యాభ్యాసంలో ఎవ్రీ సబ్జెక్ట్ ఈజ్ ఇంటర్ డిపెండెంట్ అని, ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్ ఉండాలి అని చెప్తారు.
1: అవును.
0: సో అలాగే వైద్య వృత్తిలో కూడా తరతరాలుగా వైద్య వృత్తిలో వాడుతున్న విధానాలన్నింటినీ కూడా ఇంటిగ్రేట్ చేసి బెనిఫిట్ ఆఫ్ ద పేషెంట్ ని ప్రైమ్ మోటోగా పెట్టుకుని చేయడం ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అనొచ్చు అంటారా?
1: అవును. ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అనేది ద అడ్వాంటేజ్, అంటే దాంట్లో ఉన్న అడ్వాంటేజే అది. ఒక పేషెంట్ ని నేను కాలికే డాక్టర్ ని నేను లేదంటే ఇంకొక ఆర్గానికే డాక్టర్ని అన్నట్లుగా కాకుండా సమగ్రంగా ఆ పేషెంట్ ని పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేయడం ఎలాగా, ఏం చేస్తే పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా అవుతాడు అనేది మీరు అన్నట్లుగా అన్నింటినీ కూడా కలిపి ఎందులో బెస్ట్ ఉందో తీసుకొచ్చి పేషెంట్ కి ఇచ్చి ఆ పేషెంట్ ని ఆరోగ్యవంతుడిగా చేయడము ఇంటిగ్రేటివ్ మెడిసిన్ యొక్క లక్ష్యం.
0: అయితే ఇందులో ఈ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ చేయాల్సినప్పుడు ఒక విధానానికి ఇంకో విధానానికి కాంట్రాడిక్ట్ కాకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా డాక్టర్ గారు?
1: ఖచ్చితంగా. అందుకే డాక్టర్ రెండుట్లోనూ క్వాలిఫైడ్ అయి ఉండాలి,
0: నిష్ణాతుడై ఉండాలి.
1: ఏ డాక్టర్ అయితే రెండుట్లోనూ క్వాలిఫైడ్ అయి ఉంటారో, లేదంటే ఒకవేళ మూడుట్లో క్వాలిఫైడ్ అయిన డాక్టర్ అయితే మూడుట్లో బెస్ట్ ఏముందో పేషెంట్ కి అందించగలరు. ఇంకా రకరకాల వైద్య విధానాలు నాలెడ్జ్ ఉన్న

0: డాక్టర్ అయితే మిగతా అన్నిట్లో కూడా నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎందులో ఈ వ్యాధి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇబ్బంది లేకుండా పూర్తిగా తగ్గుతుంది అనే నాలెడ్జ్ ఆ డాక్టర్ ఉంటుంది కాబట్టి ఆ డాక్టర్ చెప్పగలుగుతారు. అందుకని ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అనేది ఎప్పుడైనా పేషెంట్ కి రెండిట్లోనూ క్వాలిఫైడ్ అయిన డాక్టర్ అందించగలుగుతారు. ఈ రోజులు ఏం జరుగుతుందంటే పేషెంట్ అల్లోపతి మందుల కోసం అల్లోపతి డాక్టర్ ని కలుస్తారు, హోమియోపతి మందుల కోసం హోమియోపతిని కలుస్తారు,
1: అలాగే ఆయుర్వేద మందుల కోసం ఆయుర్వేద
0: కలుస్తారు. ఇప్పుడు యువతలు ఈ డాక్టర్ ఏం చేస్తున్నారు, అవతల ఆ డాక్టర్ తెలియదు, ఆయన ఏం చేస్తున్నారు ఈయనకు తెలియదు. ఇప్పుడు సమన్వయకర్త

0: ఆ తర్వాత ఆర్థో పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు పూర్వము తను ఏ మెడిసిన్స్ వాడుతున్నాడో చెప్పడు. అలా ఒకే పేషెంట్ కి ముగ్గురు డాక్టర్లు వేరువేరుగా రాసినప్పుడు ఒకే వ్యక్తికి తీసుకున్న మెడిసిన్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో కూడా చూసుకోవాల్సి ఉంటుంది.
1: ఖచ్చితంగా.
0: మీరు అలోపతిలో అటు MBBS చేసి అలాగే హోమియోపతిలో కూడా క్వాలిఫైడ్ డాక్టర్ కాబట్టి మీ రెండు వైద్య విధానాల్ని పేషెంట్స్ కి ఉపయుక్తంగా చేసే ప్రయత్నంలో ఏ రకంగా ట్రీట్ చేస్తారు?
1: మీరు ఇక్కడ రెండు విషయాలు లేవనెత్తారు. ఒకటి, అలోపతిలో ఒక పల్మనాలజిస్ట్ ని, ఒక కార్డియాలజిస్ట్ ని, ఒక ఆర్థోపెడిస్ట్ ని కలిసిన పేషెంట్ విషయం మాట్లాడారు. రెండోది అలోపతి మరియు హోమియోపతి విషయం మాట్లాడారు. మొదటి విషయానికి వస్తే, ఒక పేషెంట్ ఎప్పుడైనా కూడా ఒక పల్మనాలజిస్ట్ ను, ఒక కార్డియాలజిస్ట్ ను, ఒక ఆర్థోపెడిస్ట్ ను, లేదంటే ఇంకొక డాక్టర్ ని విడివిడిగా కలవడం వల్ల మీరన్నట్లుగా ఆ పేషెంట్ కి ఎవరు ఏం రాస్తున్నారో తెలియకపోతే, మిగతా డాక్టర్స్ కూడా ముందు డాక్టర్స్ ఏం రాస్తారో తెలియకపోతే కాంప్లికేషన్స్ రావచ్చు, ప్రాబ్లం రావచ్చు. అందుకని ఎప్పుడైనా కూడా పేషెంట్ ఫస్ట్ ఫిజిషియన్ తో మొదలు పెట్టాలి. ఫిజిషియన్ ఈజ్ ద స్పెషలిస్ట్ ఫర్ అడల్ట్స్. పిల్లలకి పీడియాట్రిషియన్ ఎలాగో స్పెషలిస్ట్, పెద్దలకి ఫిజిషియన్ స్పెషలిస్ట్. ఫిజిషియన్ తో మొదలు పెడితే ఫిజిషియన్ చేతుల్లో పేషెంట్ ఉంటే ఎప్పుడు ఇలాంటి సమస్య రాదు. ఎందుకంటే ఫిజిషియన్ అన్ని ఆర్గాన్స్ ని ట్రీట్ చేసే డాక్టర్ కాబట్టి, ఎమర్జెన్సీస్ కూడా డీల్ చేసే డాక్టర్ కాబట్టి ఫిజిషియన్ తో మొదలు పెట్టిన పేషెంట్ కి సమస్య ఎప్పుడు రాదు. ఫిజిషియన్ అవసరమైతే కార్డియాలజిస్ట్ కి పంపిస్తారు, కార్డియాలజిస్ట్ ను చెప్పి నేను తీసుకుని పేషెంట్ ట్రీట్ చేస్తారు. అలాగా పేషెంట్ ఒక పద్ధతిలో వెళ్లాలి. అలా వెళ్లినప్పుడు ఇబ్బంది ఏమీ రాదు. ఇది మొదటి విషయం. రెండోది, మనం అలోపతి హోమియోపతి విషయాన్ని తీసుకుంటే, అలోపతిలో ఇవ్వాల్సిన మందులు అలోపతిలో తీసుకుంటూ, హోమియోపతిలో ఉన్న మందులు హోమియోపతిలో తీసుకుంటూ పేషెంట్ మెరుగవ్వచ్చు. ఇలా చేయాలన్నా కూడా ఒక పేషెంట్ ఖచ్చితంగా రెండూ తెలిసిన డాక్టర్ చేతిలో ఉంటేనే ఆ పేషెంట్ కి అలోపతిలో ఆ డాక్టర్ ఏమిస్తున్నారో తెలుసుంటుంది, ఏ మందులు ఇస్తున్నారో తెలుసుంటుంది, వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుంటుంది, వాటితో ఏ హోమియోపతి మందులు కలపాలో తెలుసుంటుంది, ఈ హోమియోపతి ఇస్తున్నప్పుడు ఏ అలోపతి మందులు ఇవ్వాలి, ఏవి ఇవ్వకూడదు అనేది నాలెడ్జ్ కూడా డాక్టర్ ఉంటుంది. కాబట్టి రెండిట్లోనూ నిష్ణాతులైన డాక్టర్ మాత్రమే ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ని అందించగలుగుతారు. అది అలోపతి ప్లస్ హోమియో కావచ్చు, అలోపతి ప్లస్ ఆయుర్వేద కావచ్చు, ఏదైనా కావచ్చు.
0: డాక్టర్ గారు, మీ వైద్య అనుభవంలో అటు హోమియోపతిని అలోపతిని కంబైన్ చేస్తూ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ వాడుతున్నారు కదా, ఎటువంటి కేసెస్ లో మీరు సక్సెస్ రేట్ ఎక్కువగా చూశారు?
1: ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అల్లోపతి తోటి హోమియోపతి తోటి కనుక, అంటే ఈ కలయికతో కనుక చేస్తే దాదాపు అన్ని జబ్బుల్లో కూడా మనము సక్సెస్ రేట్ చూడొచ్చు. హోమియోపతి కూడా అల్లోపతి లాగే ఒక పరిపూర్ణమైన వైద్య విధానం. అందులో కూడా ప్రతి జబ్బుకు కూడా కావలసిన మందులు ఉన్నాయి. అయితే కొన్ని కొన్ని జబ్బులు, అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కావచ్చు, లేదంటే డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, లేదంటే బర్న్ డౌన్ కేసెస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గాన్స్ ఎండ్ స్టేజ్ కి డామేజ్ కి వెళ్లిపోయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ESRD అంటాము, ఎండ్ స్టేజ్ రీనల్ డిజీజ్ అంటాము, కిడ్నీస్ రెండు పాడైపోయి ఉంటాయి, పూర్తిగా అవి షట్ డౌన్ అయిపోయే స్టేజ్ లో ఉంటాయి. అలా ఆర్గాన్స్ పూర్తిగా డామేజ్ అయిపోయిన తర్వాత మనము హోమియోతో పెద్దగా ఏమీ చేయలేకపోవచ్చు. అందుకని అలాంటి పేషెంట్స్ ని అలోపతిలోనే పెడతాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్ అడిగితే ఆస్కారం ఉంటే, పేషెంట్ మేలవుతారు హోమియోతో ఇంకా కూడా అవకాశం ఉంటే, అలాంటి పేషెంట్స్ కి మాత్రమే అల్లోపతితో జతపరుస్తాం హోమియోపతిని. ఇప్పుడు రిజల్ట్స్ విషయానికి వస్తే, ఎందులో బెటర్ రిజల్ట్ వస్తుంది అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా బర్న్ డౌన్ అయిపోయిన కేసెస్, ఇంకా హోప్లెస్ అన్న కేసెస్ లో హోమియో పెట్టం కానీ అల్లోపతి చెప్తాము. రిజల్ట్స్ విషయానికి వస్తే మాత్రం ఎక్కువగా అక్యూట్ కేసెస్ అండ్ క్రానిక్ కేసెస్ రెండుట్లో కూడా, అంటే తరుణ వ్యాధులు దీర్ఘ వ్యాధులు అని తెలుగులో చెప్తాం కదా, ఈ తరుణ వ్యాధులు అంటే కొంతకాలం ఉండి వెళ్లిపోయే ఈ తరుణ వ్యాధుల్లో ప్రతి వ్యాధి కూడా హోమియోల మందు ఉంది. అలాగా తరుణ వ్యాధులు ఏవైనా కూడా, అంటే కొద్ది కాలమే ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, లేదంటే వేరే జబ్బులు కావచ్చు, తరుణ కాలంలో ఉండే వ్యాధులన్నీ కూడా హోమియోలు కూడా తగ్గుతాయి. దీర్ఘకాలం వ్యాధులకు వస్తే, దీర్ఘకాల వ్యాధులు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా బర్న్ డౌన్ అయిపోయిన డిజీజెస్ కాకుండా, ఆర్గాన్స్ పూర్తిగా డామేజ్ అయిపోయిన డిజీజెస్ కాకుండా, మిగతా వ్యాధులన్నింటిలో, అంటే అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, SLE కావచ్చు, అంటే ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ SLE, కిడ్నీస్ డామేజ్ అయిపోయిన తర్వాత కాదు, స్టార్టింగ్ స్టేజ్ లో, లేదు అంటే పైల్స్ కావచ్చు, హెమరాయిడ్స్ అంటాం, పైల్స్ కావచ్చు, లేదంటే సయాటికా కావచ్చు, ఆస్మా కావచ్చు, COPD కావచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ కూడా ఇనీషియల్ గా వచ్చిన వాళ్ళు బెటర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, గుండె జబ్బు నార్మల్ అయిపోయింది. అలాగా ఏ జబ్బు అయినా కూడా ఇనీషియల్ స్టేజెస్ లో హోమియో గనక అల్లోపతి ఇంటిగ్రేట్ చేసుకుంటే తప్పకుండా చక్కని ఫలితాన్ని మనం పొందొచ్చు,
0: బెటర్ రిజల్ట్స్ వస్తాయంట.
1: Yes.
0: డాక్టర్ గారు, అలోపతిలో సింప్టమ్స్ ని అణిచివేసే ప్రయత్నం చేస్తుంటారు అన్నట్టు, అంటే ఏ రకమైన సింప్టమ్స్ మనం ఎక్స్ప్రెస్ చేస్తారు ఆ సింప్టమ్స్ తగ్గించే ప్రయత్నం చేస్తారు, అలాగే హోమియోపతిలో దాని రూట్ కాజ్ వెతికే ప్రయత్నం చేస్తారంటారు. రెండు పద్ధతిని ఏ రకంగా మేము మేలవించుకుంటానంట?
1: అల్లోపతి విషయానికి వస్తే ఒక ఫిజిషియన్ గా నేను చెప్పేది ఏంటంటే, జనరల్ గా ఏం చేస్తామంటే పేషెంట్ ఉన్న సింప్టమ్స్ ని మేనేజ్ చేస్తాము, అండ్ వీ విల్ గివ్ ద బాడీ టైమ్ టు రెస్పాండ్. శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి, అది జబ్బుని ఫైట్ చేసి, జబ్బుని అధిగమించి పేషెంట్ రికవర్ అవడానికి అవకాశం ఇస్తాము. ఇలాగా పేషెంట్ రికవర్ అవుతారు, అప్పటి వరకు పేషెంట్ కి సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తాము, అవసరమైన మిగతా ట్రీట్మెంట్స్ అన్ని కూడా ఇస్తాము, అవసరమైతే ICUలో పెట్టి కూడా ట్రీట్ చేస్తాం. అయితే హోమియో విషయానికి వస్తే, హోమియో పనిచేసే పద్ధతి ఏంటంటే, అది శరీరంలో ఉన్న జబ్బుని అది రూట్ అవుట్ చేస్తుంది. వేళతో

0: అది పెకలించి వేస్తుంది. అంటే జబ్బు పోవాలి, హోమియో వాడితే జబ్బు పోవాలి బాడీలోంచి, అది హోమియో సిద్ధాంతం. అందుకని కొంచెం టైం తీసుకుంటుంది, మందులు వాడే కొద్దీ పేషెంట్ స్లోగా మెల్లగా రెస్పాండ్ అవుతారు. అల్లోపతిలో పేషెంట్ నాకు అర్జెంట్ గా నాకు సింప్టమాటిక్ రిలీఫ్ కావాలి, తొందరగా నేను రెస్పాండ్ అవ్వాలి, నాకు పని ఒత్తిడి ఉంది అని ఇట్లా చెప్తూ ఉంటారు పేషెంట్స్. అలాంటి వారికి ఖచ్చితంగా అల్లోపతి ఇస్తాం. కొంతమంది పేషెంట్స్ ఏమో అలా కాదు, నాకు జబ్బు పూర్తిగా పోవాలి, నాకు ఏ సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యం కావాలి అంటారు. అలాంటి వారికి హోమియో సజెస్ట్ చేస్తాం. కొంతమంది అలా కాదు, నాకు రెండూ కావాలి, నాకు త్వరగా తగ్గాలి, జబ్బు పోవాలి, మీ ఇష్టం మీరేం చేస్తారు అని దే విల్ పుట్ ద బాల్ ఇన్ అవర్ కోర్ట్. అలాంటి వాళ్ళకి ఐ టెల్, నేనేం చెప్తానంటే మీరు అల్లోపతిలో అవసరమైన మందులు వాడుకోండి, హోమియోలు వాడుకోండి అంటాను. ఉదాహరణకి రుమటాడ్ ఆర్థరైటిస్ అనే జబ్బును తీసుకున్నాం అనుకోండి, అల్లోపతిలో అవసరమైన మందులు వాడుతూ క్రమక్రమంగా హోమియో కూడా జతపరిచిన తర్వాత క్రమక్రమంగా రుమటాడ్ ఆర్థరైటిస్ ఫ్యాక్టర్ డౌన్ అవుతూ వస్తుంది, ఆర్ఏ ఫ్యాక్టర్ డౌన్ అవుతూ వస్తుంది. అది మనం చూస్తాం, ప్రతి నెల కూడా నేను టెస్ట్ చేయిస్తాను, ప్రతి నెల కూడా ఎంత డౌన్ అవుతుందని చూసుకుంటూ హోమియోపతిని అడ్జస్ట్ చేసుకుంటూ అల్లోపతిని అడ్జస్ట్ చేసుకుంటూ స్లోగా అది బాగా డౌన్ అయిన తర్వాత అల్లోపతి మందుల్ని స్లోగా ఆపేయడం జరుగుతుంది, విత్డ్రా చేస్తాం. కరెక్ట్, విత్డ్రా చేసి తర్వాత పేషెంట్ ఓన్లీ హోమియో మీద మాత్రం ముందుకు తీసుకెళ్లి జబ్బు పూర్తిగా తగ్గిపోయిన తర్వాత హోమియో కూడా స్టాప్ చేసేస్తాం. ఈ విధంగా సిమ్టమ్ ని మేనేజ్ చేయడానికి అల్లోపతి వాడుతూ, జబ్బును అప్రూవ్ చేయడానికి హోమియోని వాడుతూ, మెల్లగా రెస్పాన్స్ వచ్చిన తర్వాత క్రమంగా అల్లోపతిని తగ్గిస్తూ హోమియోలో ముందుకు తీసుకెళ్లి జబ్బు తగ్గాక అది కూడా ఆపేయచ్చు.
1: డాక్టర్ గారు, ఈ కేస్ టేకింగ్ అలోపతిలోను హోమియోపతిలోను వేరువేరుగా ఉంటుందంటారు, ఎలా ఉంటుందండి?
0: అల్లోపతి అనేది జనరల్ గా పేషెంట్ ఒక సిమ్టమ్ కాంప్లెక్స్ తో వచ్చినప్పుడు ఆ సిమ్టమ్ కాంప్లెక్స్ తోటి ఏం డయాగ్నోసిస్ వస్తుంది, ఈ జబ్బు ఏంటి అని ఫస్ట్ డయాగ్నోస్ చేస్తాం. అది డయాగ్నోస్ చేయడానికి సిమ్టమ్సే కాకుండా మనం ఇన్వెస్టిగేషన్స్ కూడా చేసి పరీక్షలన్నీ చేసి జబ్బును డయాగ్నోస్ చేస్తాం. జబ్బును డయాగ్నోస్ చేసిన తర్వాత దానికి గైడ్ లైన్స్ ప్రకారం ట్రీట్మెంట్ మనం ఇస్తాము. సో గైడ్ లైన్స్ ప్రకారం దానికి ట్రీట్మెంట్ వెళ్లిపోతూ ఉంటుంది. సో అల్లోపతిలో ఒక పేషెంట్ గనక వస్తే, ఒక సిమ్టమ్ కాంప్లెక్స్ తో వస్తే, ఆ సిమ్టమ్ కాంప్లెక్స్ మనకు డయాగ్నోసిస్ కు ఉపయోగపడుతుంది. ఆ డయాగ్నోసిస్ నుంచి పేషెంట్ మనము ఈ జబ్బు అని చెప్పి లేబుల్ చేస్తాము, దానికి ప్రోటోకాల్ ప్రకారం వెళ్లిపోతాం. హోమియోలు అలా కాదు. హోమియోలో ఒక సిమ్టమ్ కాంప్లెక్స్ తోటి ఒక పేషెంట్ వస్తే, అంటే దగ్గు జలుబు జ్వరం ఈ సిమ్టమ్స్ ఒక పేషెంట్ వస్తే, అలా నలుగురు పేషెంట్లు వస్తే నలుగురు పేషెంట్లు కూడా నాలుగు రకాల మందులు బయటకు వస్తాయి. వాళ్ళ సిమ్టమ్స్ తీసుకున్న తర్వాత హోమియోలు ఏంటంటే వారిని సమగ్రంగా చూస్తామంటే వారి మనస్సు మైండ్, తర్వాత వారి ఫిజికల్ సిమ్టమ్స్, తర్వాత వారి యొక్క బాడీ తీసుకునేటువంటి జనరల్ సిమ్టమ్స్ అని కూడా ఉంటాయి. సో ఆ సిమ్టమ్స్ తీసుకుంటున్నప్పుడు రోగిని వాళ్ల మానసిక స్థితిని బట్టి, వాళ్ళకున్నటువంటి ఫిజికల్ సిమ్టమ్స్ ని బట్టి, వాళ్ళ శరీర తత్వాన్ని అంటే జనరల్ సిమ్టమ్స్ ని బట్టి అనాలిసిస్ చేసి వాళ్ళకి మందిస్తాం. అలా అనాలిసిస్ చేసి ఇచ్చిన మందు మాత్రమే ఆ పేషెంట్ పనిచేస్తుంది. అంతేగాని జ్వరం వచ్చింది కదా, నువ్వు ఒక పారాసిటమాల్ తీసుకుని, మన అల్లోపతిలో చెప్పినట్టుగా అందరికి ఒక మందు హోమియోలో రాదు, ఉండదు. కాబట్టి హోమియో కేసు పూర్తిగా మారిపోతుంది. వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి మందు మారిపోతుంది, వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి మందు మారిపోతుంది. ఒకటే జ్వరంతో నలుగురు వచ్చినా కూడా వాళ్ళ తత్వాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది అనమాట. సో కేసు టేకింగ్ చాలా డీప్ గా తీసుకోవాలి.
1: సో ఒకవేళ ఒక ఇంట్లో ఒకే రకమైన జబ్బు ఉన్నప్పటికీ కూడా హోమియోపతిలో వారి వారి సిమ్టమ్స్, అంటే మీరు అన్నట్టుగా మానసికమైన సిమ్టమ్స్, శారీరకమైన సిమ్టమ్స్, జనరల్ సిమ్టమ్స్, అలాగే వాళ్ళ పాస్ట్ హిస్టరీ కూడా చూసి హోమియోపతి మందు డిసైడ్ చేస్తారు.
0: రైట్.
1: బట్ ఇమీడియట్ గా రిలీఫ్ కోసము అప్పుడుండే వాళ్ళ ఇబ్బందిని తొలగించడానికి అలోపతి మెడిసిన్స్ వాడుతూ, ఎప్పుడైతే దాన్ని రూట్అవుట్ చేయాలన్న ప్రయత్నం చేసినప్పుడు రెండింటినీ మెజర్ చేసుకుంటూ అలోపతి మెడిసిన్స్ స్లోగా గ్రాడ్యువల్ గా విత్డ్రా చేస్తూ హోమియోపతి మెడిసిన్ ఆ రోగం రూట్ అవుట్ అయినంత వరకు వాడి ఆ తర్వాత అది కూడా ఆపేయచ్చండి.
0: అబ్సల్యూట్లీ రైట్.
1: డాక్టర్ గారు, ఆహారపు నియమాలు, పద్ధతులు గాని, అలవాట్లు గాని వ్యాధి నివారణలో ఏ విధంగా ఉపయోగపడతాయి?
0: ఈ రోజుల్లో చాలా మంది పేషెంట్స్ వారి ఆహారపు అలవాట్ల వల్లనే చాలా జబ్బులు తెచ్చుకుంటున్నారు. పేషెంట్స్ హాస్పిటల్కి వచ్చినప్పుడు, డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు, మేము వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం తింటున్నారు, ఎలా నిద్రపోతున్నారు, వాళ్ళ జీవన శైలి ఎలా ఉంది ఖచ్చితంగా అడుగుతాం. పేషెంట్ కు ఒక జబ్బు వచ్చిందంటే వాళ్ళ తీసుకునే ఆహారంలో ఉన్నటువంటి విషయాలు కూడా మనం గుర్తుపట్టాలి. వాట్ ఆర్ ద ట్రబుల్స్, దేని వల్ల వచ్చిందని చూడాలి. కొన్ని కొన్నిసార్లు కొంతమంది ఎక్కువ షుగర్స్ తీసుకుంటూ ఉంటారు, కార్బ్స్ ఎక్కువ తీసుకుంటారు, ప్రోటీన్ తక్కువ తీసుకుంటారు, గుడ్ ఫ్యాట్ తీసుకోరు, బ్యాడ్ ఫ్యాట్ ఉన్నవి తీసుకుంటారు, అంటే ప్రాసెస్డ్ ఫుడ్, డాల్డా ఇలాంటివి తీసుకుంటారు. కొంతమంది ఫైబర్ సరిగా తీసుకోరు, అందువల్ల కార్బ్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు, షుగర్ ఉన్నవి తీసుకున్న వాళ్ళు, స్వీట్స్ తీసుకున్న వాళ్ళు ఒబీస్ అవుతూ వెళ్తారు, ప్రోటీన్ తీసుకుని వాళ్ళు మాల్ నరిష్డ్ అవుతారు, ముఖ్యంగా పిల్లల్లో చూస్తాము, ఫైబర్ తీసుకుని వాళ్ళు కాన్స్టిపేషన్ కి వెళ్తారు, ముఖ్యంగా పిల్లల్లో కూడా ఇది చూస్తున్నాం ఈ మధ్యన. అన్ని జబ్బులకు కూడా అన్ని సందర్భాల్లో డైట్ అడగడం మంచిది. సమయాభావం వల్ల డాక్టర్స్ అడగలేకపోవచ్చు, కానీ అడగడం మంచిది. హోమియో విషయానికి వస్తే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా చెప్తాం, మీరు తినే డైట్ ప్రాపర్ గా ఉండాలని చెప్తాము. పాత రోజుల్లో అయితే మసాలాలు మానేయండి, కాఫీ మానేయండి, కర్పూరం తినొద్దు ఇలాంటివన్నో చెప్పేవాళ్ళం. ఈ రోజుల్లో అవసరాన్ని బట్టి, కేసును బట్టి చెప్తున్నాము, ఎందుకంటే హోమియో ఎట్టి సందర్భాల్లోనైనా పనిచేస్తోందని తేలింది. ఈ విధంగా డైట్ విషయంలో అల్లోపతిలోను హోమియోపతిలోను పేషెంట్ కి డాక్టర్ గైడ్ చేయాలి.
1: ఇలా ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పేషెంట్స్ తమ వంతు బాధ్యతగా ఏ రకమైన సింప్టమ్స్, ఏ రకమైన విషయాలు డాక్టర్ దగ్గర చెప్పడానికి ప్రిపేర్ అయి ఉండాలి?
0: ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఇచ్చే డాక్టర్ దగ్గరికి, అంటే ముఖ్యంగా అల్లోపతి హోమియోపతితో కలిపి ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఇచ్చిన డాక్టర్ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సమస్యని చెప్పాలి. ఎందుకు ఇలా అంటున్నానంటే, హోమియోపతి విషయానికి వచ్చేసరికి హోమియో పేషెంట్ యొక్క మానసిక సిమ్టమ్స్ ని చాలా లోతుగా తీసుకుంటుంది. ద మెంటల్ సిమ్టమ్స్ ఆఫ్ ద పేషెంట్ ప్లేస్ అ బిగ్ రోల్ ఇన్ చూసింగ్ ద రెమెడీ. మందుని మనం సెలెక్ట్ చేయడానికి హోమియోపతిలో మానసిక సిమ్టమ్స్ అనేవి చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. కాబట్టి హోమియోకి వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఏది కూడా దాచుకోకుండా, అరమరిక లేకుండా పేషెంట్ ఖచ్చితంగా డాక్టర్ కి అన్ని విషయాలు కూడా చెప్పాలి. వాళ్ళు చేస్తున్న విషయాలు అన్ని చెప్తేనే పేషెంట్ గురించి సమగ్ర అవగాహన డాక్టర్ కు వస్తుంది, సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం.
0: థ్యాంక్ యూ అండి.

0: మీరింతవరకు ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ డాక్టర్ కె శ్రీధర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి, ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది, అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా పార్సల్ అయినా ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. పాటతో ప్రయాణించినారు స్టూడియో టాక్టో టైం. 7:32 ప్రాసెస్ 5 సెకండ్స్ అవుతుంది. అన్నయ్య సినిమా కోసం మణి శర్మ స్వరపరిచిన ఈ పాట వినండి. భువనచంద్ర సాహిత్యం, సుఖ్వీందర్ సింగ్, రాధిక గానం.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడెంట్ అట్ టైం 7:38 రాజేసి 51 సెకండ్స్ అవుతుంది. శివయ్య సినిమా కోసం ఎంఎం శ్రీలేఖ స్వరపరిచిన ఈ పాట వినండి. చంద్రబోస్ సాహిత్యం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గానం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ FM 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: హాయ్ లిజనర్స్, జీఎస్టీ రంగంలో కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారా? ఉపాధి ఉద్యోగ అవకాశాల గురించి పూర్తి అవగాహన కావాలా? అయితే వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై రేపు ఉదయం 9:15

నుంచి 10 గంటల వరకు బిజినెస్ ముచ్చట్టు కార్యక్రమం వినండి. జీఎస్టీతో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి సికింద్రాబాద్ జీఎస్టీ కమిషనరేట్ కమిషనర్ శ్రీ దాసరి బాలయ్య ఐఆర్ఎస్ గారు ప్రత్యక్షంగా కార్యక్రమంలో పాల్గొని ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తారు. విద్యార్థులు, ఉద్యోగార్థులు, యువత, వ్యాపారవేత్తలు ఈ గోల్డెన్ ఛాన్స్ అస్సలు మిస్ కావద్దు. రేపు ఉదయం 9:15 మీ వివిధ భారతి 102.8 FM లో.

0: ఒరే, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM స్టూడెంట్ యాక్టో టైమ్ 7:50 క్రాస్ చేసి 26 సెకండ్స్ అవుతుంది. సూపర్ సినిమా కోసం ఉదిత్ నారాయణ్ సౌమ్య పాడిన పాట సందీప్ చౌత, సంగీతం విశ్వ, సాహిత్యం

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పాటతో ప్రయాణం వింటున్నారు విత్ యువర్ ఆర్జీ నాగ్. తర్వాత మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్లో హరిహరన్ స్వర్ణలత పాడిన పాట వచ్చేస్తుంది, చిత్రం యజ్ఞం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. చదువుకున్న యువత తమ సొంత పురోగతి కోసమే కాకుండా బలహీన వర్గాల అభ్యున్నతికి, దేశ నిర్మాణానికి కూడా కృషి చేయాలని రాష్ట్రపతి చెప్పారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల చేశారు. వ్యవసాయం అంటే దండగ కాదు, పండగ అనుకునేలా చేస్తున్నామన్నారు. 30 నెలలుగా రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని, సాగు పన్ను మొదలయ్యే నాటికే రైతు భరోసా అందిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులతో కలిసి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. మఠాలు, కమ్యూనిటీ సంస్థల కోసం నిబంధనలు రూపొందించడానికి తిరుమల విధానాన్ని అధ్యయనం చేయాలని, తద్వారా యాజమాన్య హక్కుల ఆలయం వద్ద ఉండేలా చూడాలని సూచించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సునీల్ భారతి మిత్తల్, మరిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. డేటా సెంటర్లు, ఫైబర్ కనెక్టివిటీని విస్తరించడానికి కట్టుబడి ఉన్నామని, ఎయిర్టెల్ సంస్థ హైదరాబాద్ను తన 2వ ప్రధాన కార్యాలయంగా భావిస్తోందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ తార్నాకలోని ఐఐసిటీలో దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరిశోధనలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో నిర్మించిన అత్యాధునిక ల్యాబ్లను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న 37 సిఎస్ఐఆర్ ల్యాబ్లు సరికొత్త ఆవిష్కరణలతో కొత్త పుంతలతో కుతున్నాయని ఆయన ప్రశంసించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఏకపక్ష విజయం సాధించడమే తక్షణ కర్తవ్యమని, 2028 డిసెంబర్ ఎన్నికల్లో తెలంగాణలో కమలం జెండా ఎగరడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో కదలాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. మహబూబ్నగర్ జిల్లాలో విద్యుత్ సేవలు మరింత బలోపేతం చేసి వినియోగదారులకు అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ అందించేందుకు టీజీఎస్పీడీసీఎల్ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆ సంస్థ సీఎండీ జితేష్ పాటిల్ చెప్పారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసుల విచారణ న్యాయస్థానం, నాంపల్లి కోర్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ నిర్దోషిగా ప్రకటిస్తూ హుజూరాబాద్ పోలీసులు ఆయనపై నమోదు చేసిన కేసును కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు ఈరోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఇతర అధికారులు, సిబ్బంది సంజయ్ జాజుతో పాటు కె రామకృష్ణారావును పుష్పగుచ్చాలతో అభినందించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు 7:05 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడెంట్ అటో టైం 8:03:28 అవుతోంది ఇప్పుడు.
1: కొంచెం మస్తీ బౌలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: మస్తీ మజా వింటున్నారు విత్ యువర్ అర్జునాగ్. ఇంట్రెస్టింగ్ విషయాలను ఇన్వర్టెడ్ కామాస్ లో పెట్టి ప్రజెంట్ ట్రెండింగ్ ఇది అని అండర్స్టాండ్ అయ్యేలా చెప్పి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒక్కొక్కటిగా మీకోసం కేర్ఫుల్ గా ఏర్పని వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎన్నో వింత వింత సంగతుల్ని ఇంట్రెస్టింగ్ గా వినిపించే వార్తల్ని డీటెయిల్ గా మాట్లాడుకునే మస్తీ మజాలో ఇవాళ కూడా మీకు చెప్పాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. ఈ హాఫ్ అన్ అవర్ లో ఎన్ని వీలైతే అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈ పాట తర్వాత స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కొంచెం మస్తి, బౌలడంత మజా. మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
2: లిజనర్స్, ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మన దేశాన్ని ఆల్మోస్ట్ 200 ఇయర్స్ పాటు రూల్ చేసిన బ్రిటిష్ వాళ్ళల్లో ఒక ఆఫీసర్ ఒక హిందూ దేవాలయాన్ని తన సొంత డబ్బుతో కట్టించడంటే నమ్ముతారా? అది కూడా ఏదో చారిత్రక కట్టడం కాదు, ఈ రోజుకి పూజలు జరుగుతున్న ఒక ఆలయం. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, దానికి కారణం యుద్ధం కాదు, రాజకీయాలు కాదు, ఒక అద్భుతమైన వ్యక్తిగత అనుభవం, ఒక నమ్మకం, ఒక ప్రార్థన, ఒక చిన్న ఇన్సిడెంట్, ఒక మంత్రం, చివరికి ఒక బ్రిటిష్ అధికారిని కూడా శివభక్తుడిగా మార్చేసింది. అసలు ఆ అధికారి ఎవరు, ఏ ఆలయం అది, ఎందుకు కట్టించాడు, ఎక్కడుంది, ఆ నమ్మశక్యం కాని నిజమైన ఇంట్రెస్టింగ్ స్టోరీ అంటే ఇప్పుడు తెలుసుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: స్టాలిన్ సినిమా కోసం నవీన్ రీటా పాడిన పాట మణిశర్మ సంగీతం కందికొండ సాహిత్యం.
1: ఒరేయ్, నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: కొంచెం మస్తి, బౌలడంత మజా. మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: మస్తి మజా వింటున్నారు విత్ యువరాజ్య నాగ. హిందూ దేవాలయం కట్టిన ఒక బ్రిటిష్ ఆఫీసర్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఆయన పేరు కల్నల్ మార్టిన్. 1880 ఆ ప్రాంతంలో ఆఫ్ఘన్ యుద్ధానికి వెళ్ళిన ఆయన నుంచి చాలా రోజుల పాటు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదంట వాళ్ళ మిస్సెస్కి. సో ఆమె చాలా బాధపడి ఒకరోజు అనుకోకుండా ఆల్మోస్ట్ శిథిలావస్థలో ఉన్నాక శివాలయంలోకి వెళ్ళిందంట. అక్కడ పూజారి ఆమె పరిస్థితి గమనించి పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ పరమశివుని నమ్ముకోండి, అంతా మంచి జరుగుతుందని చెప్పాడంట. ఆమె 11 డేస్ అలాగే ఆ మంత్రాన్ని జపించింది. అదే సమయంలో యుద్ధరంగంలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డ కల్నల్ మార్టిన్ క్షేమంగా ఇంటికొచ్చారు. ఈ అనుభవాన్ని దైవకృపగా భావించిన ఆ దంపతులు ఆ శిథిలమైన ఆలయాన్ని తమ సొంత ఖర్చుతో మళ్ళీ నిర్మించారంట. ఆ ఆలయమే బైద్యనాథ్ టెంపుల్ అగర్మాల్వా. ఆలయం ముందున్న శిలాఫలకంపై తమ అనుభవాన్ని కూడా వాళ్ళు చెక్కించారు. వాళ్ళు ఇంగ్లండ్కు వెళ్ళిన తర్వాత కూడా తమ ఇంట్లో శివుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి జీవితాంతం పూజించారంట. ఒక్క నమ్మకం, ఒక ప్రార్థన ఒక జీవితాన్ని మాత్రమే కాదు చరిత్రలో నిలిచిపోయే ఒక ఆలయాన్ని నిర్మించేలా చేసింది. నిజంగా ఎంత అద్భుతమైన కథ కదా. ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.

0: ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కొంచెం మస్తీ బౌలెడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు.
2: మస్తీ మజా వింటున్నారు విత్ యువర్ ఆర్జే నాగ్. ఒక్కోసారి నేచర్ సినిమా డైరెక్టర్ కంటే ఎక్కువ ట్విస్ట్లు ఇస్తుంది. జస్ట్ ఇమాజిన్, వారం రోజులుగా రికార్డు స్థాయిలో మండిపోతున్న ఎండలు బయట అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి. అలాంటి సమయంలో ఒక్కసారిగా సడన్ గా ఆకాశం రంగు మార్చేసింది. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ మీద పెద్ద పెద్ద మేఘాలు కమ్ముకున్నాయి, ఉరుములు మొదలయ్యాయి, బలమైన గాలులు వీచాయి, ఆ తర్వాత గుండపోత వర్షం, కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కూడా పడింది. ఇలా ఆ భయంకరమైన వేడి గాలులకి ప్రకృతి ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పెట్టేసింది. అయితే ఈ తుఫాన్లో అందరి దృష్టిని ఆకర్షించిన ఒక అద్భుతమైన క్షణం ఉంది. ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ టవర్ పైనే ఒక భారీ మెరుపు మెరిసింది. ఈ అరుదైన క్షణాన్ని ప్యారిస్లో ఉంటున్న అమెరికన్ ఫోటోగ్రాఫర్ క్రిస్టల్ కన్నే తన కెమెరాలో బంధించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాదాపు 20 మిలియన్ల వ్యూస్తో దూసుకెళ్తోంది. ప్యారిస్లో ఇన్ని సంవత్సరాలున్నా అలాంటి దృశ్యం నేనెప్పుడూ చూడలేదని పోస్ట్ చేసిన ఆ వీడియోకి 75,000 లైక్స్ కూడా వచ్చాయి. ఒక విషయం మాత్రం నిజం లిజనర్స్, ఎంత తీవ్రమైన వేడి అయినా ప్రకృతి ఒక్క నిర్ణయం తీసుకుంటే క్షణాల్లో సీన్ మొత్తం మారిపోతుంది. ప్రకృతి ముందు మనిషి ఎంత చిన్నవాడో ఈ ఇన్సిడెంట్ మరోసారి గుర్తు చేసింది కదా. ఈ సినిమా గురించి చక్రి కౌసల్య పాడిన పాట, రామజోగేశ్ శాస్త్రి రచన, సంగీతం చక్రి.

0: తీన్మార్సి మా కోసం హేమచంద్ర శ్రీవర్తి పాడిన పాట అది. మణిశర్మ సంగీతం, రామజోగే శాస్త్రి సాహిత్యం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. నేను మీ హర్చే నాగ్ స్టూడియో క్లాక్ టైం 8:31 క్రాస్ చేసి 30 సెకండ్స్ అవుతోంది. పాటలు పాడటమే కాదు వాటిని వినిపించడం కూడా ఒక ఆర్ట్. ఆ పాట వెనుకున్న విశేషాలని తెలుసుకుంటూ ఆ పాటలు వినడం ఒక మధురమైన అనుభూతి. ఆ బ్యూటిఫుల్ ఎమోషన్ను మీ ముందుకు తీసుకొస్తున్న మీ ఫేవరెట్ ప్రోగ్రాం ఏకచిత్రగానం. కొన్ని పాటలు వింటే మనసు డ్యాన్స్ చేస్తుంది, మరికొన్ని పాటలు వింటే కాలేజీస్ గుర్తొస్తాయి, ఇంకొన్ని పాటలు విన్నప్పుడు మాత్రం ప్రేమలో పడకపోయినా ప్రేమలో ఉన్న ఫీలింగ్ కలిగిస్తాయి. అలాంటి మ్యూజికల్ మ్యాజిక్కి మరో పేరు ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన బాయ్స్ మూవీ నుండి ఈరోజు అన్ని పాటలు విందాం. ఇక లేట్ చేయకుండా ఆ సినిమా నుండి 2 దశాబ్దాలు దాటిన యూత్ ప్లేలిస్ట్లో అదే జోస్తూ వినిపించే పాట విందాం. ఆ తర్వాత ఆ పాట విశేషాలు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

వెళ్ళిపోయారా? ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళుంటే ఒకసారి మళ్ళీ వచ్చేసేయండి. ఈ పాట గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కబుర్లు చెప్పుకుందాం. ప్రేమలో ఫస్ట్ టైం కలిగే ఉత్సాహం, హార్ట్ బీట్ స్పీడ్, ఇన్నోసెంట్ హ్యాపీనెస్, ఇలా ఇవన్నీ వినిపించేలాగా ఏఆర్ రెహమాన్ గారు దీనికి ట్యూన్ కంపోజ్ చేశారు కదా. పాట స్టార్టింగ్లో వినిపించే సింత్ లేయర్స్, ఆ తర్వాత చేరే గ్రూవ్, మెలడీ అన్నీ కలిపి వినేవాళ్ళకి ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఇస్తాయి. బ్యాక్గ్రౌండ్లో చిన్న చిన్న ఎలక్ట్రానిక్ సౌండ్స్, మృదువైన రిథం, వెస్ట్రన్ పాప్ గ్రూవ్, మధ్యలో మెలోడిక్ స్ట్రింగ్స్, ఇవన్నీ కలిపి ఒక అందమైన శబ్ద ప్రపంచాన్ని సృష్టించాయి. ఏఎం రత్నం రాసిన లిరిక్స్లో ఒక్కొక్క పంటితో నవ్వే, ఆనంద బాష్పాల్లో మునిగే వంటి లైన్స్ చాలా ఫన్నీగా అనిపిస్తాయి కదా. ప్రేమలో పడినప్పుడు మనసు చేసే సంబరానికి ప్రతీక ఈ పాట అనేలా ఉంటుందా సాహిత్యం. పదాల ప్రేమను బరువుగా కాకుండా చిరునవ్వుతో అల్లరిగా లైట్గా ఆ భావాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాయి. ఆ టైంలో సింగర్ కార్తీక్ ఆలే ఆలే పాటతో యూత్కి ఇంకా దగ్గరయ్యారు. ఇంకో సింగర్ శివరామన్ చిత్ర కూడా పాటను అద్భుతంగా పాడారు. వాళ్ళ ఇద్దరి కాంబినేషన్ చక్కని బ్యాలెన్స్ అయితే ఇచ్చింది. స్పెషల్గా చెప్పాలంటే సిద్ధార్థ్ ముఖంలో కనిపించే న్యాచురల్ స్మైల్, జెనీలియా ఎనర్జీ ఈ పాటకి మరో ప్లస్. ఇంకో పాట అందరికీ నచ్చిన పాట, గర్ల్ ఫ్రెండ్ కావాలిరా, ఆ పాట విందాం. ఈ పాట ఎందుకు అప్పట్లో అంత డిస్కషన్స్లో ఉంది అనే విషయం, డైరెక్టర్ శంకర్ అసలు ఇంటెన్షన్ ఏంటి ఈ పాట వెనుక, ఇలాంటి ఇంట్రెస్ట్

0: టింగ్ విషయాలు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నిక అధికారి, తెలంగాణ.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఏక చిత్ర గానం వింటున్నారు విత్ యువర్ ఆర్జే నాగ్, నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా. ఈ పాట విని కొంతమంది ఇది చాలా బోల్డ్ అన్నారు, కానీ ఇంకొందరు మాత్రం, ముఖ్యంగా యూత్, ఇదే మా ఫీలింగ్ అన్నారు. కానీ అందరూ ఒక్క విషయం మాత్రం ఒప్పుకున్నారు, అదేంటంటే వినడానికి ఇది సరదా పాటలా అనిపించినా దాని వెనక 18 to 20 ఇయర్స్ యూత్ మనస్తత్వం ఉందని. శంకర్ విజన్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, యూత్ మెంటాలిటీ, ఈ మూడు కలిస్తే పుట్టింది గర్ల్ ఫ్రెండ్ సాంగ్. బాయ్ సినిమా స్టార్టింగ్ నుండి చెప్పారు డైరెక్టర్, ఇది యూత్, వాళ్ళ థాట్స్, వాళ్ళు చేసే తప్పులు, కలలు, ప్రేమల గురించి అని. అందుకే యువత మనసులో ఉండే ఒక కామన్ డ్రీమ్ ని ఇలా పాటగా చూపించారు. ఒక అమ్మాయి కోసం వెతుకుతున్న 5 కుర్రాళ్ళ అల్లరిని ఇంత ఫన్నీగా, ఇంత ఓపెన్ గా చూపించిన పాటలు చాలా చాలా తక్కువ. అదే ఈ పాట స్పెషల్. ఈ పాటను హెడ్ ఫోన్స్ లో వింటే ఎడమ చెవిలో గిటార్ వినపడుతుంది, అండ్ రైట్ చెవిలో చిన్న ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్, అండ్ బ్యాక్గ్రౌండ్లో బేస్, మధ్యలో ఓకల్స్, ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్లో పాట వినిపిస్తుంది. కార్తీక్ టిప్పులతో పాటు హస్కీ వాయిస్ టెక్చర్ ఉన్న డిమ్మి అనే సింగర్ కూడా ఈ కోరస్ పాడారు. పాటలో కనిపించేది గర్ల్ ఫ్రెండ్ కావాలని మాత్రమే కానీ పాట లోపల ఒక మెసేజ్ దాచారు లిరిసిస్ట్ శివగణేష్ అండ్ పావిజయ్. ప్రతి అబ్బాయి తన జీవితంలో ఒక స్పెషల్ పర్సన్ ఉండాలని కోరుకుంటారు. ఆ ఎమోషనల్ క్యూరియాసిటీని చాలా లైట్గా ఈ పాటలో చెప్పారు. ఇది ప్రేమతత్వ శాస్త్రం కాదు, యూత్ మైండ్ సైకాలజీ. అందుకే అప్పటి కాలేజ్ స్టూడెంట్స్ ఈ పాటతో అంతలా కనెక్ట్ అయ్యారు. కాలేజ్ కల్చరల్ ప్రోగ్రామ్స్లో ఎక్కువగా డ్యాన్స్ చేసిన అండ్ చేయించిన సాంగ్స్లో ఇది కూడా ఒకటి. ఏ పాట వల్ల ఆడియో సీల్స్ విపరీతంగా పెరిగాయో, రెట్రో యూత్ ప్లేలిస్ట్లో ఏ పాట ఇప్పటికీ వినిపిస్తుందో, అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ హిట్ సాంగ్ అనిపించే ఆ పాట మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్.
3: నేడే నేడే నేడే నేడే నేడే కావాలి.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి. ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
1: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
0: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
1: అవునరా, రియల్ టైమ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
2: ఏకచిత్ర గానం వింటున్నారు విత్ యూ రాజ్యనాగ్. స్టూడియో క్లాక్ టైం 8:49 ప్రాసెస్ 16 సెకండ్స్ అవుతుంది. బాయ్స్ సినిమాలోని అన్ని పాటల్లో ఫుల్ ఎనర్జెటిక్ అండ్ రాక్ స్టైల్ సాంగ్ మారో మారో. బాయ్స్ ఆల్బంలో చాలామంది ఫ్యాన్స్ హిడెన్ జెమ్ అని ఫీల్ అయ్యే పాట ఇది. ఇట్స్ నాట్ జస్ట్ ఎ డాన్స్ నెంబర్, ఫ్రెండ్షిప్, కాలేజ్ లైఫ్, యూత్ ఎనర్జీకి ఒక మ్యూజికల్ సెలబ్రేషన్. కాలేజ్ అంటే క్లాస్ రూమ్స్ మాత్రమే కాదు, క్యాంటీన్లో నవ్వులు, క్యారిడార్లలో అల్లరి, ఫ్రెండ్స్తో ఫుల్ మస్తీ, ఇవన్నీ కలిపితేనే కాలేజ్ లైఫ్. ఆ ఫీలింగ్ని ఒక పాటలో ఇంజెక్ట్ చేయాలంటే ఎలా ఉంటుంది? అదే మారో మారో. వినడానికి ఇది ఫుల్ ఎనర్జీ డ్యాన్స్ సాంగ్లా అనిపించిన, లోపల దాగి ఉన్న ఫ్రెండ్షిప్, ఫ్రీడమ్, యూత్ అవన్నీ ఈ పాట సాహిత్యంలో అందించారు శివగణేష్ అండ్ ఏఎం రత్నం. డైరెక్టర్ శంకర్ రెహమాన్ను కాలేజ్ బ్యాండ్ వైబ్ ఉన్న పాట అడిగినప్పుడు పుట్టింది ఈ పాట. సాంగ్ మొదలైన వెంటనే లైవ్ డ్రమ్స్, ఎలక్ట్రిక్ రాక్ గిటార్, కీబోర్డ్ లేయర్స్ అండ్ కోరస్ వోకల్స్ ఇలా అన్ని కలిసి ఒక రాక్ కన్సర్ట్ ఫీలింగ్ ఇస్తాయి. కానీ మధ్య మధ్యలో ఇండియన్ మెలోడీని కూడా మిస్ చేయకపోవడమే రెహమాన్ స్పెషాలిటీ. అండ్ ఈ పాటలో చాలా వాయిసెస్ ఉన్నాయి. కార్తీక్, కునాల్, జార్జ్, అనుపమ, సునీత, సారథి, ప్రతి వాయిస్ కి ఒక క్యారెక్టర్ ఉంటుంది. లిరిక్స్ లో కూడా పెద్ద ఫిలాసఫీ ఉండదు, బట్ ఒక గొప్ప మెసేజ్ మాత్రం ఉంటుంది. అదేంటంటే యవ్వనం ఒకసారి వస్తుంది, దాన్ని ఆనందంగా జీవించు అని. ఫ్రెండ్స్ అంటే ప్రతిరోజు ఒక పండుగ,

సంగీతం ఉంటే ప్రతి క్షణం ఒక జ్ఞాపకం, ఆ రెండు కలిస్తే పుట్టేదే మారో మారో లాంటి పాట. మన ఫ్రెండ్స్కి ఈ పాటను డెడికేట్ చేస్తూ ఆ ఎనర్జీని ఇంకాస్త పెంచిద్దామా? స్టే ట్యూన్డ్.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
1: మీట్ ద స్టార్
2: ఏక చిత్ర గానం వింటున్నారు. ఇప్పుడు వినబోయే ఈ పాటను చాలా మంది బాయ్స్ మూవీ థీమ్ సాంగ్ అని ఫీల్ అవుతుంటారు. నిజంగానే ఇది నార్మల్ సాంగ్ మాత్రం కాదు, ఒక మోటివేషనల్ యూత్ సాంగ్. ఈ పాట స్పెషల్ ఏంటంటే లక్కీ అలీ, బ్లేజ్, క్లింటన్ సెరెజు అండ్ వసుంధరా దాస్ వంటి సింగర్స్ డిఫరెంట్ వాయిసెస్ని కలపడం. అప్పట్లో ఈ ఎక్స్పెరిమెంట్ చాలా కొత్తగా అనిపించింది. ఇలాంటి చేయడం ఏఆర్ రెహమాన్కి బాగోలే కదా. ఈ ఒక్క మాట వెనుక, సక్సెస్ అనే ఒక్క మాట వెనుక ఎన్నో కలలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ట్రయల్స్ దాగి ఉంటాయి. కానీ విజయాన్ని పుస్తకాల్లో చదవడం ఒకటి, పాటలు వినడం మరొకటి. ఏఆర్ రెహమాన్ సంగీతంలో సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అనేది కేవలం ఒక పాట కాదు, యూత్కి ఇచ్చిన ఒక మ్యూజికల్ మెసేజ్. ర్యాప్, పాప్, రాక్, మెలడీ అన్నీ ఒకే పాటలో కలిస్తే ఎలా ఉంటుందో వినిపించిన రేర్ కంపోజిషన్ ఇది. తెలుగులో లిరిక్స్ రాసిన శివ గణేష్ అండ్ ఇంగ్లీష్ ర్యాప్ రాసిన బ్లేజ్ చెబుతున్న మీనింగ్ ఒకటే ఒకటి, విజయానికి షార్ట్ కట్ లేదు, మీ మీద మీకు నమ్మకం ఉంటే మీ కలల దారి మీరే రెడీ చేసుకోవచ్చు అని. సో కలలు గణాలి, కష్టపడాలి, ముందుకు సాగాలి. ఇదే మెసేజ్ మెసేజ్లా కాకుండా ఎంకరేజ్ చేసేలా చెప్పడంలో బాయ్స్ మూవీ టీమ్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. అందుకే ఇది మోటివేషన్ పాట అయినా ఎక్కడా ఉపన్యాసంలా అనిపించదు. లక్కీ అలీ ప్రశాంతమైన గాత్రం, బ్లేజ్ ర్యాప్ ఎనర్జీ, క్లింటన్ వసుంధరా స్టైల్, వీటన్నిటినీ ఒకే స్వర ప్రపంచంలో కలిపిన ఏఆర్ రెహమాన్ కు ఇది మరో అద్భుత సృష్టి. మరి మన కలల్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ సారీగా మేను మనం కూడా ఆస్వాదిద్దామా? స్టే ట్యూన్డ్.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఏకచిత్రగానే వింటున్నారు విత్ యువర్ ఆర్జే నాగ్. బాయ్స్ మ్యూజిక్ స్పెషల్లో కంప్లీట్ వెస్ట్రన్ ఫ్లేవర్ ఉన్న ఒక పాట గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ప్రేమలో పడటం ఒక స్టేజ్, కానీ ప్రేమని అర్థం చేసుకోవడం ఇంకో స్టేజ్. 2003 ఆ టైంలో డేటింగ్ అనే మాట ఇప్పటిలా అందరికీ పరిచయం కాదు. ఆ కాన్సెప్ట్ని సరదాగా ఆధునిక సంగీతంతో యూత్ లాంగ్వేజ్లో చెప్పిన పాటే డేటింగ్. వినడానికి ఇది కూల్ పాప్ ట్రాక్లా అనిపించిన, వెనక ఏఆర్ రెహమాన్ చేసిన సంగీత ప్రయోగాలు మాత్రం ఇప్పటికీ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. 20 ఇయర్స్ అయిపోయినా పాట పాతగా అనిపించదు. పాటలో బ్లేజ్ వాయిస్ మాత్రం ఒక స్పెషల్ అట్రాక్షన్. హిప్ హాప్ అండ్ రాక్ స్టైల్ను న్యాచురల్గా ఆయన వాయిస్లో పలికించారు. వసుంధరాదాస్ వాయిస్ ఎప్పటిలాగే చాలా స్టైలిష్గా అనిపిస్తుంది. డేటింగ్ని ప్రమోట్ చేయడానికి అన్నట్టు కాకుండా సాహిత్యంలో సరదా చిరుపితనం చూపించారు లిరిసిస్ట్ ఏఎం రత్నం. పాటలో ఎక్కడ ద్వేషం అసభ్యత ఉండవు. ఈ పాట విన్నాక భారతీయ సినిమా సంగీతాన్ని గ్లోబల్ పాప్కి దగ్గర చేసిన పాట అన్నారు చాలామంది. అలాంటి పాట మీ అందరి కోసం.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: ఏక చిత్రగానం వింటున్నారు. నేను విఆర్జే నాగ్ స్టూడియో క్లాక్లో టైం 9:10 అవుతుంది. ఇక బాయ్స్ లో అత్యంత మధురమైన లవ్ సాంగ్ బూమ్ బూమ్. ఒక సంగీత దర్శకుడి గొప్పతనం ఏంటంటే ఫుల్ ఎనర్జీ డ్యాన్స్ నెంబర్ కంపోజ్ చేసిన అదే ఆల్బంలో మనసును నెమ్మదిగా తాకే మెలోడీని కూడా అదే స్థాయిలో క్రియేట్ చేయగలడం, అది ఏఆర్ రెహమాన్ గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గర్ల్ ఫ్రెండ్, మారో మారో లాంటి జో

పాటల మధ్యలో ఒక్కసారిగా మనసును ప్రశాంతంగా మార్చే గీతం ఈ బూమ్ బూమ్. వినడానికి సింపుల్గా అనిపించిన సంగీతపరంగా ఈ పాటలో చాలా అందమైన లేయర్స్ దాగి ఉంటాయి. బాయ్స్ సినిమాలో ప్రేమ కేవలం సరదా అల్లరి మాత్రమే కాదు, ఒక ఎమోషన్ కూడా. అది చూపించాల్సిన సందర్భంలోనే ఈ పాట వస్తుంది. యూత్ లవ్లో ఉండే అమాయకత్వం, ఆశ ఎదురుచూపు, ఈ మూడింటిని రెహమాన్ సంగీతంగా మలిచారని చెప్పొచ్చు. ఈ పాటలో స్పెషల్ అట్రాక్షన్ ఉదిత్ నారాయణ గాత్రం. ఆయన స్వరంలో ఒక వెచ్చదనం ఉంటుంది, దాన్ని రెహమాన్ ఈ పాటలో ఎంతో సెన్సిటివ్గా యూజ్ చేశారు. క్లాసికల్ బేస్ ఉన్న సినిమా పాటలో అవసరమైన భావాన్ని చాలా సులభంగా ఎక్స్ప్రెస్ చేయగలిగే మరో సింగర్ సాధనా సర్గం. ఈ పాటలో ప్రేమను పెద్ద పెద్ద మాటల్లో చెప్పరు, చిన్న చిన్న అండ్ సెన్సిటివ్ పదాలతో ఒక చిరునవ్వులా చెబుతారు లిరిసిస్ట్ శివ గణేష్ అండ్ ఏఎం రత్నం. అందుకే ఈ పాట విన్నప్పుడు మనకు ఎలాంటి బరువు అనిపించదు. ప్రేమను గెలవడం గురించి కాదు, దాన్ని అనుభవించడం గురించి ఈ పాటలో ఉంటుంది. మీరు కూడా వినండి.

2003 ఇయర్ భారతీయ సినీ సంగీతం ఒక కొత్త మలుపు తిరిగిన సంవత్సరం. ఆ మార్పులో ఒక ముఖ్యమైన ఆల్బం వాయిస్. మంచి సంగీతానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు, అందుకే 2 దశాబ్దాలు దాటిన ఈ మూవీ సాంగ్స్ ఇప్పటికీ కొత్తగానే అనిపిస్తాయి. అది కేవలం ఏఆర్ రెహమాన్ టాలెంట్ మాత్రమే కాదు, సంగీతాన్ని కాలానికి అతీతంగా నిలబెట్టే ఆయన దృష్టి కూడా. ఈరోజు మనం విన్నది పాటలు కాదు, ఒకతరం జ్ఞాపకాలు. మళ్లీ మరో అద్భుతమైన సినిమాతో మరో సంగీత ప్రయాణంలో రేపటి ఏకచిత్ర గానంలో కలుద్దాం. స్టే ట్యూన్డ్.

0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాస్లో టైం 9:15. ఇప్పుడు ఉర్దూలో వార్తలు వింటారు.
1: ఆదాబ్, యే ఆకాశవాణి హై, ఖబరో కే సాత్ మే షబానా బేగం.

సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి. వేకువ లేకపోతే ఇక రాదని తెలిస్తే తానెందుకని ఒక దీపం మలిగిపోయిందని, దానితో రూపం కూడా తొలగిపోయిందని, కాని దీపం వెలిగితేనే రూపం ఉంటుందని తెలిసి మనసుపర మంచులా కరిగిపోగా అణువణువున మధువులతో హృదయం ఓలలాడిందని, అందని నింగి ఆ అంచులపై నేల, ఈ రెండూ కలిసినప్పుడు హృదయం ఒకే గీతి అందుకుంటుందని, సినీ గేయం మొదలైన రోజుల్లోని తొలి తరానికి చెందిన ఓ మధుర గీతం ఇది. తొలితరం గీతం ఏకవీర చిత్రంలో పి సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, కెవి మహాదేవన్ సంగీతం.

జీవితం చాలా చిన్నది. మెరుపులా, చిరుగాలి చరుపులా, పసుకూన పిలుపులా, సిరివాని చినుకులా. కాని అది కల కాదని, విలువైనదని, ఏడుపుతో గడపటం ఎందుకని విషాదంలా ధ్వనిస్తున్న ఆ సందేశాన్ని మోసుకొస్తూ భుజం తట్టే పాట, గాలివాటుకు పూలతీగ పడిపోతే చేయందిస్తాం, నీరందిస్తాం, చిరుగాలికి కొండనెక్కిన దీపాన్ని మళ్లీ ఆశతో వెలిగించుకుంటాం, వెతకాలే కాని అగాధంలోనే అణుముత్యం దొరుకుతుంది, శోధించమని సాధించమని సాగే ప్రబోధ గీతం. వెలుగునిడల చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన పాట. గీతరచన శ్రీశ్రీ, శ్రీరంగం శ్రీనివాసరావు.

భార్య భర్త సంసారానికి రెండు చక్రాలు. వారిద్దరి మధ్య అనుసంధానం ఉంటేనే సంసారం అనే బండి సజావుగా సాగుతుంది. తనువులు వేరైనా మనసులు ఒకటిగా ఉండాలని, ఎవరి ధర్మం వారు పాటిస్తూ ఇంటికొచ్చిన స్నేహితుల బంధుజనాల మెప్పుని పొందాలని దీవెనలు అందిస్తూ రచించిన పాటకు సంప్రదాయ సిద్ధమైన సంగీత సొబగులు అద్దిన పాట మాంగళ్య బలం చిత్రంలో పి సుశీల సరోజిని పాడిన శ్రీరంగం శ్రీనివాసరావు గేయం. సంగీతం మాస్టర్ వేణు.

వినిపించిన కాలి అందియ శబ్దం హృదిలో పాటగా మెదులుతోందని, అది మనసు పందిర చుట్టూ మల్లె పొదల్ని విరిగిస్తోందంటూ, ఏటుకో వసంతం కాక ప్రతి నిమిషం మధుమాసం కావాలని, ప్రకృతిలోనూ అదే మార్పు ఉంటోందని, ఆకాశంలో తారల వంక ఒరిగిన చంద్రుని చూచినా, మావి వైపుకు సుతారంగా విరజాజి కొద్దిగా జరిగినా, మన ఇద్దర్నీ చూసి అడవి పొందే పులకింత అని అంటూ, వసంతగాలిలో హాయిగా పాడుకునే పాటలాగా బ్రతుకంతా హాయిగా గడిచిపోవాలి అంటున్న ఈ రసప్లావిత రసమయ గీతం ఏకవీర చిత్రంలో ఘంటసాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, దేవులపల్లి కృష్ణశాస్త్రి రచన, కెవి మహదేవన్ సంగీతం.

0: కలవరిస్తే నిద్ర కళలో వచ్చినట్టు, అదే కళ వరిస్తే కళ నిజమైనట్టు. పగలంతా కష్టపడి తెరుచుకుని మూసుకుని తెగ ఆరాటపడే కళ్ళు రాత్రి కళల్లోనూ పంచేస్తాయి, కాకపోతే మనస్సు మీద. అప్పుడే కదా పాటంటూ రాయగలిగేది. పాటంటే అక్షరాల చేర్పు కాదు, అనుభూతుల కూర్పు. మనసు అంతే అనుభూతులు పెట్టే కాదు, అనుభవాలు కావాలనే కోరికల పుట్ట. ఆ అనుభూతి ఈ అనుభవం సాకారమై కళ్లరెప్పల మధ్యలోంచి మనస్సులోకి అలా జారిపోతే ఈ పాట.
1: శివరంజని రాగఛాయా స్వరాలతో రాగరంజిత గీతం.
0: రావణుడే రాముడైతే చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. గీతరచన డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం జికె వెంకటేష్.

మనసు ఆనందంతో ఎగిరిపడినప్పుడల్లా ఆకాశం వంక చూసేస్తారు కవులు. దాంతో ఆ పాటలో ఆకాశం మబ్బులు, తారకులు, చంద్రుడు అన్నీ చోటు చేసుకుంటాయి. ఏకంగా తారకలే దిగువచ్చి తారంగం ఆడాలని, వెన్నెల ముంగిట్లో వేణువుగా పాడాలని హృదయానంద గీతంగా ఈ పాట సాగిపోతుంది. ఒకే గాయకుడు తన సహబృందంతో పాడిన ఈ గీతం ఆటలా పాటలా సాగిపోతూ ఉంటుంది. అన్నదమ్ముల అనుబంధం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన చక్రవర్తి సంగీతం.

జాలి ఒకవైపు, ప్రేమ మరొకవైపు. పెళ్లి అయ్యే వరకు అయితే పర్వాలేదు, కానీ ఆ తర్వాత రెండింటిలో ఏదో ఒకటి బలికాక తప్పదు. తాను ఒంటరిని అని జీవితంలో ప్రవేశించి బంధంతో అనుబంధం వేసి భాగస్వామి అయిపోతే మరి అటువైపు పరిస్థితి? ఆ ముక్కోణపు దృక్కోణాన్ని ఒక గాయని తన స్వరంలో అందించిన గీతం. అభినందన చిత్రంలో ఎస్ జానకి, ఆత్రేయ రచన, ఇళయరాజా సంగీతం.

వసంతం ఎన్నిసార్లు వచ్చినా విసుగనేది అనిపించదు. అందుకే మరల మరల రమ్మని పిలుస్తాం. విరహాలని మోహాలని వాళ్ళుజడని వలుపు కానుకుని గిలిగింతల్ని చెక్కిలిగింతల్ని సౌఖ్యాన్ని కాలంతో పాటు కరగని కౌగిలిని తాపాన్ని సౌఖ్యాన్ని బిడియాన్ని బింకాన్ని కలిపి పాడేస్తే ఈ యుగళగీతం. అడవి సింహాల చిత్రంలో పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వేటూరి సుందరరామ్మూర్తి రచన చక్రవర్తి సంగీతం.

ప్రేమ మనసుకు ఒక మధుర భావన, మగువైతే మగవానికే ఒక మధుర భావన. కష్టం వచ్చిన అమ్మ తర్వాత పంచుకునేది భార్య మాత్రమే. కేవలం భర్తకే కాదు, అత్తమామలకైనా, ఇంటికొచ్చిన అతిథులకైనా, పిల్లల పెంపకంలో అయినా, ఇంటిని చక్కదిద్దటంలో అయినా మూలబిందువు మగువే. అందుకే ఆమె దేవునికి ప్రతిరూపం అని అంటూ ప్రబోధిస్తున్న గీతం దేవత చిత్రంలో ఘంటసాల పాడిన పాట వీటూరి.

చెట్టు కొమ్మకు ఆకులు పువ్వులు, చెట్టు కొమ్మపై గువ్వలు గోరింకలు, వాటి కిందనే కొత్తగా పెళ్ళయిన జంట. అవి తమని చూస్తున్నా సరేనని ఆ పూలలాగే నవ్వుతూ, ఆ గువ్వలాగే ఎగురుతూ ఆనందిస్తూ, వాలిపోతున్న పొద్దులో తీరనున్న ఊహల ముద్దులో అలా అలా మబ్బుల్లో తేలిపోతూ ఎత్తుకుపోతాను అంటున్న గీతం. అమ్మమాట చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, దేవులపల్లి కృష్ణశాస్త్రి రచన, రమేష్ నాయుడు సంగీతం.

ప్రకృతి ప్రణయం విడదీయరాని బంధం. కన్యా అనే పంజరంలోంచి బంధనాలు తెంచుకుని వచ్చి సరసన చేరిన చిలకమ్మతో ప్రేమకు కారణం ఏమిటి అని అడిగితే చెలిమే ఇది చేరువు చేసింది అంటూ సన్నజాజి పువ్వుపై చిరునవ్వు వెన్నెలలా ఆమె ఉంటే జుంటితేన సేకరణకై ఎగురొచ్చిన తుమ్మిదల తానుంటానని ఎదురులేక బెదురులేక వనమంతా తిరిగి ప్రకృతి మమైకంగా ఒక బంగారు రంగుల చిలకకు ఓ అల్లరి చూపుల రాజుకు మంచిజాగిన ఈ ప్రకృతి ప్రణయ గీతం. తోటరాముడి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, దాశరథి గేయం, చక్రవర్తి సంగీతం.

మాయమాటలు నమ్మిన పావురం రాయిలా మారిందని, దారితప్పి ముళ్లబాటలో వెడుతూ తప్పు తెలుసుకుని కన్నులు తెరుచుకుని తిరిగి వచ్చిందని, అపకారుల మాయమాటలకు లొంగకుండా ఇంటిపట్టునే ఇక ఉంటాను అంటూ గుండెగూటిలో తనకూ చోటు ఇవ్వాలని లాలిగా జాలిగా పాడుతున్న పాట. ఇంద్రుడు చంద్రుడు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సీతారామశాస్త్రి రచన, ఇళయరాజా సంగీతం.

తెరిచిన కనులు నిదురు పరదాలలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670-4949 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: హలో లిజనర్స్, జీఎస్టీ రంగంలో కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారా? ఉపాధి ఉద్యోగ అవకాశాల గురించి పూర్తి అవగాహన కావాలా? అయితే వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ పై రేపు ఉదయం 9:15 నుంచి 10 వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమం తప్పకుండా వినాల్సిందే. జీఎస్టీతో ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఈ ఇంట్రెస్టింగ్

టాపిక్ గురించి. సికింద్రాబాద్ జిఎస్టీ కమిషనరేట్ కమిషనర్ శ్రీ దాసరి బాలయ్య ఐఆర్ఎస్ గారు ప్రత్యక్షంగా పాల్గొని విలువైన సమాచారాన్ని అందిస్తారు. విద్యార్థులు, ఉద్యోగార్థులు, యువత, వ్యాపారవేత్తలు ఈ గోల్డెన్ ఛాన్స్ అస్సలు మిస్ కావద్దు. రేపు ట్యూన్ చేసుకోండి ఉదయం 9:15 మీ వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ బిజినెస్ ముచ్చట్లు.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: రేపు ఉదయం 7:15 ప్రసారమయ్యే ఆరోగ్య జీవన కార్యక్రమంలో కిడ్నీలో రాళ్ళు, కారణాలు, చికిత్స డాక్టర్ ఎస్ ప్రవీణ్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

రేపు రాత్రి 7:15 ఇది మన చట్టం కార్యక్రమంలో తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ శ్రీమతి ప్రవీణ జయరామ్ గారితో పరిచయం వినవచ్చు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. ఈనాటి కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.